ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 29 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 20వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. ఆలోచనలు ఉన్నతమైతే ఆచరణలు మహోన్నత మగును అన్నారు బ్రహ్మకుమారీస్. నేను మీ ఆర్జే ధనలక్ష్మి. శ్రోతలందరికీ శుభోదయం.

0: మీరింతవరకు శివభక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శుభసితం వింటారు. సమర్పణ సిహెచ్ సీతామాలక్ష్మి.
1: సూటిగా, చాటుతనం, సూటితనం ఇవి రెండు మనిషి యొక్క నిత్య జీవితాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంటాయి. కొందరు మనుషుల నైజం భలే విచిత్రంగా ఉంటుంది. ఎవరైనా స్వవిషయాలను, కబుర్లను దగ్గరి వారితో చెప్పుకునేటప్పుడు ఆనందంగా, ఆసక్తిగా చెవులొగ్గి వింటారు. అలా వినడం వల్ల నష్టం లేదు, కానీ వాళ్ళు అంతటితో ఊరుకోకుండా వాటిని మాట్లాడిన వారి గురించి పూర్తిగా ఏమీ తెలియకుండానే మాటలకు ఈకలు, తోకలు, చిలువలు, పలవులు సృష్టించి ఇతరులకు చెబుతూ ఉంటారు. అలా చెప్పేవి వినడానికి వారి చుట్టూ ఓ పెద్ద గుంపే తయారవుతుంది. పాపం, కష్టమో, సుఖమో చెప్పుకున్న వ్యక్తి జీవితం వీరందరి ద్వారా బజారున పడుతుంది. అంతులేని మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఇలా చాటుగా విని విషయాలు చేరవేసే వారితో మహాప్రమాదం. వారి వల్ల కుటుంబాలు, వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సూటిగా చెప్పేవారు మరొకరు. వీరు ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మొహం మీదే చెబుతారు. సూటిగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుంటారు. వారికి చాటుమాటు మాటలు అస్సలు నచ్చవు. అయితే ఏ విషయాన్నైనా పూర్వాపరాలు తెలుసుకునే మాట్లాడతారు. అలా తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఎవరైనా మాట్లాడితే వెంటనే ఖండిస్తారు. అయితే ఇలాంటి ముక్కుసూటి వ్యక్తులతో వచ్చే ప్రమాదం ఏమిటంటే సమయం, సందర్భం, లౌక్యం లేకపోవడం. చటుక్కున వారనే మాటలు ఎదుటివారికి బాధను కలిగిస్తాయి. చెప్పేవి నిజాలైనా విధానం బాగోలేకపోవడంతో చాలామంది వారంటే ఇష్టపడరు. చాటుమాటుగా విని ఇతరులకు చేరవేసి ఆనందించేవారిని జాగ్రత్తగా గమనించాలి. వదంతులు వ్యాప్తి చేసేవారిని మొదట్లోనే ఖండించాలి. వినేవారికి కాసింత వివేకం, కూసింత ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆసక్తిగా వినడం మొదలు పెడితే చెప్పడంలో రెచ్చిపోతుంటారు. ఇవి ఈ ప్రస్తుత కాలంలోనే కాదు, పూర్వకాలం నుండి, రామాయణ మహాభారత కాలం నుండి పురాణాలలో సైతం ఉన్నాయి. రాముడికి పట్టాభిషేకమని అయోధ్య నగరమంతా ఆనందసాగరంలో మునిగి తేలుతుంటే అది చూసి ఓర్వలేని మందర చాటుగా తాను విన్న విషయాన్ని భవిష్యత్తులో జరగ

0: పోయేదాన్ని ఊహించి కైకేయి మనసుని మారుస్తుంది. చెప్పుడు మాటలు విన్న కైక వల్ల రాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేయాల్సి వస్తుంది. దశరథుడు మరణిస్తాడు. ఈ విధంగా రామాయణమే ఊహించని మలుపు తిరుగుతుంది. ఇక మహాభారతంలో శకుని చాటుమాటుగా అనేక చాడీలు చెప్పి దుర్యోధనుణ్ణి దుష్టుడుగా తయారు చేస్తాడు. చివరికది కౌరవ పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధానికి దారితీయడం మనందరికీ తెలిసిందే. త్రిలోక సంచారి అయిన నారదుడు రాక్షసులకు దేవతలకు తరచూ ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పి యుద్ధాలు జరుగుతుంటే చూసి ఆనందించడం పురాణ కథల్లో కనిపిస్తుంది. ఇలా చాటుగా చెప్పేవాళ్ల మాటలు విన్నవారి జీవితాలు నట్టేట మునగాల్సిందే. జీవితాంతం అపోహలు కక్షలు కార్పణ్యాలతో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా గడిపే ఇరుగు పొరుగు మనకు కనిపిస్తుంటారు. అందుకే అలాంటి మాటలను వినేటప్పుడు సావధానంగా ఆలోచించాలి. ఈ సందర్భంగా సుమతి శతకారుడు చెప్పిన పద్యాన్ని చూద్దాం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడగు మహిళ సుమతి. ఈ లోకంలో ఎవరేం చెప్పినా ఓపికగా వినాలి. ఏదేని విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకూడదు. అందులోని నిజానిజాలు సావధానంగా తెలుసుకునేవాడే ఈ భూమి మీద నీతిపరుడుగా నిలుస్తాడు. కాబట్టి చాటుగా మాట్లాడే వారిని సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. అది సాధ్యం కానప్పుడు విని తొందరపడకుండా సంయమనం పాటించాలి. ఏది ఏమైనా చాటుగా మాట్లాడే వారికంటే సూటిగా మాట్లాడేవారే మేలు. వాళ్లకు మనసులో ఎలాంటి దుష్టత్వం హాని చేయాలనే స్వభావం ఉండదు. కాబట్టి చాటుతనం కంటే సూటితనమే మంచిది.
1: సుభాసితం విన్నారు. సమర్పణ శ్రీమతి సిహెచ్ సీతామహాలక్ష్మి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.

మన రాష్ట్రంలో ఎక్కువగా రైతులు వేసవి కాలంలో తోటకూర, వంకాయ, టమాటా, కూరగాయలను సాగు చేస్తారు. ఈ విధంగా సాగు చేసిన కూరగాయలను తిరిగి వర్షాకాలంలో విత్తకుండా కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి గ్రోబ్యాక్ టెక్నాలజీతో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. గ్రోబ్యాక్ టెక్నాలజీ అంటే ఒకసారి పంట కోత పూర్తయిన తర్వాత అదే మొక్క నుండి మళ్లీ కొత్త రెమ్ములు వచ్చేలా చేసి రెండవసారి లేదా మూడవసారి కూడా దిగుబడి తీసుకునే పద్ధతి. దీన్ని రిటర్న్ క్రాపింగ్ లేదా పునరుత్పత్తి సాగు అని కూడా అంటారు. చెరకు, అరటి పంటల్లో ఈ విధానం సాధారణం. ఇప్పుడు కూరగాయల్లో కూడా రైతులు విజయవంతంగా వాడుతున్నారు. గ్రోబ్యాక్ విధానం అన్ని కూరగాయ పంటలకు ఈ పద్ధతి పనిచేయదు. వేరు వ్యవస్థ బలంగా ఉండి కాండం నుండి మళ్లీ చిగురించే గుణమున్న పంటల్లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పంట కోత పూర్తయిన వెంటనే ఎండిన కుళ్లిన కొమ్మలను తీసివేయాలి. టమాటా, వంకాయ, మిరప భూమి నుండి 25-30 సెంటీమీటర్ల ఎత్తులో ప్రధాన కాండాన్ని వదిలి పైభాగాన్ని కత్తిరించాలి. కత్తిరించిన చోట బోర్డో మిశ్రమం 1% లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్టును పోయాలి. దీనివల్ల శిలీంధ్రాలు ఆశించవు. ఇక రెండవ దశ, పోషక యాజమాన్యం. కత్తిరింపులు అయిన 2-3 రోజులకు 19:19:19 SPK 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పాదుల్లో పోయాలి. యూరియా 10 గ్రాములు ప్లస్ DAP 10 గ్రాములు ప్రతి మొక్కకు వేసి నీరు పెట్టాలి. సూక్ష్మ పోషకాలు అయిన బోరాన్ 2 గ్రాములు, జింకు 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేస్తే కొత్త చిగుళ్లు వస్తాయి. జీవన ఎరువులైన వేప పిండి 100 గ్రాములు, ట్రైకోడర్మా 10 గ్రాములు ప్రతి మొక్కకు వేస్తే వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం. కొమ్మలు కత్తిరించిన 7-10 రోజుల వరకు తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. అతిగా నీరు ఇస్తే కాండం కుళ్ళిపోతుంది. కొత్త చిగుళ్లు వచ్చాక సాధారణ తడులు ఇవ్వాలి. ఇక సస్యరక్షణ. కొత్త చిగుళ్లు లేతగా ఉంటాయి కాబట్టి రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 10 రోజులకొకసారి పిచికారి చేయాలి. గ్రోబ్యాక్ టెక్నాలజీ వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. మళ్లీ నారు పోయటం, నాటడం, పందిరి ఖర్చు ఉండదు. 40-50% వరకు సాగు ఖర్చు ఆదా అవుతుంది. కొత్తగా నాటితే 60-75 రోజులకు సరిపోతుంది. గ్రోబ్యాక్ లో 25-30 రోజుల్లోనే మళ్లీ కాపుకు వస్తుంది. రెండవ పంటకు పెట్టుబడి తక్కువగా అవుతుంది కాబట్టి లాభం కూడా ఎక్కువగా వస్తుంది. ఈ పద్ధతిలో పదే పదే దున్నడం తగ్గుతుంది కాబట్టి నేల గుల్లబారదు. కూలీల కొరత అధిగమించవచ్చు. నాటు వేసే పని కూడా ఉండదు. గ్రోబ్యాక్ లో కొన్ని రకాల

0: జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి పంటలో వైరస్ తెగులు ఎక్కువగా ఉంటే గ్రోబ్యాక్ పనిచేయదు. ఆరోగ్యమైన మొక్కలను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. హైబ్రిడ్ రకాల కంటే స్థానిక రకాలే గ్రోబ్యాక్ అనుకూలంగా ఉంటాయి. ప్రతి దిగుబడికి 15-20% తగ్గిపోతుంది. 2-3 సార్లు పంట తీసుకున్న తర్వాత కొత్తగా నాటడం మంచిది. వరుసగా 2-3 సంవత్సరాలు ఒకే పొలంలో గ్రోబ్యాక్ చేస్తే తెగుళ్లు పెరుగుతాయి. మధ్యలో జొన్న, మొక్కజొన్న లాంటి పంటలు వేయాల్సి ఉంటుంది.
1: గ్రో బ్యాక్ టెక్నాలజీ వివరాలు మీరు ఇంతవరకు ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇది ప్రసార వివరాల సమయం 100.1 మెగాహెర్ట్స్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 7:15 ఇటాలియన్ శాస్త్రవేత్త రేడియో మార్కోని ప్రసంగ వ్యాసం వింటారు. అనంతరం చిత్రగీతాలు. 7:45 విజ్ఞాన వీక్షికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొల్పక శంకరారావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. 8:00 సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో ప్రసారమవుతాయి ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 కిన్నెరలారి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. ఉదయం 10:00 చిరస్మరణీయం వేడుక పూరి జగన్నాథన్ రథయాత్ర ప్రత్యేక కార్యక్రమం. అనంతరం చిత్రగీతాలు. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి శోభాగుర్తుగా

మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఆషాఢమాసం వనభోజనాల విశిష్టత ప్రసంగం, అనంతరం అక్షర దేవాలయం శ్రీమతి పివిఎల్ అన్నపూర్ణ గారి ప్రసంగ వ్యాసం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:50 ఉర్దుల వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దుపహా సమాచారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట, రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం నిర్వహణ శ్రీకొల్లిపాక శంకరారావు, అనంతరం ఏకచిత్రగానం వినవచ్చును. 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చును ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:30 ప్రసార వివరాలు, 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:45 సామూహిక గీతం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటాయి. ఇక 7:15 ప్రసారమయ్యే రైతీ రాజు వ్యవసాయ ధరలకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో చెర్రీ టమాటా సాగులో రైతు అనుభవాలు పరిచయం ఉంటుంది. ఇంకా చేపలతో వివిధ ఆహార పదార్థాల తయారీ విధానం గురించిన వివరాలను తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్ కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కొల్లిపాక శంకరారావు. 8:00 కిన్నెర లహరి, 8:15 పార్లమెంట్ సమీక్ష, అనంతరం తిరిగి 8:35 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలను వినవచ్చును. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్లైట్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మధురిమ ఆపత మధుర గీతాలు చిత్రగీతాలను వినవచ్చును. ఇక ఈరోజు 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో. సమయం 6:44 దాటి 32 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఈరోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వార్తల వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యులు బాలశౌరి పాత్రికేయులతో మాట్లాడారు. మేత ధర పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతుల సమస్యలను పార్లమెంటులో చర్చకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు.

0: జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకు నిధులు అందించాలని కోరామని తెలుపుతూ,
1: జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకి కూడా నిధులు రావాలి అని చెప్పేసి కోరటం జరిగింది. దీని మీద డిస్కషన్ పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా మేము ఫర్రే, డీలిమిటేషన్ కూడా మేము జరగాలని కోరుకుంటున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఏదైతే విఆర్ఐ స్కూల్స్, ఇది నెల్లూరు నడివడ్డులో ఉండే స్కూల్, ఈ స్కూల్ ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్టు లోపల పోతే పాములు అన్నారు. అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్ గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో డెవలప్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ఐ స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈ రోజు
0: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తో ఈరోజు ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్ట రైతుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా మంత్రి ఢిల్లీ పర్యటన చేపట్టినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని ఆదేశించారు. నిజాం సాగర్తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్దికి దోహదపడుతుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన తెలియజేస్తూ,
3: ముఖ్యంగా ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రజా ప్రభుత్వానికి ఇది ఒక మంచి విజయంగా మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీల హబ్గా తయారవుతున్న ఉత్తరాంధ్రకి ఒక గూగుల్ కానీ రావడం కానీ, లేకపోతే ఇండస్ట్రీలు రావడం కానీ, అదే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మన విదేశాలున్న మన ఉత్తరాంధ్ర ప్రజానికి కానీ, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉన్న ప్రజలకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కనుక ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయిన తర్వాత మా పరిధిలో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అవుతుందంటే చాలా ఆనందకరం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభి రామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ, సంస్కృత భాషాభివృద్దికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి అవసరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 25 తేదీన ఇటలీలోని బొలాగ్నోలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ది చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారం చేసుకుని మార్కోని రేడియోను ఆవిష్కరించారు. 1909 కార్ల్ ఫెర్డినాండ్తో బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జులై 20 తేదీన కన్నుమూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136 సంచిక ఈ నెల 26 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800

0: 1178700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడలరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గలంతయ్యారు. వారిలో ఇద్దరు మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వచ్చి స్నానానికి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. రాష్ట ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్దమని విమర్శించారు. రామాయపట్నం పోర్టు వంటి కీలక మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉండగా, తెలంగాణలో వాటిని సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు వంటి అవసరాలకు మళ్లిస్తున్నట్టు గ్రామ సర్పంచులు తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ అభివృద్ది పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యారంగం బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. संसदः प्रावृट् सत्रम् अद्यारभ्य अगस्त मासस्य 13 दिनाङ्कपर्यन्तं प्रचलिष्यति. 25 दिनानां सत्रेऽस्मिन् 21 उपवेशनानि भविष्यन्ति. सत्रे अनेकानि महत्वपूर्णानि विधेयकानि चर्चायै, अङ्गीकरणाय च उपस्थापितानि भविष्यन्ति इत्यपेक्षते. अद्य लोकसभायां सर्वोच्च न्यायालयस्य न्यायाधीशानां संख्या संशोधन विधेयकं 20-26, राज्यसभायां च राष्ट्रिय सम्मानस्य अपमान निवारणस्य संशोधन विधेयकं 20-26 उपस्थाप्येते. सहैव जन्म मृत्यु पंजीकरण संशोधन विधेयकं, आयकर संशोधन विधेयकं, सूक्ष्म लघु मध्यम उद्यम विकास संशोधन विधेयकं 20-26 चेत्येतानि अपि प्रावृट सत्रेऽस्मिन् उपस्थापितानि भविष्यन्ति. प्रावृट सत्रस्य पूर्वसंध्यायां ह्यः सर्वकारेण संसद भवने सर्वदलीयोपवेशनम् आहूतम्. सम्मेलनस्य अध्यक्षः

0: रक्षामन्त्री राजनाथसिंहः आसीत्। अस्यां सभायां चत्वारिंशत् राजनैतिकदलानां पञ्चाशत्तोप्यधिकाः नेतारः उपस्थिताः आसन्। सभायाः अनन्तरं प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् संसदीय कार्यमन्त्री किरेन रिजिजुः सर्वान् राजनैतिकदलान् संसदः कार्याचरणं निर्विघ्नं प्रचालयितुं प्रमुखविषयेषु रचनात्मक चर्चासु भागग्रहीतुं च आग्रहम् अकरोत्।
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं। मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था। लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे।
0: लोकसभायाः अध्यक्षः ओम बिरला वर्यः ह्यः लोकसभायाः व्यापार परामर्श समितेः सभायाः अध्यक्षताम् अकरोत्। सभायां सर्वकारस्य प्रतिनिधि सदस्याः अपि च विभिन्नानां राजनैतिक दलानां च सदस्याः सत्रावधौ प्रस्तावितस्य विधेयकेषु अन्येषु च कार्येषु विचाराणाम् आदानं प्रदानं कृतवन्तः। श्री बिरला वर्यः रचनात्मक विचार विमर्शाणां सार्थक सहभागित्वस्य सर्वोच्च संसदीय परम्पराणां पालनस्य च महत्वमपि अधोरेखितवान्। दिल्ल्यारक्षिबलेन स्पष्टीकृतं यत् अद्य आरभ्यमाणस्य संसद सत्रस्य दृष्ट्या नवदिल्लीमण्डले कस्यापि विरोधयात्रायाः प्रदर्शनस्य च अनुमतिः न प्राप्तास्ति न प्रदत्तास्ति। सामाजिकान्तर्जालीय पटले दलेन उक्तं यत् अस्मिन् क्षेत्रे भारतीय नागरिक सुरक्षा संहिता 23-2000 धारा 63-शतम् अनुवर्तितास्ति, अतः जन्तरमन्तर क्षेत्रं विहाय अस्मिन् क्षेत्रे 5 वा 5+ जनानां विरोधयात्राः शोभायात्राः प्रदर्शनानि सभाः च कठोरतया निषिद्धाः सन्तीति। दिल्ल्यारक्षकैः सर्वे नागरिकाः विधेः सम्मानं कुर्वन्तु, कस्यापि अनधिकृत सभायां पदयात्रायां च भागं न गृह्णन्तु, सार्वजनिक शान्तिं सुरक्षां च रक्षयितुं सहयोगं कुर्वन्तु इति प्रार्थितमस्ति। भोपालनगरस्य समीपे ऐतिहासिके जगदीशपुरे आयोजिते विशेषसभायां मध्यप्रदेशस्य मन्त्रिमण्डलेन यूनिफॉर्म सिविल कोड UCC इति विधेयकं स्वीकृतम्। वार्ताहरान् सम्बोधयन् मुख्यमन्त्री मोहन यादवः अवदत् यत् UCC सर्वेभ्यः समुदायेभ्यः समानावश्यकान् अधिकारान् च प्रदातुं शक्नोति। सः अवदत् यत् UCC विधेयकं नागरिकान् आधारभूत अधिकारान् न उल्लङ्घयति इति। अपि च फीफा विश्वकप क्रीडायां स्पेन देशः अतिरिक्त समये गतविजेता अर्जेंटीना देशं 1-0 इत्यंकेन पराजित्य 26-2000 वर्षस्य फीफा विश्वकप विजेता अभवत् इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम खम्मन जिल्ला समाचार लेख వింటారు మీకు అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ పణికుమార్।
3: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి। ముఖ్యమంత్రి పర్యటన, మంత్రుల పర్యటనతో జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి। అలాగే రాష్ట డీజీపీ జిల్లాలో పర్యటించి పోలీసులకు దశా నిర్దేశం చేశారు। ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది। రాజకీయంగా పాలమూరు ప్రాణమైతే రాజకీయ ఎదుగుదలకు ఖమ్మం జిల్లా గుండెకాయలా పనిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు। రైతు భరోసా నిధులు విడుదల ముగింపును పురస్కరించుకుని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు। సభా వేదికపై చివరి విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,009 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేశారు। అనంతరం హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు। మధిర నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరడంతో ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు। అనంతరం ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో జరిపిన భూదార్ సర్వేకు సంబంధించి గ్రామస్తులకు డిజిటల్ పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు। ప్రభుత్వ పథకాలను జిల్లాలో జరిగిన అభివృద్దిని వివరించారు। ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో గత వారం

0: 12.42 లక్షల మందికి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఆ ఫారాల్లో వివరాలు నింపి 5.80 లక్షల మంది బీఎల్ఓలకు తిరిగి ఇచ్చారు. వాటిని బీఎల్ఓలు డిజిటలైజేషన్ చేశారు. ఇప్పటి వరకు 46.66% మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్ఏలకు తిరిగి ఇచ్చేందుకు ఈ నెల 24 వరకు మాత్రమే తుది గడువు ఉంది. డ్రగ్స్ నియంత్రణ క్రతువులో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్టాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఆయా డీజీపీలు ఎస్పీలతో కలిసి ప్రణాళిక రూపొందించామని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు 2029 డిసెంబర్ నాటికి రాష్టంలో మాదక ద్రవ్యాలను నిర్మూలిస్తామన్నారు. గంజాయి రవాణాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన ముఖద్వారంగా ఉందని, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కట్టడి చేస్తే తెలంగాణ రాష్టంలో చాలా వరకు సమస్యపోతుందన్నారు. శాసనసభ లైబ్రరీ చైర్ పర్సన్ గా ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్యి నియమితులయ్యారు. అసెంబ్లీ కార్యకలాపాల నిర్వహణ నియమావళి ప్రకారం 2026-27 సంవత్సరానికి గాను వివిధ సంక్షేమ, ఇతర ఉమ్మడి కమిటీలు, శాసనసభ కమిటీల్లో చైర్పర్సన్లుగా, సభ్యులుగా వ్యవహరించేందుకు ఈ నియామకాలు చేపట్టారు. ఈ క్రమంలో తనను లైబ్రరీ చైర్పర్సన్ గా నియమించడం పట్ల ముఖ్యమంత్రి, మంత్రిమండలి సభ్యులకు ఎమ్మెల్యే రాగమయ్యి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటల సాగుబడి సాయంగా జిల్లా రైతులు 3,42,351 మంది ఖాతాల్లో రైతు భరోసా పథకం ద్వారా 428.43 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఈ నెల 1వ తేదీ నుంచి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడం మొదలుపెట్టారు. ఈ మేరకు 7వ తేదీ నాటికి 8 ఎకరాల భూమి కలిగిన 3,33,743 మంది రైతుల ఖాతాల్లో 367.29 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇక ఈ నెల 10వ తేదీన చింతకాని మండలంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మిగిలిన రైతులు 8,608 మంది ఖాతాల్లో 61.14 కోట్ల రూపాయలు జమ చేశారు. కాగా అన్నదాతలు రైతు భరోసా ద్వారా అందిన సాయాన్ని వ్యవసాయ పనులకు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డి పుల్లయ్య సూచించారు. స్వయంభూ పుణ్యక్షేత్రం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న స్వర్ణోత్సవాలు గత శుక్రవారం మహాకుంభాభిషేకంతో ముగిశాయి. ఈ క్రతువును దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగిన రాష్ట స్థాయి పోటీల్లో ఖమ్మం కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని హస్విత 5 విభాగాల్లో పాల్గొని మొత్తం 4 పతకాలు సొంతం చేసుకుంది. అందులో 2 స్వర్ణాలు కూడా ఉన్నాయి.
1: ఖమ్మం జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026

0: రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయం పన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026 కూడా చర్చ జరుగుతుంది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి 40 రాజకీయ పార్టీల నుండి 50 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేలా సహకరించి కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.
0: हालांकि లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హౌరా జిల్లాలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 14 గోదాములకు శంకుస్థాపన, 2 గోదాములను ప్రారంభించడంతో పాటు WBERCS సహకార పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. క్యాబ్ డ్రైవర్ల సాధికారత కోసం కోఆపరేటివ్ భారత్ ట్యాక్సీ పథకంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా,
2: బంగాల్ కి సమగ్ర జనతా కో భరోసా దిలానే ఆయా హూ. భారతీయ జనతా పార్టీ నే పూరే లంబే చునావ్ అభియాన్ కి అందర్ జో ఏక్ ఏక్ వాదా కియా థా ఔర్ సోనార్ బంగ్లా కి సంకల్పనా కో బంగాల్ కి జనతా కే సామ్నే రఖా థా, వో సోనార్ బంగ్లా కి సంకల్పనా కో జమీన్ పర్ ఉతార్నే కా కామ్ మోదీ జీ కే నేతృత్వ మే భారతీయ జనతా పార్టీ కా ఏక్ ఏక్ కార్యకర్తా కరేగా.
0: ముఖ్యమంత్రి సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నతాధికారులతో కలిసి శాంతి భద్రతలపై సమీక్షించారు. సిలిగురిలో కొత్త క్రిమినల్ చట్టాలు, సరిహద్దు భద్రతపై చర్చించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. కోల్కతా నేషనల్ లైబ్రరీలో మ్యూజియం ఆఫ్ వర్డ్ను ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ గత 3 వారాలుగా బొగ్గుగనుల పరిధిలో జరిపిన ముమ్మర తనిఖీల్లో కోటి రూపాయల విలువైన చట్టవిరుద్దంగా తవ్విన, నిల్వ ఉంచిన 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల్లో భాగంగా 84 వాహనాలను సీజ్ చేయడంతో పాటు బొగ్గు అక్రమ రవాణా, మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ చర్యలను తీవ్రతరం చేసినట్టు సిఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలోని బొగ్గు వనరుల అక్రమ తవ్వకాలు, దొంగతనాలకు అడ్డుగట్టవేస్తూ జీరో కోల్ లీకేజీ సాధించడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. బొగ్గు సరఫరాలో లీకేజీలను అరికట్టడానికి, నేరగాళ్ల బారి నుండి విలువైన ఖనిజ వనరులు రక్షించడానికి ఈ సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయని సిఐఎస్ఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని హైవేలు, పట్టణ రవాణా

0: కారిడార్లలో ఉద్గారాలు లేని రవాణా సౌకర్యం కల్పించడానికి ఈ పైలట్ ప్రాజెక్టులు మార్గం సుగమం చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా పలు వ్యూహాత్మక మార్గాల్లో వీటిని అమలు చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన, స్థిరమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్తును సాధించడం కోసం భారతదేశం బలమైన క్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని జోషి తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న మోల్దవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ప్లేయర్ ఫెరాన్ టోరెస్ 106వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ పురుషుల విభాగంలో 2వసారి ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒకే సమయంలో పురుషుల, మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్స్ను కలిగి ఉన్న ఏకైక దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 2-1 తేడాతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాను, జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను నిలిచారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ స్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇటాలియన్ శాస్త్రవేత్త రేడియో మార్కోని ప్రసంగం వింటారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్ మార్కోని 1874 ఏప్రిల్ 25న జన్మించారు. అతను సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయటంలో పితామహుడిగా గుర్తింపు పొందాడు. అతను రేడియో యొక్క ఆవిష్కర్త. 1909లో కార్ల్ ఫర్డినాండ్ బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకుంది.

తీసుకున్నాడు. 1897లో బ్రిటన్లో వైర్లెస్ టెలిగ్రాఫ్ సిగ్నల్ కంపెనీకి వ్యవస్థాపకునిగా ఉన్నాడు. అతను ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారంగా చేసుకుని రేడియో అనే కొత్త ఆవిష్కరణ చేసి వ్యాపార రంగంలో ఘనమైన విజయాన్ని సాధించాడు. 1929లో మార్కోనీని మార్చీజ్ అనే అవార్డుతో విక్టర్ ఇమాన్యుయల్ III గౌరవించాడు. 1931లో అతను పోప్ పియస్ 11 కోసం వాటికన్ రేడియోను ఏర్పాటు చేశాడు. మార్కోని ఇటలీ దేశంలోని బోలోగ్నాలో అన్నీ జేమ్సన్ గుసెప్ మార్కోని దంపతులకు జన్మించాడు. మార్కోని బోలోగ్నా యందు గల అగస్టో రిఘి లాబొరేటరీలో ప్రైవేటుగా చదువుకున్నాడు. విద్యార్థి దశలో మార్కోని పరిశోధనల పట్ల మక్కువ చూపించేవాడు. అతనికి సోదరుడు అల్ఫోన్సో, సవతి సోదరుడు లూగీలు ఉండేవారు. మార్కోని అతని సోదరుడు అల్ఫోన్సోలు తమ తల్లితో పాటు బెడ్ఫోల్డ్ పట్టణంలో నివసిస్తుండేవారు. మార్కోని చిన్నతనంలో పాఠశాలకు హాజరు కాలేదు. ఏ పాఠశాల యందు ఉన్నత విద్యాభ్యాసం చేయలేదు. దీనికి బదులుగా అతను తన తల్లిదండ్రులచే నియమించబడిన ప్రైవేట్ ఉపాధ్యాయుల నుండి ఇంట్లో రసాయన శాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రాలను నేర్చుకున్నాడు. టుస్కానీ లేదా ఫ్లోరెన్స్ ప్రాంతాల వెచ్చని వాతావరణం కోసం అతని కుటుంబం బోలోగ్నాను విడిచిపెట్టినప్పుడు శీతాకాలంలో మార్కోని కోసం అదనపు శిక్షకులను నియమించారు. లివోర్నోలోని ఉన్నత పాఠశాలలో పనిచేయుచున్న భౌతిక ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ విన్సెంజో రోసాను ముఖ్యమైన గురువుగా మార్కోని గుర్తించాడు. రోసా 17 ఏళ్ల మార్కోనీకి భౌతిక దృగ్విషయాల ప్రాథమిక విషయాలను, అలాగే విద్యుత్పై కొత్త సిద్ధాంతాలను నేర్పించాడు. 18 ఏళ్ల వయసులో అతను తిరిగి బోలోగ్నాకు తిరిగి వచ్చాడు. అప్పుడు అతనికి హెన్రిచ్ హెర్ట్జ్ కనుగొన్న విషయాలపై పరిశోధన చేసి బోలోగ్నా విశ్వవిద్యాలయ భౌతిక శాస్త్రవేత్త అగస్టో రిగితో పరిచయం ఏర్పడింది. విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలకు హాజరు కావడానికి, విశ్వవిద్యాలయం ప్రయోగశాల గ్రంథాలయాన్ని ఉపయోగించటానికి మార్కోనీని అగస్టో రిగి అనుమతించాడు. యువకునిగా ఉన్న నాటి నుండి మార్కోని విజ్ఞాన శాస్త్రం, విద్యుత్ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. 1890 ప్రారంభంలో అతను వైర్లెస్ టెలిగ్రఫీ అనే ఆలోచనపై పనిచేయడం ప్రారంభించాడు. అంటే ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ ఉపయోగించిన వైర్లను కనెక్ట్ చేయకుండా టెలిగ్రాఫ్ సందేశాలను ప్రసారం చేయడం. ఇది కొత్త ఆలోచన కాదు. అనేక మంది పరిశోధకులు, ఆవిష్కర్తలు వైర్లెస్ టెలిగ్రాఫ్ టెక్నాలజీలను విద్యుత్ ప్రసరణ, విద్యుత్ అయస్కాంత ప్రేరణ, ఆప్టికల్ సిగ్నలింగ్ ఉపయోగించి 50 సంవత్సరాలుగా కొత్త వ్యవస్థల కోసం అన్వేషిస్తున్నారు. కానీ ఎవరూ సాంకేతికంగా, వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. కొత్త అభివృద్ధి హెన్రిచ్ హెర్ట్జ్ నుండి వచ్చింది. అతను 1888లో విద్యుత్ అయస్కాంత వికిరణాన్ని ఉత్పత్తి చేయవచ్చని, గుర్తించగలమని నిరూపించాడు. అతను విద్యుత్ అయస్కాంత వికిరణాలపై పరిశోధనలు చేసి ప్రస్తుతమున్న రేడియో తరంగాలు కనుగొన్నాడు. 1894లో హెర్ట్జ్ మరణానంతరం అతను పరిశోధనలను కొనసాగించి కొత్త ఆవిష్కరణను సృష్టించాడు మార్కోని. అతను హెర్ట్జ్ పరిశోధనలను బోలోగ్నా విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్రవేత్త అగస్టో రిఘితో కలిసి కొనసాగించుటకు అనుమతి లభించింది. 20 సంవత్సరాల వయసులో మార్కోని రేడియో తరంగాలలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. తన నౌకరు మిగ్నాని సహాయంతో ఇటలీలోని పోటెన్చియోలోని విల్లా గ్రిఫోన్ వద్ద తన ఇంటి అటకపై తన సొంత పరికరాలను నిర్మించాడు. మార్కోని హెర్ట్జ్ అసలు ప్రయోగాలను అభివృద్ధి పరిచాడు. రిగి సూచన మేరకు ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ బ్రాన్లీ 1890 ఫలితాల ఆధారంగా ఒక ప్రారంభ డిటెక్టర్ అయిన కోహెరర్ను ఉపయోగించడం ప్రారంభించాడు. రేడియో తరంగాలు క్రియాశీలకమైనప్పుడు నిరోధాన్ని మార్చుకునే లార్జ్ చేసిన ప్రయోగాలను ఉపయోగించాడు. 1894 వేసవిలో అతను బ్యాటరీ, కోహెరర్, ఎలక్ట్రిక్ బెల్తో కూడిన తుఫాను అలారంను నిర్మించాడు. మెరుపు ద్వారా ఉత్పన్నమయ్యే రేడియో తరంగాలను ఎంచుకున్నప్పుడు అది ఆగిపోయింది. డిసెంబర్ 1894లో ఒక రాత్రి మార్కోని తన తల్లికి ఒక రేడియో ట్రాన్స్మిటర్ రిసీవర్ను ప్రదర్శించాడు. ఇది ఒక పరికరాల అమరిక. ఒక బెంచ్ మీద టెలిగ్రాఫిక్ బటన్ను నొక్కడం ద్వారా గదికి అవతల వైపు బెల్ రింగ్ చేసింది. తన తండ్రి సహకారంతో మార్కోని భౌతిక శాస్త్ర సాహిత్య

సాహిత్యాన్ని చదవడం కొనసాగించాడు. అందులో నుండి రేడియో తరంగాలతో ప్రయోగాలు చేస్తున్న భౌతిక శాస్త్రవేత్తల ఆలోచనలను తీసుకున్నాడు. మార్కోని పోర్టబుల్ ట్రాన్స్మిటర్లు, రిసీవర్ సిస్టమ్స్ వంటి పరికరాలను అభివృద్ధి చేశాడు. అవి ఎక్కువ దూరం పనిచేయగలవు. అతని ప్రయోగశాల ప్రయోగం ఉపయోగకరమైన కమ్యూనికేషన్ వ్యవస్థగా రూపొందింది. 1896 జూలైలో మార్కోని తన వ్యవస్థ మొదటి ప్రదర్శనను బ్రిటిష్ ప్రభుత్వం కోసం చేశాడు. మార్చి 1897 నాటికి మార్కోని మార్స్ కోడ్ సంకేతాలను సాలిబ్సరీ మైదానంలో 6 కిలోమీటర్ల దూరం వరకు ప్రసారం చేయగలిగాడు. 1897 మే 13న మార్కోని బహిరంగ సముద్రంలో మొట్టమొదటి వైర్లెస్ కమ్యూనికేషన్ను పంపాడు. బ్రిస్టల్ కాలువ ద్వారా ఫ్లాట్ హెల్మ్ ద్వీపం నుండి పెనార్త్లోని లావెర్నాక్ పాయింట్ వరకు 6 కిలోమీటర్ల దూరం సందేశం పంపబడింది. ఆ సందేశం ఆర్ యు రెడీ ప్రసార సామగ్రిని వెంటనే సోమర్సెట్ తీరంలోని బ్రెండౌన్ ఫోర్ట్కు మార్చారు. సమాచారం పంపే పరిధి 16 కిలోమీటర్లు విస్తరించింది. ఈ ప్రదర్శన ఇతర ప్రదర్శనలతో ఆకట్టుకున్న ప్రీస్ మార్కోని చేసిన పరిశోధనా కృషిని 2 ముఖ్యమైన లండన్ ఉపన్యాసాలలో సాధారణ ప్రజలకు పరిచయం చేశాడు. అవి 1896 డిసెంబర్ 11న టైన్బీ హాల్లో టెలిగ్రఫీ వితౌట్ వైర్స్, 2వది 1897 జూన్ 4న రాయల్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చిన సిగ్నలింగ్ త్రూ స్పేస్ వితౌట్ వైర్స్ అనే అదనపు ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ ప్రదర్శనలతో మార్కోని అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాడు. జూలై 1897 అతను ఇటాలియన్ ప్రభుత్వం కోసం తన స్వదేశంలో లా స్పీజియా వద్ద వరుస పరీక్షలు నిర్వహించాడు. 1902 డిసెంబర్ 17న కెనడాలోని నోవా స్కోటియాలోని గ్లేస్ బేలోని మార్కోని స్టేషన్ నుండి ప్రసారం ఉత్తర అమెరికా నుండి అట్లాంటిక్ దాటిన ప్రపంచంలోనే మొట్టమొదటి రేడియో సందేశంగా మారింది. 1901 మార్కోని మసాచుసెట్స్ లోని సౌత్ వెల్ఫ్లీట్ సమీపంలో ఒక స్టేషన్ను నిర్మించాడు. ఇది 1903 జనవరి 18న యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ నుండి యునైటెడ్ కింగ్డమ్ రాజు ఎడ్వర్డ్ 7కు శుభాకాంక్షలు పంపబడింది. అయినప్పటికీ స్థిరమైన అట్లాంటిక్ సిగ్నలింగ్ ఏర్పాటు చేయడం కష్టతరమైంది. మార్కోని అట్లాంటిక్ యొక్క 2 వైపులా సముద్రంలో ఓడలతో కమ్యూనికేట్ చేయడానికి ఇతర ఆవిష్కర్తలతో పోటీగా అధిక శక్తితో కూడిన స్టేషన్లను నిర్మించడం ప్రారంభించాడు. 1904 అతను రాత్రిపూట వార్తల సారాంశాలను చందాదారుల నౌకలకు ప్రసారం చేయడానికి ఒక వాణిజ్య సేవను స్థాపించాడు. వాటిని వారి ఆన్బోర్డ్ వార్తాపత్రికలలో చేర్చవచ్చు. 1907 అక్టోబర్ 17న ఒక సాధారణ అట్లాంటిక్ రేడియో టెలిగ్రాఫ్ సేవ ప్రారంభించబడింది. సంవత్సరాలుగా మార్కోని కంపెనీలు సాంకేతికంగా సాంప్రదాయకంగా పేరు తెచ్చుకున్నాయి. 1920 వాక్యూమ్ ట్యూబ్ ట్రాన్స్మిటర్లను ఉపయోగిస్తూ యునైటెడ్ కింగ్డంలో చెల్మ్స్ఫోర్డ్లోని న్యూ స్ట్రీట్ వర్క్స్ ఫ్యాక్టరీ మొట్టమొదటి వినోద రేడియో ప్రసారాలను ప్రారంభించింది. 1922 రిటిల్లోని మార్కోని రీసెర్చ్ సెంటర్ నుండి సాధారణ వినోద ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1914 మార్కోని ఇటాలియన్ సెనేట్లో సెనేటర్గా చేశారు. మార్కోని ఇటాలియన్ మిలిటరీ రేడియో సేవకు బాధ్యత వహించాడు. అతను ఇటాలియన్ సైన్యంలో లెఫ్టినెంట్, ఇటాలియన్ నేవీలో కమాండర్ హోదాను పొందాడు. 1929 యూరోపియన్ సమాజంలో అత్యున్నత పదవి మార్క్వీస్గా చేశాడు. మార్కోని 1923 ఇటాలియన్ ఫాసిస్ట్ పార్టీలో చేరాడు. 1930 ఇటాలియన్ నియంత బెనిటో ముస్సోలిని అతన్ని రాయల్ అకాడమీ ఆఫ్ ఇటలీ అధ్యక్షుడిగా నియమించారు. ఇది మార్కోనీని ఫాసిస్ట్ గ్రాండ్ కౌన్సిల్ సభ్యునిగా చేసింది. 1909 రేడియో సమాచార ప్రసారానికి చేసిన కృషికి మార్కోని భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని కార్ల్ బ్రౌన్తో పంచుకున్నారు. మార్కోని 1937 జూలై 20న రోమ్లో తన 63వ ఏట గుండెపోటుతో మరణించాడు. ఇటలీ అతనికి జాతీయ అంత్యక్రియలు నిర్వహించింది. దీనికి నివాళిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రేడియో స్టేషన్లు మరుసటి రోజు 2 నిమిషాల నిశబ్దాన్ని పాటిస్తాయి. మార్కోని కనిపెట్టిన రేడియో ఎందరో శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలిచి తరువాతి కాలంలో ఎన్నో సరికొత్త ఆవిష్కరణలకు బాటలు వేసింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుకు విందాం ఏకలవ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: गुरवे नमः।
1: శుభప్రదం చిత్రం నుండి మల్లికార్జున్, విజయలక్ష్మి, మాలవిక పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధించి

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్పీ చరణ్ ఉషా ఆలపించిన పాట వింటారు, అవునన్నా కాదన్నా ఈ సినిమా నుండి.

0: చిత్రగీతాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. జపాన్లోని ఫుకువోక నగరంలో ప్రపంచంలోనే అరుదైన ఆస్మోటిక్ పవర్ ప్లాంట్ నడుస్తోంది. శాస్త్రవేత్తలు దీన్ని బ్లూ ఎనర్జీగా అభివర్ణిస్తున్నారు. సముద్రపు ఉప్పునీరు శుద్ధి చేసిన మురుగునీటిలోని ఉప్పు సాంద్రత తేడాను ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఈ ప్లాంటు ప్రపంచానికి తెలియచేస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుక ఉన్న సూత్రము చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రపు ఉప్పునీటిలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మురుగునీటిని శుద్ధి చేసిన తరువాత మిగిలే నీటిలో ఉప్పు శాతము చాలా తక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల నీటిని ప్రత్యేకమైనటువంటి ఒక పొర ద్వారా వేరు చేసి ఉంచుతారు. సహజంగా ఉప్పు తక్కువగా ఉన్న నీరు ఉప్పు ఎక్కువగా ఉన్న నీటి వైపు కదలడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రక్రియనే ఆస్మోసిస్ అని అంటారు. ఈ సహజ పీడనాన్ని టర్బైన్లకు అనుసంధానిస్తే అవి తిరిగి జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే ఇంధనం లేకుండానే ప్రకృతి సిద్ధమైన ఉప్పు సాంద్రత తేడానే విద్యుత్కు మూలమవుతుంది. సౌర విద్యుత్కు ఎండ అవసరం, పవన విద్యుత్కు గాలి అవసరం, జల విద్యుత్కు నీటి ప్రవాహము అవసరం. కానీ బ్లూ ఎనర్జీకి ఇవేవి అవసరము ఉండవు. సముద్రము ఉన్నంతకాలము, శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులో ఉన్నంతకాలము ఈ ప్లాంట్లు నిరంతరాయంగా పనిచేస్తాయి. అందుకే భవిష్యత్తులో బేస్ లోడ్ పవర్కు ఇది కీలక ప్రత్యామ్నాయంగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ సాంకేతికతలో బొగ్గు, గ్యాస్, డీజిల్ వంటి ఇంధనాలు అవసరము ఉండవు. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు దాదాపు ఉండవు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ఇది అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం అనేది సులభంగా ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తితో పాటు మురుగునీటి నిర్వహణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఒకేసారి రెండు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశము ఉంది. అయితే ఈ సాంకేతికత ఇప్పుడే పూర్తి స్థాయిలో వాణిజ్య వినియోగానికి సిద్ధంగా లేదు. అత్యంత నాణ్యమైన మెంబ్రేన్ల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటం వలన ప్రధాన సవాల్గా ఉంది. అదేవిధంగా సముద్రపు నీటిలో ఉండే ఉప్పు సూక్ష్మజీవుల వల్ల మెంబ్రేన్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటి నిర్వహణ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. అయినా సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా కొద్దీ ఈ సమస్యలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సముద్రపు అలల్లోనే కాదు, సముద్రపు ఉప్పు నీటిలోనూ అపారమైన శక్తి దాగి ఉందని జపాన్ ప్రపంచానికి చూపిస్తోంది. బొగ్గు, గ్యాస్లపై ఆధారపడకుండా కాలుష్యాన్ని తగ్గిస్తూ 24 గంటలు విద్యుత్ను అందించే బ్లూ ఎనర్జీ భవిష్యత్తులో ఇంధన రంగానికే కొత్త దిశను చూపే సాంకేతికతగా మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2025 ఆగస్టులో జపాన్లోని ఫుకువోకాలో ఈ బ్లూ ఎనర్జీ ప్లాంట్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సముద్రపు ఉప్పునీరు

0: శుద్ధి చేసిన మురుగునీటి మధ్య ఉండే ఉప్పు సాంద్రత తేడాను వినియోగించే ప్రెషర్ రిటార్డెడ్ ఆస్మోసిస్ సాంకేతికతతో ఇది విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. సౌర పవన విద్యుత్ల వాతావరణంపై ఆధారపడకుండా పగలు రాత్రి నిరంతరం పనిచేయడము దీని యొక్క ప్రత్యేకత. ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేసినట్లయితే ప్రపంచ విద్యుత్ అవసరాల్లో సుమారుగా 15% వరకు తీర్చే సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
1: గాల్లో నుంచి దూసుకువచ్చే పిడుగులు భూమిపై విధ్వంసం సృష్టిస్తాయి. మరి అదే గాల్లో ఎగిరే విమానాలపై పిడుగులు పడతాయా, ఇలా విమాన ప్రమాదాలు జరుగుతాయా, ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఆ సందేహాన్నే నివృత్తి చేసుకుందాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే భారీగా వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడడంతో ప్రాణనష్టం జరుగుతోంది. వర్షాకాలంలోనే కాదు, ఎండాకాలంలోనూ వర్షాలు కురిసినా పిడుగులు పడుతుంటాయి. దీంతో మనుషులే కాదు మూగజీవాలు చనిపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆకాశంలోని నేలపైకి దూసుకువచ్చే పిడుగులు 1000 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. ఆ వేడికి అది పడిన చోటే కాదు, దాని చుట్టుపక్కల కొంత దూరంలో ఉన్నవన్నీ కాలిపోతాయి. ఇంత పవర్ఫుల్గా ఉండే పిడుగులు ఆకాశంలోనే ఉత్పత్తి అవుతాయి. అలాంటిది గాల్లో ఎగిరే విమానాలను, హెలికాప్టర్లపై పడవా, భూమిపైనే పడతాయా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. భూమిపై పడినట్లే గాల్లో ఎగిరే సమయంలో విమానాలపై కూడా పిడుగులు పడతాయి. ఇలా 1-2 కాదు, ఏడాదికి దాదాపు 1000కి పైగా విమానాలు పిడుగుపాటుకు గురవుతుంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంత ప్రమాదకరమైన పిడుగులు పడినా విమానాలకు, అందులో ప్రయాణిస్తున్న వారికి ఏమీ కాకపోవడానికి కారణం వాటి నిర్మాణమే. విమానాలను పిడుగులను తట్టుకునేలా ప్రత్యేక టెక్నాలజీతో చాలా దృఢంగా నిర్మిస్తారు. మరి అసలు ఈ పిడుగంటే ఏమిటి, ఎలా ఏర్పడుతుంది? పిడుగు అనేది విద్యుత్ ప్రవాహం. ఆకాశంలోని మేఘాలలో పిడుగులు ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ విద్యుత్ ప్రవాహం భూమిపైకి దూసుకువస్తూ గాలిని వేడి చేస్తుంది. ఈ వేడి గాలి ప్లాస్మాగా మారి తీవ్రమైన కాంతిని, వేడిని విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలో దాదాపు 27,000 సెల్సియస్కి పైగా వేడి పుడుతుంది. ఈ అధిక ఉష్ణోగ్రతే ప్రమాదాలకు కారణమవుతుంది. కానీ విమానాలను ఈ విద్యుత్ ప్రవాహాన్ని తట్టుకునేలా ఫారడే కేజ్ సూత్రం ఆధారంగా రూపొందిస్తారు. అంటే గాల్లో ఎగురుతున్న విమానంపై పిడుగు పడినా ఆ విద్యుత్ ప్రవాహం లోపలికి వెళ్ళదు. విమానాన్ని ప్రత్యేకమైన లోహంతో తయారు చేస్తారు కాబట్టి ఇది విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. అందువల్లే విమానంపై పిడుగులు పడినా బయటి భాగమే దాన్ని నియంత్రిస్తుంది. అందుకే బయట నుంచి బయటకే విద్యుత్ వెళ్ళిపోతుంది. ఇంకా ఏదైనా విద్యుత్ విమానంలో ప్రవహిస్తున్నా ల్యాండింగ్ సమయంలో అది ఎర్త్ అయ్యేలా రన్వే నిర్మాణం ఉంటుంది. అందుకే విమానంపై పిడుగులు పడినా లోపల ఉన్నవారికి తెలియదు, అందరూ సురక్షితంగానే ఉంటారు. మరి విమానంపై పిడుగు పడినట్లు తెలుస్తుందా అంటే విమానంలోని ప్రయాణికులకు పిడుగు పడినట్లు తెలియదు, కానీ పైలట్లకు మాత్రం ఆ విషయం అర్థమవుతుంది. పైలట్లకు మీరు కనిపిస్తుంది, చిన్న శబ్దం వినిపించవచ్చు, ఒక్కోసారి చిన్నపాటి కుదుపులకు గురికావచ్చు. దీన్ని బట్టి పిడుగు పడినట్లు పైలట్లు గుర్తిస్తారు. ఈ పిడుగుల వల్ల విమానాలకు ప్రమాదం జరగడం కానీ, లోపలున్న పరికరాలు దెబ్బతినడం కానీ, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడడం కానీ జరగదు. ఒక్కోసారి విమానాలపై బలమైన పిడుగులు పడినప్పుడు బయట భాగం కాస్త దెబ్బతినే అవకాశాలుంటాయి. ఇలా జరిగితే ఆ విమానాన్ని భద్రతా పరీక్షల తర్వాతే తిరిగి గాల్లో ఎగరడానికి అనుమతిస్తారు. కాబట్టి విమాన ప్రయాణ సమయంలో పిడుగులు పడతాయన్న భయం వద్దు. వర్షం కురుస్తున్న వేళ కూడా విమాన ప్రయాణం సురక్షితమే. మరి ఈ పిడుగుల వల్ల విమాన ప్రమాదాలు జరిగాయా అంటే, ఇప్పుడున్నంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేని సమయంలో విమానాల నిర్మాణం ఇంత స్ట్రాంగ్గా ఉండేది కాదు. అందువల్ల అనేక ప్రమాదాలు జరిగేవి. పిడుగుల వల్ల కూడా ప్రమాదాలు జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. 1963 డిసెంబర్ 8 అమెరికాలో ఎగురుతున్న విమానంపై పిడుగు పడడంతో మంటలు చెలరేగి పేలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 81 చనిపోయారు. ఈ దుర్ఘటన తరువాత విమాన ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందులో భాగంగానే వాటిని మరింత బలంగా ఉండేలా రూపొందించారు.

చేశారు. కాలానుగుణంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంతో వీటిలో భద్రతా ప్రమాణాలు పెరిగాయి. గతంలో కంటే విమాన ప్రమాదాలు చాలా తగ్గాయి

విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం ఇంతవరకు విన్నారు. నిర్వహణ శ్రీ కుల్పక్ శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. రారాజు చిత్రం నుండి ఒక చిత్రగీతం విందాం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లకు సంబంధించిన సమాచారం ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. బ్యాంక్ పిఓ ఎంటీ పరీక్షలకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్ ఏటా పరీక్షను నిర్వహిస్తుంది. 2027-2028 ఆర్థిక సంవత్సరంలోని ఖాళీలన్నీ తాజా పరీక్ష స్కోరుతోనే భర్తీ చేస్తారు. ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ లేదా మేనేజ్మెంట్ ట్రైనీగా ఎంపికైన వారు స్కేల్ 1 అధికారి అంటే అసిస్టెంట్ మేనేజర్ గా సేవలందిస్తారు. వీరికి 48,480 రూపాయల మూల వేతనం లభిస్తుంది. డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లతో కలిపి సుమారుగా 80,000 వరకు మొదటి నెల నుంచి జీతం పొందుతారు. అనుభవం, ప్రతిభ, శాఖాపరమైన పరీక్షలతో భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, కెనరా బ్యాంకులో 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 504, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో 161 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్,

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీలను ఇంకా ప్రకటించవలసి ఉంది. అందువల్ల నియామకాలు చేపట్టే సమయానికి పోస్టుల సంఖ్య పెరుగుతుంది అనేది గమనించాలి. పరీక్షను అబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 3 విభాగాల నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. తప్పు సమాధానానికి 0.5 మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి 1 గంట ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో 35, రీజనింగ్ ఎబిలిటీలో 35 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగాన్ని 20 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షను ఆన్లైన్లోనే 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. అనంతరం 25 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్ష వ్యవధి 160 నిమిషాలు. మొత్తం 170 ప్రశ్నలు మెయిన్స్లో అడుగుతారు. 4 విభాగాల నుంచి ఈ ప్రశ్నలు ఉంటాయి. అవి రీజనింగ్ 40 ప్రశ్నలకు 60 మార్కులు, 45 నిమిషాల్లో పూర్తి చేయాలి. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఆర్బీఐ సర్క్యులర్స్ 50 ప్రశ్నలకు 60 మార్కులకు ఉంటుంది. 35 నిమిషాల్లో ఇది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు ఇస్తారు. 35 నిమిషాల్లో పూర్తి చేయాలి. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 40 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. 45 నిమిషాల్లో పరీక్షను రాయాల్సి ఉంటుంది. విభాగాల వారి తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులతో 0.5 వంతు తగ్గిస్తారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇందులో ఎస్ఏ, కాంప్రహెన్స్ల నుంచి ఒక్కో ప్రశ్న ఉంటుంది. వీటికి సమాధానం ఆంగ్లంలో తప్పకుండా రాయాలి. వ్యవధి 30 నిమిషాలు, మార్కులు 25 ఇస్తారు. మెయిన్స్లో అర్హులకు పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. మొత్తం 6,715 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. వయస్సు 1 జూలై 2026 నాటికి 20 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే 2 జూలై 1996, 1 జూలై 2006 సంవత్సరాల మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ట వయస్సులో సడలింపు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 175 రూపాయలు, మిగిలిన అందరూ కూడా 850 రూపాయలు పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://ibpsreg.ibps.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://ibpsreg.ibps.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపించుకోవడానికి ఆఖరు తేదీ 1 జూలై 2026. ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టులో, మెయిన్ పరీక్షను అక్టోబర్లో, పర్సనాలిటీ టెస్టును నవంబర్లో, ఇంటర్వ్యూను నవంబర్ డిసెంబర్ మాసాల్లో నిర్వహిస్తారు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 1 జూలై 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై శ్రోతలు కిన్నెరలహరి కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా గోపాల గోపాల చిత్రం నుండి అనంత శ్రీరామ్ సాహిత్యానికి అనప్రూబెన్ సంగీత సారథ్యంలో హరిచరణ్ ధనుంజయ్ ఆలపించిన పాటను వినిపించమంటూ కోరుతున్నవారు న్యూ పాల్వంచ తెలంగాణ నగర్ నుండి మహమ్మద్ యూసుఫ్, షాహిన్, సుల్తాన్, నదీం, సమ్రీన్, జలాలుద్దీన్, ఆదిప్రసాద్, జ్యోతి, సాయి, అభి, జరీనా, హనీ, తపస్సు, పాపవత్, నరేందర్, విమల, మాలోత్, ప్రశాంత్, పండ్లకొట్టు శ్రీను, రామచంద్రరెడ్డి, షఫీ, తాలూరి సత్యనారాయణ, షబీర్, వసీం, సుమయ్య, రీదా, ఇంకా రియాజ్. వీరందరి కోసం గోపాల గోపాల చిత్రం నుండి ఈ పాట.

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నామానంది గ్రామం నుంచి శ్రీరామ వసంత్ భారతి లాస్య శాసిక హరీష్ అరుణ్ అజయ్ హార్దిక్ చారి సీతాంచారి శ్రీనివాస్ చారి సన్నిచారి డాక్టర్ భాగ్య విహార్చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు తాండ్రపాపారెడ్డి చిత్రం నుండి కేజే యేసుదాస్ పి సుశీల ఆలపించిన ఈ పాటను.

0: నేను ఇక్కడే ఉన్నా.
1: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
0: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
0: చూసావా?
1: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
0: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
1: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
2: ఆర్బీఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: కార్యక్రమం తర్వాత కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చెనిగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య, లక్ష్మి, సంపత్ కుమార్, రామచందర్, సనా, హజీరా, ధన్యశ్రీ, హృత్విక్ రాజ్, రాజ్కుమార్, సంధ్యారాణి వీరంతా కోరుతున్నారు 2006 చిత్రం నుండి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటను.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: జీవిత చక్రం ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయని, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, ఇంకా మణిచంద. వీరు కోరుతున్న పాట ఘంటసాల శారద ఆరవించిన ఈ పాటను.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మోడగుట్ట శేషగిరి నగర్ నుండి జంగం లింగయ్య, లింగమ్మ, రాజ్, రాజమణి, యశోద, శశికళ, జగదీష్ వీరు కోరుతున్నారు జానకిరాముడు ఈ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను.

14 బస్తీ ఇల్లందుండి భారత్లాల్ పరదేశి భారతిబాయి జ్యోతిబాయి అంజలిబాయి రాజనందిని రమేష్లోత్ అజయ్లోత్ ఆదిత్య కిరణ్ జాన్విక వికృత్ శివరాణి హనుమాన్లోత్ కోలాపూర్ రాజా స్వరూపరాణి అయ్యూరు శ్రీహరి భోగరవి గీత లక్ష్మీ ప్రహ్లాద్ భారతి భరత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్నారు ముత్యాల పల్లకి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: అశ్వపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలకొండ నాగచారి, శేషరత్నం, భవానీ, వెంకటలక్ష్మి, త్రివేణి, ప్రవీణ్చారి, మహేశ్వరి, భార్గవచారి, నరసింహచారి, అనసూర్యమ్మ, జ్యోతి, నందు వీరంతా కోరుతున్నారు. ఏడు జోడు చిత్రం నుండి ఘంటసాల పీసూసులు ఆలపించిన ఈ పాటకు సాహిత్యం అందించారు ఆరుద్ర, సంగీతం పెండ్యాలా.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
2: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై కిన్నరల హరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి ఏనుగంటి నాగేశ్వరరావు, రజనీ, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహి సిద్ధార్థ్, కార్తీక్ మరియు ఇంకా ఇరు కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు ఆత్మగౌరవం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాటను.

కొత్తగూడెం నియోగొల్లగూడెం నుంచి అనిల్, అనిత, అనిరుద్, అన్విత, దీక్షిత్, రిదుషిని, ప్రియాంక, లక్ష్మి, పూజ, నిత్య వీరంతా కోరుతున్నారు ఆరాధన ఈ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమం తర్వాత పాట స్వర్ణకమలం. ఈ చిత్రం నుండి వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. త్రేంక్లైన్ పోచమ్మగుడి ఏరియా నుండి అల్లంకొండ శ్రీనివాసరావు, అరుణకుమారి, బేబీ ఉమామహేశ్వరి, జయంత్, విజయశాంతి, నాని, సతీష్, కల్కిమిత్ర, భువనచంద్ర, సుష్మా, దీపక్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

0: శ్రోతలు ఉత్తరాయణ ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలహరి మీరు ఇంతవరకు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ஏகச்சித்திரகான சீர்ஷிகனா ராஜராஜேஸ்வரி கம்பைன்ஸ் வாரி ஸ்வராபிஷேகம் சித்திரம் నుంచి పాటలు వింటారు. సంగీతం విద్యాసాగర్, సాహిత్యం అందించారు వేటూరి. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర కేజే యేసుదాసు, శంకర్ మహాదేవన్, రాధిక, సునీత, మనో, శైలజ, శ్రీరామ పార్థసారథి, ఇంకా మధు బాలకృష్ణ. మరి వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన స్వరాభిషేకం చిత్రం నుంచి పాటలు.

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన రాజరాజేశ్వరి కంబైన్స్ వారి స్వరాభిషేకం చిత్రం నుంచి పాటలు విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర కేజేఎస్ దాసు, శంకర్ మహదేవన్. సంగీతం విద్యాసాగర్, సాహిత్యం అందించారు వేటూరి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిరస్మరణీయ వేడుక పూరి రథయాత్ర ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఎస్ శ్యాంప్రసాద్, వి రామకృష్ణ, శ్రీమతులు ఎం స్వప్న, జి విశాలిని. వినండి చిరస్మరణీయ వేడుక పూరి రథయాత్ర ప్రత్యేక కార్యక్రమం.

భారతదేశంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ్ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి కొలువై భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే మహోత్సవం. దీనిని రథాల పండుగ అని కూడా పిలుస్తారు. పూరీ జగన్నాథ ఆలయం భారతదేశంలోని చారుధామ్ యాత్రా క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో గంగవంశరాజు అనంతవర్మ చోడగంగ దేవుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఆలయంలోని ప్రధాన విగ్రహాలు వేప చెక్కతో తయారవుతాయి. నిర్ణీత కాలానికి ఒకసారి నవక లేబర అనే మహోత్సవంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఆలయ శిఖరంపై ఎగిరే పతాకాన్ని ప్రతిరోజూ మారుస్తారు. ఇక్కడ తయారయ్యే మహాప్రసాదం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం మాళవదేశపు రాజు ఇంద్రధమ్యుడు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తపస్సు చేస్తే ఆయన భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి నీలమాధవ రూపంలో దర్శనమిస్తానని అనుగ్రహిస్తాడు. తరువాత సముద్రం నుండి ఒక దివ్యదారు అంటే పవిత్రమైన చెక్క ఒడ్డుకు చేరుతుంది. విశ్వకర్మ వృద్ధశిల్పి రూపంలో వచ్చి తన పని పూర్తయ్యే వరకు తలుపులు తీయవద్దని రాజుకు చెప్తాడు. కానీ ఆసక్తితో ఉన్న రాజు ముందుగానే తలుపులు తెరవడంతో విగ్రహాలు పూర్తి కాకముందే శిల్పి అదృశ్యమవుతాడు. ఆ అసంపూర్ణ రూపాలనే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిగా ప్రతిష్ఠించారు. ఈ రూపాలు భగవంతుడు రూపానికి అతీతుడని, ప్రతి జీవిలోనూ ఉన్నాడనే సందేశాన్ని తెలియజేస్తాయి.

ఆషాఢమాస శుక్ల విదియనాడు ప్రారంభమయ్యే ఈ యాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర తమ ప్రధాన ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు ప్రత్యేకంగా అలంకరించిన భారీ చక్రరథాలపై ఊరేగింపుగా వెళతారు. జగన్నాథస్వామివారికి సంబంధించిన నందిఘోషరథం 16 చక్రాలు 45 అడుగుల ఎత్తు కలిగి ఎరుపు పసుపు రంగుల్లో ఉంటుంది. ఇక బలభద్రస్వామివారికి సంబంధించిన తాళధ్వజరథం ఆకుపచ్చ ఎరుపు రంగులతో 14 చక్రాలు కలిగి ప్రత్యేకంగా అలంకరించబడి ఉంటుంది. దర్పధలన రథం సుభద్రాదేవికి సంబంధించిన ఈ రథం 12 చక్రాలు కలిగి నలుపు ఎరుపు రంగు వస్త్రాలతో ఉంటుంది. ఈ రథాలను వేలాది మంది భక్తులు తాళ్లతో లాగుతారు. స్వామివారు ప్రధాన ఆలయం నుండి గుండిచా ఆలయానికి వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి తిరిగి ఆలయానికి చేరుతారు. ఈ తిరుగు ప్రయాణాన్నే బహుదా యాత్ర అంటారు. ఈ యాత్రలో కుల, మత, జాతి భేదాలు ఉండవు. అందరూ కలిసి రథాన్ని లాగడం ద్వారా సమానత్వం, సోదరభావం, భక్తి సందేశం ప్రపంచానికి చాటబడుతుంది. రథాన్ని లాగడం మహాపుణ్యకార్యంగా భావిస్తారు. జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు. ఈ యాత్ర ద్వారా భగవంతుడు ఆలయంలోనే కాకుండా భక్తుల మధ్యకు స్వయంగా వస్తాడనే భావన వ్యక్తమవుతుంది. ప్రతి మనిషిని సమానంగా చూడాలని, ప్రేమ, సేవ, భక్తితో జీవించాలని ఈ ఉత్సవం బోధిస్తుంది. జగన్నాథ రథయాత్ర భారతీయ సంస్కృతి, భక్తి, ఐక్యతకు ప్రతీక. పూరి జగన్నాథ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువు. ఈ మహోత్సవం మనలో భక్తిని, వినయాన్ని, మానవతా విలువలను పెంపొందిస్తుంది. జగన్నాథుని కృప ఉంటే జీవితం రథయాత్రలా విజయవంతంగా సాగుతుంది. భక్తి అనే తాడు పట్టుకుంటే భగవంతుని చేరుకోవడం సులభం. రథాన్ని లాగే చేతులన్నీ

సమానమే. భగవంతుని దృష్టిలో అందరూ ఒకటే. జగన్నాథుని దర్శనం మనస్సుకు శాంతిని, జీవితానికి దిశను ఇస్తుంది. సేవ, సమానత్వం, భక్తి జగన్నాథ రథయాత్ర అందించే శాశ్వత సందేశం.

0: ಜಗನ್ನಾಥಸ್ವಾಮಿ ನಯನ ಪದಗಾಮಿ ಭವತು ಮೇ. ಓ ಜಗನ್ನಾಥಸ್ವಾಮಿ, ನೀವು ಎಲ್ಲಪ್ಪಡೂ నా దృష్టిపదంలో ఉండి నన్ను కాపాడుము అని దీని భావం. భారతదేశంలో అనేక ఆధ్యాత్మిక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షించేది శ్రీ జగన్నాథ రథయాత్ర. ఒడిశా రాష్ట్రంలోని పూరి క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ విదయనాడు ఈ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్రలో శ్రీ జగన్నాథస్వామి, అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రదేవి తమ తమ రథాలతో ఆలయం నుండి గుండెజ ఆలయానికి ప్రయాణం చేస్తారు. భగవంతుడు స్వయంగా తన భక్తులను దర్శించటానికి బయటకు రావడం ఈ యాత్రలోని ప్రధాన విశేషం.
1: పురాణాల ప్రకారం ఒకసారి సుభద్రాదేవి ద్వారకలోని ప్రజలను దర్శించాలని కోరిక వ్యక్తం చేసింది. ఆమె కోరిక మేరకు జగన్నాథుడు, బలభద్రుడు కలిసి రథాలపై బయలుదేరారు. అదే రథయాత్రకు మూలంగా చెబుతారు. మరొక కథనం ప్రకారం గుండీచాదేవి ఆలయానికి జగన్నాథుడు సంవత్సరానికి ఒకసారి విచ్చేస్తాడని విశ్వాసం. రాజు స్వయంగా బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేసే చేరా పహారా కార్యక్రమమిది. వేలాది మంది కలిసి రథాన్ని లాగుతూ ఉంటారు. కుల, మత, జాతి విభేదాలు లేకుండా అందరూ దీంట్లో పాల్గొంటారు. లక్షలాది మంది భక్తులు జై జగన్నాథ్ నామస్మరణతో యాత్రలో పాల్గొనడం జరుగుతుంది.

0: రథం మన శరీరానికి ప్రతీక, గుర్రాలు మన ఇంద్రియాలు, పగ్గాలు మనస్సు. మన జీవన రథాన్ని భగవంతుని మార్గదర్శకత్వంలో నడిపితేనే జీవితం సార్థకమవుతుంది. రథయాత్ర మనకు నేర్పే విలువలు భక్తి, వినయం, సేవాభావం, సమానత్వం, ఐకమత్యం, ప్రేమ, దైవభక్తి.
1: రథాన్ని లాగడం చేతులతో కాదు, భక్తితో.
2: జగన్నాథుని దర్శనం జీవితానికి దివ్యానుభూతి.
1: భగవంతుడు భక్తుల వద్దకు వచ్చేది రథయాత్రలో.
2: రథయాత్ర సమానత్వానికి సజీవ సాక్ష్యం.
1: జై జగన్నాథ్ అనే నామస్మరణే మనసుకు మహామంత్రం.
2: భక్తి ఉన్నచోటే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.
1: ప్రేమ, సేవ, భక్తి రథయాత్ర ఇచ్చే మూడు మహాసందేశాలు.
2: రథం కదిలితే భక్తి కదులుతుంది, భక్తి కదిలితే జీవితం మారుతుంది.
3: ఈ రథయాత్ర సందర్భంగా భక్తులు జగన్నాథుని నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, అన్నదానం, పేదలకు వస్త్రదానం, గీతా పారాయణం, తులసీ పూజ, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేయడం మంచిది. శ్రీ జగన్నాథ రథయాత్ర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది భక్తి, సమానత్వం, సేవ, ప్రేమ, ఐకమత్యానికి ప్రతీక. జగన్నాథుడు ఆలయంలో మాత్రమే కాదు, ప్రతి భక్తుని హృదయంలో నివసిస్తాడనే సందేశాన్ని ఈ యాత్ర ప్రపంచానికి తెలియచేస్తుంది. మన జీవిత రథాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తూ భగవంతుని స్మరిస్తూ జీవిస్తే అదే నిజమైన రథయాత్ర ఫలితం.

0: జగన్నాథుడి దృష్టి అందరిపై సమానంగా ఉంటుంది. ఆయనకు కుల మత వర్గ భేదాలు లేవు.
1: జగత్తుకు నాథుడు జగన్నాథుడు, ఆయన శరణే నిజమైన రక్షణ.
0: భక్తి ఉన్నచోటే జగన్నాథుడి సన్నిధి ఉంటుంది.
1: జగన్నాథుని నామస్మరణ మనస్సుకు శాంతిని, జీవితానికి దిశను ఇస్తుంది.
0: ప్రేమ, దయ, సమానత్వం ఇవే జగన్నాథుని బోధనలు.
1: జగన్నాథుని రథాన్ని లాగడం అంటే మనలోని అహంకారాన్ని విడిచిపెట్టడమే.
0: జగన్నాథుని కృప ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుంది.
1: అందరినీ ఆదరించే దైవమే జగన్నాథుడు.
0: జగన్నాథుని చిరునవ్వు భక్తుల జీవితాల్లో ఆశాజ్యోతిని వెలిగిస్తుంది.
1: జగన్నాథుని ఆశీస్సులు ఉన్నవారికి ధైర్యం, శాంతి, ఆనందం ఎల్లప్పుడూ తోడుంటాయి.
0: శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రపంచానికి సమానత్వం, ప్రేమ, సేవాభావం, ఐకమత్యం అనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. దేవుడు ఆలయంలో మాత్రమే కాకుండా భక్తుల మధ్యకు స్వయంగా వచ్చి అందరికీ దర్శనం ఇవ్వడం ఈ యాత్ర ప్రత్యేకత. రథాన్ని అందరూ కలిసి లాగడం ద్వారా కుల, మత, ధనిక, పేద అనే భేదాలు లేకుండా అందరూ సమానమే అనే భావన వ్యక్తమవుతుంది. రథయాత్ర మనలోని అహంకారం, ద్వేషం, స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రేమ, కరుణ, సేవాభావంతో జీవించాలని బోధిస్తుంది. జగన్నాథుని రథయాత్ర మనిషిని మనిషితో, మనిషిని భగవంతునితో, ప్రేమ, భక్తి, సమానత్వం అనే బంధంతో కలిపే మహోత్సవం ఇది.

0: రథయాత్రకు 60 రోజుల ముందు వైశాఖ బహుళ విదయనాడు పనులు మొదలవుతాయి. పూరి మహారాజు పూజారుల్ని పిలిచి కలప సేకరించవలసిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాన్ని గుర్తించి పెడతాడు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి 1072 కాండాలను పూరికి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 గణపుటడుగుల కలప అవసరమవుతుంది. ప్రధాన పూజారి నేతృత్వంలో శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్షకాండాన్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కలు సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష ఎత్తు సుమారు 46 అడుగులు, 16 చక్రాలు ఉంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుని రథం తాళధ్వజం, సుభద్రాదేవి రథం దేవదళన్. ఈ రథాల నిర్మాణం పూర్తయ్యాక యాత్రకు ఒకరోజు ముందుగా ఆలయం తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవున్న 8 అంగుళాల మందమున్న తాళ్లను కడతారు.
1: రథానికున్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర మొదలవుతుంది. ఆ సమయంలో స్వామిని పతిత పావనుడు అని అంటారు. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టే జయ జయ ధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండిచా వనానికి చేరుకున్న తర్వాత ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున మేళ తాళాలతో గుడిలోపలికి తీసుకుని వెళతారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటారు. 5వ రోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతో పాటు తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుండిచా గుడి బయటనుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్లిపోతుందట. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారట. ఈ రోజును హీరా పంచమి అని అంటారు.

వారంపాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్నే బహుదాయాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో అర్దాసని గుడి దగ్గర కాసేపు ఉండి తీయటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి మూడు రథాలు ఆలయానికి చేరుకుంటాయి. తర్వాత రోజు అనగా ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతినిస్తారు. ఆ దృశ్యం అద్వితీయం. ద్వాదశి నాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామి లేక చిన్నబోయిన పూరి జగన్నాథుడి రాకతో కొత్త కళ సంతరించుకుంటుంది. త్వైసుప్తే జగన్నాథ జగత్సుపం భవేదిదం విబుద్ధే త్వై బుధ్యేత తత్సర్వం సచరాచరం. ఓ జగన్నాథ, జగమును పాలించే విష్ణుభగవానుడా, ప్రతినిత్యం తమకు వీలైన నైవేద్యంతో పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఈ పద్యం యొక్క తాత్పర్యం.

ప్రతి సంవత్సరం జూలై మాసంలో పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. పూరిలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ బలభద్ర సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గాని లేదా పూరికి వెళ్లలేని భక్తులు తమ గృహమందే ప్రతినిత్యం విష్ణుమూర్తిపై మంత్రంతో కొలిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. రథయాత్ర జరిగే 12 రోజులు లేదా 7-9 రోజుల పాటు ఒంటిపూట భోజనం చేసి శుచిగా స్వామివారిని ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటుంటారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మనకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో ప్రతినిత్యం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని నేతితో 2 దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ఇంకా నేతితో ప్రతిరోజు దీపం వెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి 5 లేదా 9 మందికి పసుపు కుంకుమ చక్కెర పొంగలి దానం చేస్తే ఆర్థిక సమస్యలు ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి.

ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వందల మైళ్ల నుండి అనేక వ్యయ ప్రయాసల కూర్చి దుర్గమ పర్వతారణ్యాలను పొంగిపారే నదుల్ని దాటుకుంటూ ఉత్సాహంగా వచ్చేవారట. కాని ఇప్పుడు ఆ శ్రమ అక్కర్లేదు. దేశంలో అతి పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ రథయాత్ర. అనేక పురాణాల్లో, పుస్తకాల్లోనూ, మత గ్రంథాల్లోనూ ఈ దేవాలయం యొక్క ఇందున్న శ్రీ జగన్నాథస్వామి మహత్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఉంటాయి. శ్రీ జగన్నాథుడికి తోడుగా ఈ ఆలయంలో స్వామిగారికి అన్నగారైన బలరాముడు, చెల్లెలు సుభద్రా విగ్రహాలు బ్రహ్మాండంగా ప్రతిష్ఠించబడి ఉంటాయి. ఎత్ సుమారు 214 అంగుళాలు ఉంటుంది. దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగావంశపీతి. కాని కొంతమంది చరిత్రకారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశానికి చెందిన చోడగంగదేవ నిర్మించాడని చెప్పుకొస్తారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది.

ఆలయం చతురస్రాకారంలో ఉంటుంది. ఒక్కొక్క భుజము సుమారు 200 మీటర్లు ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహారీ గోడలు 6 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఈ విధంగా 2 గోడలు ప్రహారీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఈ ఆలయ గోపురం గగనచుంబితంగా 85 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ గోపురం మీద ఒక జెండా కట్టబడి ఉంటుంది. జెండా మీద సుదర్శన చక్రం ఉంటుంది.

ఇది కొన్ని మైళ్ల దూరం పర్యంతం కనిపిస్తూ పూరికి యాత్రికులను ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంటుంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం. ద్వారానికి రెండు ప్రక్కల రెండు రాతి సింహాలు ఉంటాయి. అవి ద్వారపాలకులులా భావించబడుతూ ఉంటాయి. మధ్యలో చిన్న విగ్రహంగా అమరి ఉన్న సుభద్రమూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు విశేషాలంకారాలతో ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతారు.

పూరి జగన్నాథుని రథయాత్ర లోక ప్రసిద్ధం. ఈ ఉత్సవం ఆషాఢమాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది యాత్రికులు

పూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు విశేషాలంకారాలతో, ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతారు.

పూరి జగన్నాథుని రథయాత్ర లోక ప్రసిద్ధం. ఈ ఉత్సవం ఆషాఢమాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాలా విశేషంగా జరుగుతుంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాథ, సుభద్రల విగ్రహాలను తీసుకొచ్చి ఈ రథం నందు ప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలైన ఈ రథయాత్ర 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గుండీచా మందిరం వరకు కొనసాగుతుంది.

0: మీరింతవరకు చిరస్మరణీయ వేడుక పూరి రథయాత్ర ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఎస్ శ్యాంప్రసాద్, వి రామకృష్ణ, శ్రీమతులు ఎం స్వప్న, జి విశాలిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై కొత్తగూడెం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వింటున్నారు. శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి బద్రీనాథ్ చిత్రం నుండి

అనుమానాస్పదం చిత్రం నుండి ఉన్నికృష్ణన్ శ్రేయఘోషల్ పడిన పాట వేటూరి సుందరామూర్తి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

ఇష్క్ చిత్రం నుండి హరిహరన్ సైంధవి పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి అరవింద్ శంకర్ సంగీతం అందించారు.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: నూరు పాయింట్ 1 మెగాహెడ్స్ పై చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు వినండి బాలు చిత్రం నుండి మురళి చిత్ర పాడిన పాట.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీవర్తిని పూర్ణిమ పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Series 2-1 at Lord's in London last night. Despite Rohit Sharma's magnificent score of 138 runs, Shubman Gill 77 and Virat Kohli 74, India only managed 360 for 7 in pursuit of a mammoth target of 388, built on the back of a career-best 142 from Ben Duckett. Benchmark domestic equity indices were trading around 0.7% lower in the forenoon session today. The Sensex shed 592 points to 77,559, while the Nifty dropped 147 points. And that is the end of this news bulletin.
1: Akasivani Kuttagudem Kendram Shastriya Sangeetha Karyakramam Inati Karyakramamlo Sobha Krutugari Gatra Sangeetham Vintaru Munduga Konni Vanichya Prakatanalu.
2: మొటిమలా
3: సై బాల్
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్
2: నడుగులో తామరా
3: సై బాల్
2: బురద పుల్లా
3: సై బాల్
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
5: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
6: ఆర్బీఐ అంటోంది,
7: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
8: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
9: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభాకృతుగారి గాత్ర సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్స్.

0: ఖచ్చితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: మీరింతవరకు శోభాకృతు గారి గాత్ర సంగీతం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండు చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దోవా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి, ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీ కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించబోగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలతో కూడిన ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైనా తిరిగి ఎన్నికైనా సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్షా పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం, నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండూ కూడా చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతదేశం సాధించిన అంతరిక్ష విజయాలు, ఒక ప్రైవేట్ స్టార్టప్ సాధించిన ఘనత, భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఇవి దేశానికి ఎంతో గర్వ కారణమని చెప్పారు.
1: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హీ ప్రొడక్టివ్ హోతే హై ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై జీవ్ మాత్ర కా కళ్యాణ్ హోతా హై. సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక్ సిద్ధియాం ప్రాప్త్ కీ హై ఔర్ దేశ్వాసీ గర్వ్ సే భర్ జాయే ఇస్ ప్రకార్ కీ సిద్ధియోం కా సిల్సిలా చలా హై చాహే రాష్ట్రీయ హో అంతర్రాష్ట్రీయ హో ఔర్ అబ్ తో అంతరిక్ష భీ హో భారత్ కే లియే గర్వ్ కే పల్ రహే హై.
0: దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని చెబుతూ ఇటీవల రాజస్థాన్లో భారీ ఆయిల్ రిఫైనరీ, దేశంలో 3వ సెమీకండక్టర్ ప్లాంట్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగిన గ్రీన్ హైడ్రోజన్ రైలును జాతికి అంకితం చేసినట్టు వివరించారు. ఈ విజయాలన్నీ మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికుల ఉమ్మడి కృషితోనే సాధ్యమయ్యాయని ప్రధానమంత్రి ప్రశంసించారు.
1: पिछले दिनों राजस्थान में बहुत बड़ी ऑयल रिफाइनरी देश को समर्पित की गई, एक सेमीकंडक्टर प्लांट देश को समर्पित किया गया, ग्रीन हाइड्रोजन से चलने वाली ट्रेन और विश्व में बहुत

0: हम देश ऐसे हैं कि जिनके पास ये सुविधा है, लेकिन भारत ने जो हाइड्रोजन ट्रेन देशवासियों को समर्पित की है वो सबसे ताकतवर इंजन वाली है।
1: మధ్యప్రదేశ్ ప్రభుత్వం సమాన పౌరస్మృతి దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భోపాల్ సమీపంలోని జగదీష్పూర్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మధ్యప్రదేశ్ మంత్రివర్గం యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ యూసీసీ చట్టం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఏమాత్రమూ ఉల్లంఘించదని స్పష్టం చేశారు. మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ బిల్లును ఈ రోజు నుండి ప్రారంభం కానున్న రాష్ట అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దావా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్దావా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్దావా పార్లమెంట్ అధ్యకులు ఇగోర్ గ్రోస్సుతో పాటు మోల్దావా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. దీంతోపాటు అక్కడ జరిగే బిజినెస్ ఫోరంలో ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రేపు రాష్టపతి ఉత్తర మాసిడోనియాకు వెళతారు. అక్కడ ఆమె ఆ దేశ అధ్యకులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీని కలుస్తారు. ఆ దేశ అసెంబ్లీలో ప్రసంగించడంతో పాటు ఇండియా నార్త్ మెసిడోనియా బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. పర్యటన చివరి దశలో గురువారం నాడు రాష్టపతి రొమేనియా చేరుకుంటారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యకులు నికు సర్దాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బొలోజన్, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. తూర్పు ఐరోపా ప్రాంతంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు సందర్శకులపై విధించిన కొత్త నాలుగేళ్ల వీసా ఆంక్షల నిర్ణయాన్ని నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం అమెరికా కాంగ్రెస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిఐఎస్లను కోరింది. ఈ కొత్త నిబంధన వల్ల విద్యార్థులు తమ కోర్సు లేదా పరిశోధనల మధ్యలోనే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికా తన పరిశోధన సామర్థ్యాన్ని ఆవిష్కరణలను ఇతర దేశాలకు చేజేతుల అప్పగించినట్టవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు, సందర్శకులు, జర్నలిస్టుల వీసాలకు సంబంధించి అమెరికా నిబంధనలను కఠినతరం చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా వారు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. వీసా ఆందోళన కారణంగా 2025 నాటికే అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17% మేర పడిపోయాయని, ఇది కరోనా మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత భారీ క్షీణత అని ఎఫ్ఐఐడిఎస్ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతోపాటు ఈరోజు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, రాజస్థాన్, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడే వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా టైం 106వ నిమిషంలో స్పెయిన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెరాన్ టెర్రోస్ అందించిన ఏకైక గోల్తో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. 2010లో మొదటిసారి ట్రోఫీని గెలిచిన స్పెయిన్కు ఇది

0: రెండవ టైటిల్ కావడం విశేషం. మరోవైపు ఈ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దవా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్ లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఈనాటి కార్యక్రమంలో ఆషాఢమాసం వనభోజనాల విశిష్టత గురించి ప్రసంగం వింటారు. ఆషాఢమాసంలో వివాహాది శుభకార్యాలకు విరామముంటుంది. ఈ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నప్పటికీ శుభకార్యాలకు నిషిద్ధమైనదిగా భావిస్తారు. కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండాలని, అత్త అల్లుళ్ళు ఎదురుపడకూడదని మన పెద్దలు చెబుతారు. ఆషాఢమాసం తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. దీనిని శూన్యమాసం అని కూడా అంటారు. ఈ నెలలో వివాహం, గృహప్రవేశం, ఉపనయనం వంటి శుభకార్యాలు చేయరు. అయితే ఆషాఢమాసంలో పూజలు, వ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవటం మంచిది. ఆషాఢమాసంలో వనభోజనాలు అంటే ఆషాఢమాసంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన ప్రదేశాలలో భోజనం చేయడం. ఇది సాధారణంగా జూన్ నెల, జులై నెలలో వస్తుంది. ఇది ఒక సాంప్రదాయ తెలుగు ఆచారం. ఆషాఢమాసంలో వనభోజనాలు తెలుగువారికి ఒక ప్రత్యేకమైన అనుభూతి. ప్రకృతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం ఆనందాన్నిస్తుంది. ఈ వనభోజనాలలో రుచికరమైన వంటకాలు వండుతారు. ఆటలు

ఆడతారు, పాటలు కూడా పాడతారు. ఇది ఒక సాంప్రదాయ మరియు సామాజిక కార్యక్రమం. ఆషాఢమాసంలో వనభోజనాలు జరుపుకోవడానికి అనేక కారణాలున్నాయి. ఈ మాసంలో ప్రకృతి పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి కలవడానికి, ఆనందించడానికి ఒక మంచి సమయం. అంతేకాకుండా ఈ మాసంలో కొన్ని సాంప్రదాయ నమ్మకాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఆషాఢమాసంలో కొత్త పనులు ప్రారంభించకూడదని, వివాహం వంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతారు.

మాసంలో కొన్ని సాంప్రదాయ నమ్మకాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఆషాఢ మాసంలో కొత్త పనులు ప్రారంభించకూడదని, వివాహం వంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతారు. కాబట్టి ఈ మాసంలో వనభోజనాలు ఒక విశ్రాంతి మరియు వినోద కార్యక్రమంగా భావిస్తారు. ఆధ్యాత్మికం, ఆనందం, ఆరోగ్యం, సందేశం కలిపి వడ్డించిన విందు భోజనం వనభోజనం. దేశ సంస్కృతి సాంప్రదాయాలను, హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా ఎన్నో పర్వదినాల వేడుకలు, ఆచార వ్యవహారాలు మన దేశంలో పాటించబడుతున్నాయి. ఏ కాలానికి సంబంధించి ఆ కాలానికి ఉపయుక్తమైన ఆచారాలను తెలిసో తెలియకో అవలంబిస్తూ పోతున్నారు. మానవజాతి కళ్యాణం, సామాజిక క్షేమం కోసమే అసలు ఇవన్నీ రూపొందించారని తెలుస్తుంది. ధర్మ ప్రచారం కోసమే కాక మానవుల ఆరోగ్య సౌభాగ్యాల కోసము ఇవన్నీ తయారు చేశారంటే అతిశయోక్తి కాదు. పచ్చని చెట్ల మధ్య చల్లని వాతావరణంలో ఆహ్లాదంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఉపరివారంగా వనం లేదా తోటలో ఆనందంగా కలిసి మెలిసి విందు భోజనం చేయటం వెనుక భక్తి, ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్నాయి. ఇండ్లలోనూ, వివాహాది శుభకార్యాల్లో అందరూ కలిసి భోజనం చేయడంలో కాకుండా గుబురుగా ఉండే చెట్ల నడుమ, పచ్చని చల్లని వాతావరణంలో, ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో బంధుమిత్రులు, ఆత్మీయులైన కుటుంబ సభ్యుల మధ్య నవ్వులు, ఆటలు, పాటలు, కేరింతల మధ్య భోజనాలు చేయటం చక్కని అనుభూతి. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ రోజు మధుర స్మృతిగా మిగిలిపోతుందంటే సందేహం లేదు. అయితే వనభోజనాల్లో కేవలం భోజనాలదే ప్రాముఖ్యత కాదు, అంతకుమించి గ్రహించాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఎన్నో ప్రయోజనాలు వనభోజనాల్లో కనిపిస్తాయి. ప్రజల మధ్య సమైక్యతను, మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇవి దోహదం చేస్తాయి. ప్రస్తుత దైనందిన యాంత్రిక జీవనంలో ఆనందాన్ని, మానవ సంబంధాల్ని మర్చిపోతున్న మనిషి ఒక్కరోజైనా ఆహ్లాదంగా అందరితో కలిసి భోజనం చేయడం, సర్వత్ర కాలుష్యం కొరలు చాచి మనిషి ఆరోగ్యాన్ని కబలిస్తున్న తరుణంలో పచ్చని చెట్లు అందించే స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదకరమైన పరిసరాలతో మానసిక ప్రశాంతతను పొందేందుకు వీలవుతుంది. బంధుమిత్రులు, ఆత్మీయులు కష్టనష్టాలను మర్చిపోయి ఆనందంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. అందుకే ఆదివారాలు, సెలవు దినాల్లో వాళ్లు వీళ్లని లేకుండా ప్రతి ఒక్కరూ వనభోజనాలకు తరలివెళ్తారు. చిన్న పెద్ద అందరూ ఒకటై ఆటల్లో, పాటల్లో, కబుర్లు, కాలక్షేపాలతో పూర్తిగా గడుపుతూ మిగిలిన రోజుల కన్నా భిన్నంగా గడుపుతారు. ఎవరికి వారు గ్రూపులుగా కాకుండా అందరూ ఒకటై కలిసి ఆటలాడటం, పాటలు పాడటం, పిల్లలతో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే వారికి ప్రోత్సాహకరంగానూ, ఇతరులకి చక్కని వినోదాత్మకంగానూ కూడా ఉంటుంది. పిల్లల్లో, పెద్దల్లో సృజనాత్మకతను తట్టిలేపే క్రీడలు, పోటీలు నిర్వహించుకోవడానికి మంచి అవకాశం. భోజనాలు చేయటం, ఒకరినొకరు పరిచయం చేసుకోవడంతో కొత్త స్నేహబంధాలు చిగురిస్తాయి. భోజనాలనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోవడం కాకుండా అంతా కలిసి వెళ్లడం వల్ల మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. బాల్యంలో చేసిన చిలిపి చేష్టలు, ఇంకా వనభోజనాలు, ఆనాటి అల్లర్లు జీవితాంతం గుర్తుండిపోతాయి కూడా. భక్తి, ఆధ్యాత్మిక ఆనందం, ఆరోగ్యం, మధురస్మృతులను అందించే వనభోజనాలు మరెన్నో సందేశాలను అందిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. మానవ జీవితానికి అవసరమయ్యే ఎన్నింటినో వనాలు మనకందిస్తున్నాయి. అయినా స్వార్థపరుడైన మనిషి వనాలను నరుక్కుంటూనే పోతున్నాడు. దీంతో ఎడారి ప్రపంచాన్ని ప్రతిరోజు పరోక్షంగా వీక్షిస్తున్నాడు. మన సమారాధన ద్వారా మొక్కలను పెంచాలని, వనాలని సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నాయి. వనభోజనాలు కేవలం ఆహార పలవాట్లు మాత్రమే కాదు. ఇది ఒక సాంప్రదాయం, ఒక సామాజిక కార్యక్రమం మరియు ఆధ్యాత్మికతో ముడిపడిన ఒక ఆచారం. ఇది మన జీవితంలో బంధుత్వాలను, స్నేహాన్ని, ఆరోగ్యాన్ని, ప్రకృతితో అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి ఒక చక్కటి మార్గం. హిందూ సంప్రదాయాల ప్రకారం చెట్లు, మొక్కలు భూమిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే మానవులతో సహా సమస్త జీవరాశులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. మన పూర్వీకులు ప్రకృతిని భగవంతుడిగా భావించి వృక్షో రక్షతి రక్షితః భావంలో ఉండేవారు. ప్రస్తుత తరంలో ఈ పవిత్రమైన పండుగ సంప్రదాయం

0: సమాజంలోని కొన్ని వర్గాలు దీనిని సెలవు దినముగా భావిస్తూ ఉంటారు. కొన్ని సంస్థలు కుటుంబాలు, కార్యాలయ సిబ్బంది, స్నేహితులను ఈ సంప్రదాయంలో భాగం చేస్తారు. అయితే ప్రస్తుతం వారాంతపు విహారయాత్రలాగా కనిపిస్తుంది. నిజమైన అర్థాన్ని, వనభోజన ప్రాముఖ్యత గమనించి ఈ వనభోజనాల సాంప్రదాయాన్ని గౌరవించి రక్షించి అందరూ ఆనందంగా ఉండాలి. మీరింతవరకు ఆషాఢమాసం వనభోజనాల విశిష్టత గురించి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, అక్షర దేవాలయం. శ్రీమతి పివిఎల్ అన్నపూర్ణ గారి ప్రసంగం వింటారు.
1: మన పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ తెగల వారు ఎక్కువ. వారిలో ఎన్నో తెగలు, ఎవరి జీవిత విధానం వారిదే. షెడ్యూల్ తెగల వారే అటవీ సంపదను మనకు చేరుస్తున్నారు. తరతరాలుగా అడవిలోనే ఉంటూ కఠినమైన జీవిత విధానాన్ని గడుపుతున్నా గాని అడవిని వారే రక్షిస్తున్నారు. తద్వారా జీవావరణానికి, ప్రకృతికి తోడ్పడుతూ మనకు కూడా సహాయపడుతున్నారు. ఎవరి సాంప్రదాయాలను వారు పాటిస్తూ వారి వారి కట్టుబాట్లతో జీవిస్తున్నారు. వారు సామూహికంగా సంస్కృతిని, కళలను కూడా పోషించుకుంటూ ఉన్నారు. కానీ వారి భాషకి లిపి లేదు. వారు నివసించే ప్రాంతాన్ని బట్టి తెలుగును కూడా వాడుతూ ఆ మాండూలికంతో సంభాషిస్తూ ఇతరులతో మాట్లాడుతున్నారు. ఆ షెడ్యూల్ తెగల్లో సవరజాతి ఒకటి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్ల వరకు వ్యాపించి ఉన్న షెడ్యూల్ తెగల వారే సవర్లు. దాదాపు 3 లక్షలు పైబడిన జనాభా వారిది. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న, కొన్ని దశాబ్దాల కిందటి వరకు వీరి భాషకి లిపి లేదు. ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబంలోని ముండా వర్గానికి చెందిన, దీని అసలు పేరు సౌర కాలక్రమంలో రూపం మారింది. లిపి లేదు. పలికే మాట శాశ్వతంగా ఉండాలంటే వ్రాత కూడా ఉండాలనే కోరిక లేదు వీరికి. అప్పట్లో కాలక్రమంలో క్రైస్తవ మత బోధకులు వచ్చి సవరులతో కలిసిపోయారు. వారి భాషను లాటిన్ లిపిలో రాయటం ప్రారంభించారు. భౌగోళికంగా తెలుగు, ఒరియా వారికి సవరులు దగ్గరగా ఉండటంతో ఆ 2 భాషల వాళ్ళు సవర శబ్దాలను తమ మాతృభాషలో రాయటం ఆరంభించారు. క్రమంగా సవర బాలబాలికలు తమ భాషను లాటిన్ లిపిలో నేర్చుకోవటం 1930 నాటికి ఒరిస్సాలోని క్రైస్తవేతర స్వర సమూహానికి ఒక శక్తివంతమైన నాయకుడు ఉండేవారు. ఆయన పేరు మలియా గొమాంగో. తమ భాషకు అక్షరరూపం ఇవ్వటానికి 3 లిపులను వ్రాయటం ఆయనకు నచ్చలేదు. అప్పటికి వాడుతున్న లిపులలో తమ మాటకు సరిగ్గా సరిపోయే లిపి ఏమిటో గుర్తించాలనుకున్నారు. తెలుగు, ఒరియా, ఆంగ్లాలపై పట్టు ఉన్న తన అల్లుడు మంగై గొమాంగోకు ఆ బాధ్యతను అప్పగించారు. ఆయన మామను మించిన మాతృభాష అభిమాని. ఇతర భాషల లిపులపై ఆధారపడటం ఎందుకని ఆయన వాదన. అందుకే విస్తృత అధ్యయనం చేసి తమ తెగ భాషకు సొంతంగా 24 అక్షరాల లిపిని తయారు చేశారు. 1936 జూన్ 18వ తేదీన దానిని ప్రకటించారు. అదే సొరాంగ్ సంపెంగ్. ఈ లిపికి ప్రాచుర్యం కల్పించటానికి ఒరిస్సాలోని రాయగఢ్ జిల్లాలోని మిర్చిగూడలో అక్షర బ్రహ్మ ఆలయాన్ని నిర్మించారు మంగై. అక్షరాలను చెక్కిన శిలనే గర్భగుడిలో దేవతగా ప్రతిష్ఠించారు. తరువాత సవరులు నివసించే ప్రాంతాలన్నిట్లో పర్యటిస్తూ లిపిని వాడుకలోకి తెచ్చారు. అప్పటి వరకు సవరులకు పోడు వ్యవసాయం, వేట తప్ప మరో బ్రతుకు తెరువు తెలియదు. ప్రధానంగా మాంసాహారులు, నాటుసారా కాయటం, త్రాగటం, దేవతలకు జంతుబలులు ఇవ్వటం, గూడాల్లో నిత్యకృత్యాలు, మూఢనమ్మకాలు ఎక్కువ. ఆటవికులకు వెజ్జు వైద్యులు. కొంతమంది నకిలీ వైద్యుల బారిన పడి ప్రాణాలు కోల్పోయేవారు. మంత్రగాళ్ల దగ్గరికి పరిగెత్తేవారు. వారు ఏది చెప్తే అది చేసేవారు. ప్రాణాలు కోల్పోయినా కూడా మంత్రగాళ్ల మాటను జవదాటేవారు కారు. అక్షరబ్రహ్మ ఆలయాల స్థాపనతో పరిస్థితుల్లో మార్పు రావటం ప్రారంభించింది. అక్షరాలను పూజించేవారు. మధుమాంసాలకి దూరంగా ఉండాలన్న మంగాయి కట్టుబాటు పనిచేసింది. దీనికి నిదర్శనం శ్రీకాకుళం జిల్లా మనుమకొండ. భామిని మండలంలో ఉంది ఈ ఊరు. 1962లో మంగయ్య అక్కడికి వచ్చారు. స్థానిక సవరులకు అక్షరాలయం గురించి వివరించారు. దాంతో తమ ప్రాంతంలోని అలాంటి గుడిని నిర్మించుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. మిర్చిగూడ కోవెల్లోని ఒక ఏకశిలను తీసుకువచ్చి అక్కడి మాదిరిగానే అక్షరాలను చెక్కారు. 3 దశాబ్దాలు మనుమకొండలో దాన్ని ఒక ఇంటిలో ఉంచి పూజించారు. స్థానిక భూస్వామి శ్రీ శాసనపురి రమణయ్య గారు స్థలదానం చేయటంతో 1996లో విడిగా ఆలయాన్ని కట్టి శిలను అందులో ప్రతిష్ఠించారు. అన్ని దేవాలయాలలో లాగానే ఇక్కడ కూడా ముందు వినాయకుడికి తులిపూజ చేస్తారు.

0: ప్రతి గురువారం భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆలయానికి వస్తారు. ఏటా అక్షర తృతీయ సమయంలో 3 రోజుల పాటు జాతర కూడా నిర్వహిస్తారు. అంతేకాక కార్తీక మాసంలో 15 రోజుల పాటు ఊరేగింపులు చేస్తారు. ఈ వేడుకలకు చుట్టుప్రక్కల జిల్లాల నుంచి కూడా అధికంగా భక్తులు తరలివస్తారు. ఉత్సవాలప్పుడు ఈ ప్రాంత మగవాళ్లంతా పంచలే ధరించడం మరో విశేషం. అక్షరాలయం స్థాపించిన తర్వాత మనుమకొండ సవరల జీవిత విధానమే మారిపోయింది. తాగుడుకు దూరమయ్యారు, జంతుబల్లను కూడా నిలిపివేశారు, వ్యవసాయాన్ని జీవనాధారంగా మార్చుకున్నారు. ఆర్థికంగా కూడా జీవితాల్లో స్థిరత్వం వచ్చింది. దాంతో అక్షరబ్రహ్మ ఆలయానికి వెళ్తే ఏ సమస్య అయినా తీరిపోతుందన్న నమ్మకం ఇక్కడ వారిలో స్థిరపడింది. పిల్లలను చదివించడం ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలోని షెడ్యూల్ తెగల ప్రాంతాల్లో ఉన్న 145 పాఠశాలల్లో సవరభాషను ఒక అంశంగా బోధిస్తున్నారు. మనుమకొండతో పాటు అక్షరబ్రహ్మ దేవాలయాలు ఉన్న జక్కరవలస, నౌగడ, కారేగూడ, అంటికొండ, ముత్యాలు, జోడిమానుగూడ, విజయనగరం జిల్లా కన్నయ్యగూడల్లో కూడా అక్షరాస్యత శాతం ఏటికేడాది పెరుగుతోంది. అమ్మ భాషకు అక్షర సాయం చేయటమే కాకుండా ఆ తెగ జీవిత గమనాన్నే మలుపు తిప్పిన మంగయ్య 1980లో ఆఖరి శ్వాస విడిచే వరకు వివిధ రచనలు చేస్తూనే ఉండేవారు. సిక్కోల్ ప్రాంత సవరల హృదయాల్లో మాత్రం చిరంజీవిగా మిగిలిపోయారు. స్థానికులు ఆయన్ని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటారు. ఈ సిక్కోల్ ఆముదాల వలస శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉండటంతో బ్రిటిష్ హయాంలో ఆముదాల వలసని చికాకోల్ అని వ్యవహరించబడేది. ప్రభుత్వ రికార్డుల్లో కూడా అలాగే ఉండేది. ధర్మిల మన ప్రభుత్వం వచ్చాక దాన్ని మార్చారు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించే అక్షరానికి గుడి కట్టి పూజించటం అద్వితీయం. ఆత్మగౌరవాన్ని ప్రసాదించే అమ్మ భాషను అభిమానించటం సంస్కారం. తమ తెగకు ఆదర్శవంతమైన సంస్కారాన్ని అలవాటు చేసిన అక్షరబ్రహ్మ మంగయ్య ప్రేరణతో అమ్మ భాషను మనము మన హృదయాది దేవతగా ప్రతిష్ఠించుకుందాం. అయితే ఈ విషయంలో ఇంకొక అభిప్రాయం ఉంది. వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి గారు సవర భాషకు విశేష ప్రచారాన్ని కల్పించినట్లు తెలుస్తోంది. ఆయన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో 1863 ఆగస్టు 29 జన్మించారు. మంచి మేధావి. విద్యాభ్యాసం అనంతరం పర్లాకిముడి రాజావారి పాఠశాలలో ఉపాధ్యాయునిగా ప్రవేశించి సమీప గ్రామాల్లో గల సవరజాతి వారిని పరిశీలించసాగారు. వారు అజ్ఞాతంలో వెనకబడుతున్నారని తెలుసుకుని రాజావారి సహాయ సహకారాలతో ఆ ప్రాంతాల్లో విద్యావ్యాప్తి కోసం పాఠశాలలు ఏర్పాటు చేశారు. సవర భాషలో వాచికాలు, నిఘంటువులు తయారు చేశారు. ఈ క్రమంలో అనేక భాషల నిఘంటువులను, భాషా గ్రంథాలను కూడా పరిశీలించారు. ఈ నిరంతర అన్వేషణలో వ్యావహారిక భాషలోనే అన్ని భాషల రచనలు ఉన్నాయని గ్రహించారు. ఇది మలియా గోమాంగోకు పూర్వమే జరిగినట్లు అర్థమవుతోంది. బహుశా ఈయన ప్రాంతానికి ఆయన నివసించే ప్రాంతం దూరం అయ్యి ఉండొచ్చు. ఏదైనా వారి కృషి మర్చిపోలేనిది, అందరికీ ఆదర్శమైనది.
1: మీరింతవరకు అక్షర దేవాలయం శ్రీమతి పివిఎల్ అన్నపూర్ణ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రగీతాలు విన్నారు. ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరం ఇళ్ల నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలు, తెలుగు భాష సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత ఖతార్ సంబంధాల బలోపేతానికి, ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థనీకి కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం, నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తొలి వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు వాయిదా వేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి పెంచడానికి, 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి న్యాయమూర్తుల సంఖ్యను 37కి పెంచాలని బిల్లులో ప్రతిపాదించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరం ఇళ్ల నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజహరుద్దీన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక బ్రోషర్ను మంత్రులు విడుదల చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలోని అర్హులైన అల్పాదాయ వర్గాల ప్రజలకు ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఊరట లభిస్తుంది. అమెరికాలో నిర్వహించిన తెలుగు అమెరికా తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్లో మంత్రి సీతక్క ప్రవాస తెలంగాణను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలు, తెలుగు భాష సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అమెరికాలో నేర్చుకున్న సాంకేతికత, నిర్వహణ నైపుణ్యాలను తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలని సీతక్క కోరారు. విద్యార్థులు, పాఠశాలలు, మహిళా సంఘాలు రైతులకు తోడ్పాటందించాలని సూచించారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని, స్వయం సహాయక సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గన్న శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలుసుకున్నారు. అసోంలో బొగ్గు గనుల రంగం అభివృద్ది, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల వినియోగం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇద్దరు చర్చించారు. రాష్ట్రంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బొగ్గు గనుల రంగం పురోగతికి అవసరమైన సహకారం అందిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంయుక్తంగా జాతీయ స్థాయి సీఏజీ ఐసీఎస్ఎస్ఆర్ రీసెర్చ్ ఆర్టికల్ పోటీ నిర్వహిస్తున్నాయి. ఆడిట్ నివేదికలు, ప్రజా ఆర్థిక అంశాలపై విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీ జరుగుతోంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్ విద్యార్థులు వ్యక్తిగతంగా ఈ పోటీలో పాల్గొనవచ్చు. దరఖాస్తులను 1 ఆగస్టు నుంచి 10 సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ

0: వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సాండల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతి చారిత్రక వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఫిట్నెస్ పై అవగాహన పెంచే లక్ష్యంతో గుంజేడు నుండి ఏకశిలా పార్క్ వరకు హెరిటేజ్ రన్ చేసినట్లు ములుగు జిల్లాకు చెందిన గిరిజన యువకుడు, ఎన్ఐటి కాలికట్ విద్యార్థి, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ లో పాల్గొంటున్న నిఖిల్ తెలియజేశారు. ఆయన తన యాత్రను పూర్తి చేసిన అనంతరం ఏకశిలా పార్క్ లో పర్యాటక శాఖ అధికారులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. నిఖిల్ కుమార్ తన హెరిటేజ్ రన్ ను ఈరోజు విజయవంతంగా పూర్తి చేశాడని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. జులై 19వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు గుంజేడు ముసలమ్మ ఆలయం నుంచి తన రన్ ప్రారంభించి 70 కిలోమీటర్ల హెరిటేజ్ రన్ ఉదయం 10 గంటలకు హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద ముగించారు. ఈ పరుగులో భాగంగా తెలంగాణలోని ప్రముఖ చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలైన గుంజేడు ముసలమ్మ ఆలయం, పాకాల సరస్సు, కొమ్మల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల ఆలయాన్ని సందర్శిస్తూ ఏకశిలా పార్క్ వరకు కొనసాగించారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పోరు కొనసాగుతున్న సమయంలో సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలం అంకుష్షాపూర్ శివారు సర్వే నంబర్ 145లో రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు పెట్టడంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాలున్న రైతులను కూడా ఫారెస్ట్ అధికారులు సాగు చేయకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు.
1: అంకుషాపూర్ గ్రామంలోని సర్వే నెంబరు 145లో దాదాపు 150 ఎకరాలకు పట్టాలున్నాయి. ఇన్ఛార్జ్ మినిస్టరు మరియు అటవీ శాఖ మంత్రి కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. ఎక్కడైతే పోడు రైతులు వ్యవసాయం చేసుకుంటారు వారికి ఉండగా నిలుస్తాం.
0: రాష్టంలో 3 రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ విభాగం తెలియజేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల హకీంపేటలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ను రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా తనిఖీలు నిర్వహించారు. హెలీప్యాడ్, విద్యా హబ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మొత్తం 9 బ్లాక్లలో బ్యారికేడ్లు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1924 జూలై 20వ తేదీన ప్యారిస్ లో అంతర్జాతీయ చదరంగం సమాఖ్య ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని యునెస్కో ప్రతిపాదన మేరకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుప్తుల కాలంలో భారతదేశంలో చతురంగ పేరుతో పుట్టిన ఈ ఆట క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన మేధో క్రీడగా మారింది. ప్రజల్లో చెస్ ఆడేలా ప్రోత్సహించడం, ఏకాగ్రత, తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో దోస్త్ 26 స్పెషల్ ఫేజ్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఆర్ శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. కళాశాలలో పలు కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలలకు 50% నిర్వహణ నిధులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానందచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 18 పాఠశాలలకు 7,75,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 200లోపు విద్యార్థులు కలిగిన పాఠశాలకు 37,500 రూపాయలు, ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలకు 50,000 రూపాయలు చొప్పున నిధులు మంజూరయ్యాయి. బీబీజీ రామ్జీ పథకంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, ఇతర నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. 18వ ఆర్థిక సంఘ నిధులను తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాలకు మళ్లించిందంటూ ఒక దినపత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వీధి దీపాల విద్యుత్ బిల్లుల చెల్లింపు గ్రామ పంచాయతీల చట్టబద్ద బాధ్యతేనని తెలియజేసింది. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారుల నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీకీతే పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్సభలో ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిర మేళ్ల నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలను నిలబెట్టుకోవాలని గ్రామీణాభివృద్ది సీతక్క ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్టంలో 3 రోజుల పాటు అక్కడక్కడ

0: రూములు మెరుపులుతోకుండా వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:20.

0: ఈనాటి వనితాలోకం మహిళల కార్యక్రమంలో వెలవెలపోయిన స్నేహం శ్రీమతి దేవులపల్లి పద్మజ గారి కథానిక వింటారు.
1: నమస్తే, నా పేరు డాక్టర్ దేవులపల్లి పద్మజ. శీర్షిక వెలవెలపోయిన స్నేహం. చేతిలోని పేపర్ విసిరిగా సోఫాలోకి విసిరేసి బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు కామేశ్వరరావు. గంటలు గడుస్తున్నాయి. అస్థిమతంగా సుకాళ్ళు కాముడు అటు ఇటు దొర్లుతూ అక్కసును ఎవరి మీద చూపించాలో తెలియక తలబద్దలు కొట్టుకుంటున్నాడు. హాలులో టీవీ ముందు కూర్చుని ఒకదాని తర్వాత ఒకటి సీరియల్ ప్రవాహంలో కొట్టుకుపోతోంది వసంత. రోజు సాయంత్రం 7 గంటలకే ఇల్లు చేరే కాముడు రాలేదేమిటని సీరియల్ మధ్యలో యాడ్స్ వచ్చినప్పుడు ఒకసారి అనుకుని మళ్లీ వాటిలో మునిగిపోతోంది. సీరియల్కి మధ్యలో ఒకసారి కుక్కర్ పెడుతోంది స్టవ్ మీద, పొద్దున్నే చేసిన సాంబార్ వెచ్చబెడుతోంది ఇంకోసారి, నిన్న ఎక్కువ చేసి ఉంచిన చట్నీ ఫ్రిడ్జ్ లోంచి తీసి టేబుల్ మీదకి చేరుస్తోంది మరోసారి. పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. రాత్రి 10:30 గంటలకు బస్సులో దిగుతారు. ఆ సమయంలో ప్లేట్ లో ఏముందో ఏం లేదో ఏమీ తెలియదు వాళ్ళకి. అందుకే ఏదో ఒకటి తనే కలిపేసి నోట్లో పెట్టేస్తుంది. కూతురు 10వ తరగతి, కొడుకు 6వ తరగతి చదువుతున్నారు. వాళ్ళకి తినే వాటి మీద ఆటల మీద అంత అవగాహన లేదు. వాళ్ల దైనందిన జీవితం పొద్దు గడవక ముందే స్కూల్లో ప్రారంభమై రాత్రి పడుకునే సమయానికి పూర్తవుతుంది. పాపం సూర్యుడిని ఏ కొద్ది రోజులో మాత్రమే చూస్తారు. భోజనం చేస్తూ డాడీ భోజనం చేశారా మమ్మీ అంటూ అడిగాడు తల్లిని. బెడ్రూమ్ లో నుంచి అన్ని వింటున్నాడు కాముడు. 10 ఏళ్ల కొడుకుకి ఉన్న జ్ఞానం కూడా లేదు. ఒకదాని తర్వాత ఒకటి టీవీ కార్యక్రమాలు చూస్తూ తనను పట్టించుకోవటం లేదు. ప్రతి ఇల్లాలు ఇలాగే ఉంటుందా? సాధారణంగా తనకి భార్య మీద కోపం రాదు, కానీ ఈ రోజు అది కూడా వచ్చేస్తోంది. భార్య వసంత ఏం చెబుతుందా అని అలర్ట్ అయి వింటున్నాడు. సాయంత్రం నుండి మీ డాడీ కోసం ఎదురు చూస్తున్నాను. ఆఫీస్ లో లేట్ అయి ఉంటుంది. ఫోన్ చేసి చెప్పవచ్చు కదా లేట్ అవుతుందని పిల్లవాడికి చెప్తోంది. ఎంత దారుణం! పక్క గదిలో తాను 4 గంటల నుండి మైండ్ పాడై ఏడుస్తుంటే తనే చెయ్యొచ్చు కదా. ఫోను, ఇంట్లో ఒక సెల్ ఫోను, ఒక ల్యాండ్ ఫోను ఉన్నాయి. తను చెయ్యకుండా నింద తనపైనే వేస్తోంది. నా రోజు బాగాలేదు అంతే. త్వరగా ఇంటికి పోయి తన మనసును పాటు చేసిన సన్నివేశం వసంతకి చెప్పి రిలీఫ్ పొందవచ్చని త్వరగా ఇంటికి వచ్చేశాడు. క్లిష్ట సమస్య సమయాలలో మంచి సలహా ఇచ్చి ఊరట కలిగించి పాడైన మనసుని ఇట్టే రిపేర్ చేస్తుందని ఆఫీసులో పర్మిషన్ తీసుకుని ఇల్లు చేరుకున్నాడు. ఓ జాతీయ బ్యాంక్ లో గ్రేడ్ 1 ఆఫీసర్గా కామేశ్వరరావు పనిచేస్తున్నాడు. మంచి భర్తగా భార్య తరఫు బంధువుల దగ్గర పేరు తెచ్చుకున్నాడు. పిల్లలు కూడా తండ్రికి బాగా చేరిగా ముచ్చటైన సంసారం తనది. చిన్నతనం నుంచి మంచి కొడుకుగా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఫైల్ అంతా సర్టిఫికెట్లతో నింపేశాడు. తమ స్నేహితుడిగా కూడా పేరు వచ్చిందనుకున్నాడు, గాని అది భ్రమ అని గతంలో జరిగిన సంఘటన తాలూకు నీడను ఈ రోజు చూసి భయపడుతున్నాడు. అదేంటంటే కామేశ్వరరావుకి పెళ్లైన 4 సంవత్సరాల తర్వాత బాల్య స్నేహితుడు, కళాశాల వరకు చదువుకున్నవాడు, మంచి చెడ్డ కలిసి పంచుకున్న ఆప్తమిత్రుడు శంకరం ప్రేమ వ్యవహారం పెళ్లిదాకా దారితీసింది. కానీ అతనికి ఉద్యోగం లేదు. ఈ విషయమై రోజు తన దగ్గర బాధపడుతుంటే తన పలుకుబడే అంతా ఉపయోగించి ఓ పెద్ద కంపెనీలో టెలెక్స్ ఆపరేటర్ గా వేయించాడు. ఆ ఉద్యోగం చేస్తుండగా పెళ్లికి ఒత్తిడి చేసింది అతని ప్రేయసి కమల. ఏదో సర్ది చెప్పి వాయిదా వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. దానితో అతను ఊరి చివరన ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో 25 మంది మిత్రుల మధ్య పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కామేశ్వరరావుకి చెప్పాడు. కాము, కమల తొందర పెడుతోంది పెళ్లికి. నా దగ్గర పుస్తలు చేయించడానికి కూడా స్తోమత లేదు. ఓ 6 నెలల వరకు ఓపిక పట్టమంటే ఆమె

కామెరా అంటోంది అని శంకరం తన వద్ద గోడు వెళ్ళదక్కున్నాడు. కామేశ్వరరావే తన బ్యాంక్ అకౌంట్లో కనీస నిల్వ ఉంచి 3,200 రూపాయలు తీసి అతనికి ఇచ్చాడు. దానితో శంకరం పెళ్లి సాధారణ ప్రేమ పెళ్లి మాదిరిగానే జరిగింది. ఇందులో పెద్దగా చెప్పుకునే విశేషం ఏమీ లేదు. కానీ ప్రత్యక్షంగా సహాయం చేసిన కామేశ్వరరావును మాత్రం పిలవలేదు, సరికదా? రావద్దని కూడా సవినయంగా చెప్పాడు. ఎందుకు రావద్దన్నాడో, బుద్ధిగా మానేయొచ్చు కదా. కాముడు అలా చేయలేదు. ఆఫీసులో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలున్నాయని భార్యకి అబద్ధం చెప్పి సర్దార్జీలా తయారై పెళ్లికి వెళ్లి వారికంటే ముందే హనుమానగుడికి చేరుకున్నాడు. దేవుడు పెళ్లివారు అందరూ కనిపించే విధంగా కూర్చోవటానికి స్థలం ఎన్నుకుని కూర్చున్నాడు. ఓ పావుగంట తర్వాత ఓ మెటాడోర్ వ్యాన్లో శంకరము కమల కొంతమంది దిగారు. తనని చూసిన శంకరం గాడు గుర్తుపట్టలేదు. తనని తనే శభాషిని భుజం తెరుచుకున్నాడు కాముడు. పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిన కొన్ని రోజులకి శంకరాని ఫోన్ చేశాడు కాముడు. చాలా బిజీగా ఉన్నాను, మరొకసారి చెయ్యి అని ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఫోన్ చేస్తే శంకరం మలేషియాలో అఫీషియల్ టూర్ మీద వెళ్లారని ఆపరేటర్ చెప్పాడు. ఇలా 2-3 సార్లు ప్రయత్నించాక శంకరం గురించి అడగటం అనుకున్నాడు. ఇది జరిగిన ఇన్నేళ్లకి బెంజికా పక్కనే భార్యాభర్తలను చూశాడు. ఇద్దరు షాపింగ్ చేసుకుని వెళ్తున్నట్టుగా చేతిలో బ్యాగులు సూచిస్తున్నాయి. ఆ కారులో వాళ్ళు వెళ్లిన పావుగంట వరకు అటే చూస్తూ ఉండిపోయాడు కాముడు. ఇన్నేళ్లు తను ఎప్పుడూ గుర్తుకురాలేదా? ఒక్కసారి కూడా తనను తలుచుకోలేదా? అసలు జీవితం ఎలా గడుస్తుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనసులో మెదులుతున్నాయి. మరొక 10 రోజుల తర్వాత మనసు ఆగక బెంజ్ కంపెనీ డీలర్కు ఫోన్ చేసి కారు నెంబర్ చెప్పి వివరాలు తెలుసుకున్నాడు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్గా ఈ మధ్య తిరిగి హైదరాబాద్లో చేస్తున్నాడని తెలిసింది. కానీ కారు కమల పేరు మీద కొన్నాడు. మరొక 3 రోజుల తర్వాత ఎలాగో కష్టపడి శంకరం ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు కారు లేదు. గేటు దగ్గర సెక్యూరిటీ తన వివరాలు అడిగి లోపలికి వెళ్ళటానికి గేటు తెచ్చాడు. లోపలికి వెళ్లి అటు ఇటు చూస్తున్నాడు. పెద్ద భవంతి, సంపూర్ణ సౌకర్యాల హరివిల్లులా అందంగా ఉంది. 15 సంవత్సరాల అమ్మాయి సుకుమారంగా ఇంటి అద్దాలు శుభ్రపరుస్తోంది. ఆమెను పిలిచి శంకరం గురించి అడిగాడు. ఆమె శంకరం లేడని, మేడం గారిని పిలుచుకుని వస్తానని చెప్పి సోఫాలో కూర్చోమంది. 2 నిమిషాల తర్వాత కమల మహాలక్ష్మిలా దగదగలాడుతూ బయటికి వచ్చి ఎవరా అన్నట్లు చూస్తోంది. నమస్తే, నేను శంకర్రావు బాల్యమిత్రుడను అని ఆమె మొహంలోకి చూస్తున్నాడు. ఆమె గుర్తు చేసుకుంటూ రామారావు గారు కదూ అంది. అవునన్నట్లుగా తలుపేశాడు. క్షేమ సమాచారాలు అన్నీ అయ్యాక, మా బ్యాచ్ లో కామేశ్వరరావు అనే అతను బ్యాంకులో పనిచేస్తూ ఉండేవాడు, అతను మీకు తెలుసా అని అడిగాడు. ఆమె వెంటనే, బాగా తెలుసండి, అతనిని చూడలేదు కానీ అతని వలనే మేము ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాం. మా పెళ్లికి కూడా అతనే సహాయం చేసి పెళ్లి జరిపించాడు. అతను మాత్రం పెళ్లికి రాలేదు. నేను తరచుగా అతని గురించి మా వారిని అడుగుతూ ఉండేదాన్ని, ఎందుకంటే నా దృష్టిలో అతను భగవంతుడితో సమానం. మేము చాలా కాలం ఇతర దేశాల్లో ఉండటం వల్ల అతని వివరాలు తెలియలేదు. ఈ మధ్య మా వారు చెప్పారు అతను ఇక లేడని అంటూ కళ్ళుదూర్చుకుంటూ చెప్పింది. ఆమెలో మాత్రం మార్పు రాలేదనుకున్నాడు. సరే, బాధపడకండి అని మాట మార్చేశాడు. మనసులో తను శంకరానికి ఇచ్చిన స్థానం ఏమిటి, వాడు తనను ఈ భూమి మీదే లేని వ్యక్తిగా చేశాడు, ఇదేనా స్నేహం విలువ? డబ్బు ముందు తల్లి తండ్రి స్నేహితులు ఎవరూ సమానం కాలేరు. అవసరం ఉంటే మాత్రం అందరూ గుర్తుకు వస్తారు. అది డబ్బు తోడుగా లేనప్పుడు మాత్రమే సుమా. డబ్బు అవసరాలకు మించి తోడుగా ఉంటే స్నేహం, కృతజ్ఞత, అనుబంధం, మమతలు ఇలాంటి వాటికి స్థానం లేదు. నేను శంకరం నుండి ఏమి ఆశించాను, అతను బాగుంటే చాలనుకున్నాను. అవసరానికి మించి ప్రాధాన్యత ఎవరికీ ఇవ్వకూడదని తన భార్య వసంత చెప్తూనే ఉంటుంది. తను ఆమె మాట ఎప్పుడూ వినలేదు. తనకంటే ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి తను ఎప్పుడైనా అతని సహాయం ఆశిస్తానని అనుకున్నాడో ఏమో, లేక చిన్నప్పటి నుంచి ఇలాంటి కుత్సితమైన ఆలోచనలు ఉండేవేమో. తను కూడా తిరుగుతూ తను ఇచ్చిన పుస్తకాలు బట్టలు వాడుకుంటూ జాగ్రత్తగా తన అవసరాలు గడుపుకున్నాడు. వెర్రివాడిలా తనే అదంతా స్నేహం అని అనుకున్నాడు. ఒకసారి నాన్న చెప్పులు కొనుక్కోమని 100 రూపాయలు ఇస్తే షాపుకు వెళ్లి పక్కనే ఉన్న శంకరానికి చెప్పులు లేవని గుర్తించి ఆ 100 రూపాయలతోనే 2 జతల హవాయి చెప్పులు కొన్నాడు. ఇంటికి వచ్చాక వాటితో కాలేజీకి ఎలా వెళ్తావో బాగా లేవని అమ్మ తిట్టింది. అదుపు లేని స్వార్థానికి స్నేహం అనే పూత వేసుకుని కాలం గడుపుకుంటూ భవిష్యత్తుకు పునాదులు వేసుకునేవాడని ఇప్పుడే అర్థమైంది. గతంలోకి వెడితే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో. నా మనసు గతంలోకి వెళ్ళలేక వర్తమానంలోకి రాలేక గింజుకుంటుంటే రమేష్ బెడ్రూంలోకి వచ్చి లైట్ వేశాడు. అంతే గట్టిగా అరిచాడు. అమ్మా, డాడీ పడుకున్నారు, ఇక్కడే ఉన్నారు అని. వెంటనే వసంత గదిలోకి వచ్చి, ఎప్పుడొచ్చారు, ఎంతసేపు అయింది, అలా దొంగ పెళ్లిలా పడుకోపోతే వచ్చి భోజనం చేయొచ్చు కదా అంటూ కుదిపింది. తను ఏమైనా నిద్రపోతున్నాడా? వెంటనే లేచాడు. విసురుగా లేచి విసుక్కుని అటు తిరిగి పడుకున్నాడు. పిల్లల్ని పడుకోమని చెప్పి కాముడి దగ్గరికి వచ్చింది వసంత. కాస్త నెమ్మదిగా, ఏమైందండి, ఒంట్లో బాగాలేదా, ఎందుకు అలా ఉన్నారు అంటూ ఒంటి మీద చెయ్యి వేసింది. జ్వరం లేదు అంది. ఎలా ఉండమంటావు, ఏదో మనసు బాగాలేక ఇంటికి వస్తే పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు. 7 గంటలకి వచ్చాను.

ఇప్పుడు 11 గంటలైంది. నాలాగే ఎవరైనా వచ్చి ఇల్లు దోచుకుపోయినా అంతే కదా, పరిసరాలు గమనించుకోవడం లాంటివి ఏమీ లేవా అంటూ వాడిగా వేడిగా మాట్లాడేస్తున్నాడు. వసంత గమనించింది. మనసు తీవ్రంగా గాయపడిందని తెలుసుకుంది. రండి, ముందు భోజనం చెద్దరుగాని అంది. వద్దన్నాడు. విసిగించకుండా తనే వెళ్లి ప్లేట్లో అన్ని సర్ది భర్త దగ్గరికి తెచ్చింది. బ్యాంకులో ఏమైనా సమస్య వచ్చిందా, ఏం జరిగింది, నాకు చెప్తూ ఉంటే నేను వింటూ మీకు భోజనం పెట్టేస్తాను అంటూ లాలించి భర్తకి భోజనం తినిపించింది. కాసేపు వార్తలు అవి చూసి భోజనం చేసిన తర్వాత హాయిగా పడుకుంది. మొన్నాడు మధ్యాహ్నం వసంత టెలిఫోన్ డైరెక్టరీలో పేర్లన్నీ వెతికింది, నంబర్ దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఒకసారి భర్తతో స్కూటర్ మీద వెళుతూ ఉంటే శంకరం ఇల్లు ఇదే అని భర్త చూపించాడు. ఆ సమయంలో ఇంటి నంబర్ గుర్తుపెట్టుకుంది. ఇంటికి వచ్చి ఇంటి నంబర్తో ఫోన్ నెంబర్ వెతికితే దొరికింది. దొరికితే సరే కాకపోతే నష్టం లేదు కదా అనుకుంటూ ప్రయత్నించింది. 2-3 సార్లు ప్రయత్నించాక ఒక ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో వసంత. హలో అంది కమల. కమల గారేనా అండి అంది. అవును కమల, సమాధానం. రేపు కైలాస్ గారు నోము ఉంది, వాయనం తీసుకుందరు గాని రండి అంది వసంత. కమల సరేనంది. ఇంతకీ మీరు ఎవరండి అని అడిగింది. నేను వసంత లక్ష్మి, మర్చిపోయారా అంది. నేను మర్చిపోయినా ఎవరబ్బా అని 2 నిమిషాలు ఆలోచించింది. గుర్తుకు రాలేదు. ఇంతకీ మీ వారు స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ప్రసాదరావు గారేనా అని వసంత అడిగింది. కావాలనే స్నేహం పెంచుకోవడానికే ఆ మాటలు కలిపింది. కాదండి, శివశంకర్ అని మా వారు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో సీఈఓగా ఈ మధ్యనే విదేశాల నుండి వచ్చారు అంది. చాలా దేశాలు తిరిగి ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చేసాం. సరే, ఎవరైనా ముత్తైదు పసుపు కుంకుమ తీసుకోమని అడిగితే కాదనకుండా వస్తాం కదా, వస్తాను అడ్రస్ చెప్పింది. మరీ రమణమని చెప్పి వసంత అందరినీ పిలిచి నోముకి కావాల్సిన సిద్ధం చేసుకుంది. ఇల్లు శుభ్రం చేసుకుని పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంది. ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళాక మనం ఇద్దరు అమ్మవారి గుడికి వెళ్ళాలి. దానిలో మా చెల్లెలు మరదలు ఇద్దరిని తీసుకురావాలి. రేపు కారులో వెడదాం అంది. కుటుంబం అంతా కలిసి వెడితేనే కారు వాడతారు. వారానికి ఒకసారే 2 సార్లు కారు రోడ్డు ఎక్కుతుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు తనకు తెలిసిన 2 ముత్తైదులకు చేయవలసింది చెప్పింది. తాము నోము సమయంలో మాట్లాడకూడదు కాబట్టి సరిగ్గా అందరూ వచ్చి సక్రమంగా నోము పూర్తయింది అనుకునే సమయంలో కమల ఫోన్ చేసింది. చెల్లెలికి ఇచ్చి మాట్లాడు. కమల అడ్రస్ మరో మారు చెప్పి ఇంటికి పిలిచింది. ఆమెకి కూడా పసుపు కుంకుమలు ఇచ్చేసి హారతి ఇచ్చాక ఇంకా మాట్లాడవచ్చు అంది చెల్లెలు వయసైంది. మాతో కలిసి భోజనం చేయమని కమలను బలవంత చేసింది వసంత. అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశాక చెల్లెలు మరదలు వెళ్లిపోయారు. ఇద్దరు ఆడవాళ్లు ఎంత తక్కువ పరిచయస్తులైనా కబుర్లతో ఎంత దూరమైనా ప్రయాణించగలరు. కావాలనే వసంత కమలని బెడ్రూమ్ లో కూర్చోపెట్టి పాత ఆల్బమ్స్, వాళ్ల పెళ్లి ఫోటోలు చూపించింది. తన భర్త, అతని అలవాట్లు, వ్యక్తిత్వం అన్ని చెప్పింది. స్నేహానికి తన భర్త ఇచ్చే విలువల గురించి కూడా చెప్పింది. ఎవరైనా మోసం చేస్తే అతను పడే ఆవేదన గురించి కూడా చెప్పింది. ఆమెకు అనుమానం రాకుండా మధ్యలో తన స్నేహితుల గురించి కూడా చెప్పింది. ఫోటోలు చూస్తున్నప్పుడు కమల ముఖంలో రంగులు మారటం గమనించింది. ఎందుకంటే ఆ ఫోటోలలో తన భర్త ఫోటో కూడా ఉంది. మరికొంతసేపు కబుర్లు చెప్పాక కమల వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఇంటికి వెళ్తున్న కమల మనసు అల్లకల్లోలమైంది. ఎందుకు బ్రతుకున్న మనిషిని చనిపోయాడని తన భర్త చెప్పాడు? తన దగ్గర నిజం దాచాల్సిన అవసరం ఏముంది? మనిషికి కాకుండా డబ్బుకైనా విలువ. తనకు తెలిసినంత వరకు కామేశ్వరరావు దగ్గర చిన్నప్పటి నుంచి చాలా తీసుకున్నాడు. అతనికి ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. తన భర్త కృతజ్ఞత లేని మరమనిష. బ్రతకటానికి డబ్బు అవసరమే. అవసరానికి మించిన డబ్బు అహంకారాన్ని పెంచుతుంది. అందువలన ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలని అనిపించదు. కామేశ్వరరావుకు నిస్వార్థంగా స్నేహధర్మాన్ని నిర్వర్తించాడు. తన ఉన్న దాంట్లోనే మరొకరికి తృప్తినిచ్చేలా భాగం పంచేవాడు. పుట్టుకతోనే ఎవరు మంచివాళ్ళుగానో చెడ్డవాళ్ళుగానో ఉండరు. పెరిగిన వాతావరణం, ఆర్థిక పరిస్థితులు, అవసరాలు ఇవన్నీ మనిషిలో వచ్చే మార్పులను నిర్దేశిస్తాయి. ఎలాగోలాగా తనకు అన్ని అమరిపోతే చాలు అనుకునే శివశంకరం. పరిస్థితికి తగినట్లుగా సమన్వయం చేసుకునే సున్నితమైన వ్యక్తిత్వంలో కామేశ్వరరావు మధ్య ఉన్నది. బాల్యం నుంచి స్నేహం అనుకున్నాడు కాముడు, అవసరాలు తీర్చుకున్నాడు శంకరం. ఇంటికి చేరిన తర్వాత కమల తన ఇంట్లో ఉన్న పాత ఫోటోలను చూసింది. భర్త పక్కన కామేశ్వరరావు ఉన్న ఫోటోలు చూసింది. అవి వాళ్ళు ఇంటర్ నుండి డిగ్రీ వరకు చదువుకున్న రోజుల నాటి ఫోటోలు. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు శంకరం. జరిగినది ఏది భర్తకు చెప్పలేదు. భోజనాలు చేస్తుండగా చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చాడంట, మీకు తెలుసా, పేపర్లో వచ్చింది అంది. మీ మొహం, అలా ఎప్పటికీ జరగదు. రేటింగ్స్ కోసం పేపర్లోనూ టీవీలోనూ అలా చూపిస్తారంతే అని తేలికగా కొట్టిపారేశాడు. మనం ఎవరైనా ఇవ్వవలసింది మర్చిపోతే తిరిగి తీసుకోవటానికి అలా వస్తారని విన్నాను అంది. మరో 2 రోజులు పోయాక భర్త వచ్చేసరికి భయపడిపోతున్నట్టు నటిస్తూ, మీకు బాగా తెలిసిన వాడినంటూ ఓ 20 సంవత్సరాల వ్యక్తి వచ్చి ఇల్లంతా గలాటా చేసి వెళ్లాడు. 20 ఏళ్లు ఉండే నాకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరన్నాడు శంకరం. అయినా సెక్యూరిటీ ఏం చేస్తున్నాడు? సరేలే, నాకు తెలిసిన పోలీసు ఉన్నాడు, అతనికి చెప్తానులే. అతను ఎలా ఉంటాడు గుర్తులు చెప్పు అన్నాడు. అతను సన్నగా తెల్లగా ఉంగరాల జుట్టుతో ఉన్నాడు, మీకు బాగా పరిచయం ఉన్నట్లు చాలా విషయాలు చెప్పాడు అన్నట్టు అతని కాళ్ళు నాకు కనబడలేదు అంది. అతను వెంకలాంగుడా అని అడిగాడు. కాదండి, అతను ఆత్మలాగా ఉన్నాడు. ఎందుకంటే ఆత్మలకి కాళ్ళు ఉండవు కదా అంది. ఒక్కసారి విసుగ్గా కమలకేసి చూశాడు శంకరం. హా ఏంటి?

ఆత్మ, ఆత్మలు కనబడవు, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సరే, మెడలో ముందు సూత్రాలు కట్టుకో అన్నాడు. మరో వారానికి మళ్లీ ఇలాగే భయపడిపోతూ నిద్రలో అదిగో ఆత్మ అంటూ అర్ధరాత్రి లేచి గొడవ చేసింది. 2 గంటలకి వరకు ఇలా చేసి పడుకుంది. తెల్లారాక ఇల్లు సర్దుతుంటే ఇంకా శంకరం ఇంట్లోనే ఉన్నాడు. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడటండి అంది. అతను పట్టించుకోలేదు. కాస్త మోతాదు పెంచాలనుకుని మరో రోజు రాత్రి నిద్రలో అంటున్నట్లుగా, ఏరా శంకరం, నన్ను మర్చిపోయేవా? ఒకే కంచంలో తిన్న చిన్ననాటి రోజులు, నా నోట్స్లతో చదువుకుని ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాడివి, నన్నే మర్చిపోయేవా? నీకు దారి లేక ఆత్మహత్య చేసుకుంటుంటే కాపాడిన వాడిని నన్నే మర్చిపోయేవా అంటూ వీరంగం ఆడింది. ఈ వరుస చూసిన తర్వాత వసంతను సైకియాటిస్ట్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు శంకరం. డాక్టర్తో మాట్లాడి ఒక రోజు తనని తీసుకెళ్లాడు. డాక్టరు అతను చెప్పినవన్నీ విన్న తర్వాత ఆమెతో కొంచెం మాట్లాడాలి అంటూ కౌన్సిలింగ్ రూమ్లోకి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్తో తనకి ఏమీ జబ్బు లేదని, తన భర్తకి పట్టిన డబ్బు పిచ్చి వదిలించాలని, దానితో అతను అందరికీ దూరమైపోతున్నాడని చెప్పింది. అతనికి మనుషుల విలువ తెలిసేందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నానని చెప్పింది. దయచేసి సహకరించమని డాక్టర్ని కోరింది. బయటకు వచ్చిన డాక్టరు, ఇప్పుడు మందులు ఎక్కువగా వాడితే రియాక్షన్ వస్తుంది, మరి కొంతకాలం వేచి చూద్దాము, ఏదో భ్రమలో ఉంది, 1 నెల రోజులు పోయిన తర్వాత తీసుకురండి అని చెప్పింది. వెనక్కి వచ్చేసారు. ఓ రోజు సాయంత్రం శంకరం ఇంటికి వచ్చేసరికి ఒక ఫోటో అతనికి చూపించి, ఇదిగో ఇతనేనండి మన ఇంటికి వచ్చింది అంటూ కామెడీ ఫోటో చూపించింది. ఫోటో చూసి ఉలిక్కిపడ్డాడు. తను తాత్కాలికంగా కమల దగ్గర తప్పించుకోవడానికి ఏదో అబద్ధం చెప్పాడు చనిపోయాడని. నిజంగా ఇలా జరిగిందా? ఈ ఆత్మల గోళం ఏమిటి? డాక్టర్ కొంతకాలం ఆగమంటోంది. ఒకవేళ నిజమే అయితే తన ఇంట్లో లేని సమయంలో ఎందుకు గొడవ చేస్తోంది? ఇలా అతను పూర్వాపరాలు ఆలోచించడం మొదలుపెట్టి చాలా సన్నిహితుడు తన హితుడు కామేశ్వరరావు. తన కోసం చేసిన అనేక సహాయాల వలనే తను ఈనాడు ఇలా నిలదొక్కున్న మాట వాస్తవం. కానీ అతను చేశాడని అలాంటివన్నీ తను మరొకరికి చేయటం తన అభిమతం కాదు. స్నేహం, త్యాగం, అనుబంధం అనే మాటలు తను నమ్మడు. తన కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అతను సహాయం చేసిన మాట వాస్తవమే అయితే ఇంతటి వాడిని అతనే చేశాడంటే మాత్రం ఒప్పుకోడు. తన తెలివితేటలతో శ్రమపడి ఎంసీఏ చేసి కంపెనీలో అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. సరే, అవన్నీ ఇప్పుడు ఎందుకు గాని ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కమల ఆరోగ్యం సన్నగిల్లుతోంది. పిల్లలు భయపడుతుంది. ఇంతటి మంచి స్థితిలో ఉండి ఏమీ చేయలేకపోతున్నాడు. తనే డాక్టర్ వద్దకు వెళ్లి అన్ని విషయాలు చెబితే మంచిదని నిర్ణయించుకుని ఆమె వద్దకు వెళ్లి తన అనుభవాలు, కమల విషయం అన్ని చెప్పాడు. దీనికి పరిష్కారం ఒకటే, అతని గురించి వాకప్ చేయండి. నిజంగా అతను బతికి ఉన్నట్లయితే అతన్ని తీసుకువచ్చి వసంతకి చూపిస్తే గుణం కనిపించే అవకాశం ఉంది అంది డాక్టర్. అంతేకాకుండా ఆమె వాస్తవంలోకి వస్తుంది, నిజం తెలుసుకుంటుంది అని చెప్పింది. ప్రతిసారి వసంత మీ స్నేహితుడు కామేశ్వరరావు గారు కనిపించారా? అతని వల్లే మనం పెళ్లి చేసుకున్నాము, అతని వల్లే మీకు మంచి ఉద్యోగం వచ్చింది, ఒకసారి కలుద్దాము అని విదేశాల నుండి వచ్చినప్పటి నుంచి చాలా గొడవ చేసింది. గతం తాలూకు చేదు నీడల వెంట నడవటం శంకరానికి ఇష్టం లేదు. బెంజ్ రేంజ్ లోనే తన ముందుకు వెళ్లాలని అనుకున్నాడు. ఈ పాటి కామేశ్వరరావు రీజనల్ మేనేజర్ అయ్యి ఉంటుంది, చనిపోయాడని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో వెంటనే తెలుసుకోవాలి. వెంటనే తయారే ఆఫీస్కి వెళ్లి తన అసిస్టెంట్ని పిలిచి కామేశ్వరరావు వివరాలు ఇచ్చి వాకప్ చేయమన్నాడు. అతను మరునాడు సాయంత్రానికి కొంత వివరాలు సేకరించాడు. సార్, ఆయన హైదరాబాద్ సరిహద్దుల్లోనే రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు రాజమండ్రి నల్గొండలో కూడా చేశారు. బ్యాంక్ ఫోన్ నెంబర్లు తెచ్చాను అన్నాడు. వివరాలు విన్న శంకరం ఎంతో రిలీఫ్ పొందాడు. నేను ఎంతో అదృష్టవంతుడిని, వివరాలు తొందరగా తెలిసాయి. బ్యాంకుకు ఫోన్ చేసి మేనేజర్తో మాట్లాడాలి అన్నాడు. మీటింగ్ లో ఉన్నారు, కాసేపటి తర్వాత ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టేశారు. మరో గంట తర్వాత ఫోన్ చేస్తే సీట్లో లేరు అని సమాధానం వచ్చింది. ఇంకోసారి చేస్తే భోజనం చేస్తున్నారని సమాధానం. కావాలనే ఇలా చెప్తున్నారా? అలా చెప్పడానికి తను ఎవరో తెలియదు కదా. అలా చెప్పిందిరాని కామేశ్వరరావు కూడా అలాంటి వాడు కాదు. ఇలా కాదనుకుని తనే స్వయంగా బ్యాంకుకి వెళ్లాడు. అతను బయటికి వెళ్లాడని తెలిసింది. మనసులు దూరమైతే మనుషులు ఎలా ఆడుకుంటారో విధి నిర్ణయిస్తుంది. మరుసటి రోజు ఉదయమే బ్యాంకుకు వెళ్లి అతనిని కలవాలని పిఏకి చెప్పి తర్వాత రూమ్లోకి వెళ్లాడు. ఒరే కాముడు అన్నాడు. ప్లీజ్ మిస్టర్ కామేశ్వరరావు అని పిలవండి, కూర్చోండి, మీకు ఏమి కావాలి అన్నాడు. కంగు తిన్న శంకరం 15 సంవత్సరాలు అయింది కదా గుర్తుపట్టలేదేమో అని అనుకున్నాడు. నా పేరు శంకరం, నేను సీఈఓగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను, ఈ మధ్య విదేశాల నుండి తిరిగి వచ్చాను, మీకు ఏమి కావాలి అన్నాడు కామేశ్వరరావు. నా స్నేహితుడు కామేశ్వరరావు ఇక్కడే మేనేజర్గా పనిచేస్తున్నాడు, అతన్ని కలవటానికి వచ్చాను అన్నాడు. అతను మీరే కదా, మీకు వీలైతే ఒకసారి మా ఇంటికి రాగలరా అన్నాడు. కారణం అని అడిగాడు కాముడు. నేను మీ స్నేహితుడు అవునో కాదో నాకు తెలీదు, నేను ఒక్కడినే ఇక్కడ కామేశ్వరరావును అన్నాడు. తన దారిలోకి వస్తున్నాడు అనుకుని మనసులో సంతోషపడ్డాడు. సాయంత్రం బ్యాంక్ అయిన తర్వాత వస్తానని అయిష్టంగానే ఒప్పుకున్నాడు. అప్పటికి మీరు రండి అన్నాడు. అంతరం పెరిగి నీవు కాస్త మీరు అయింది, ఆంతర్యం మారితే అవనిలో అన్నీ మారుతాయి. సాయంత్రం 7 గంటలకు కుదరలేదు పని ఒత్తిడిలో, అవసరం కదా అంతవరకు అక్కడే వేచి ఉన్నాడు శంకరం. తర్వాత కారులో ఇద్దరు ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యంలో అంతా మౌనమే. నేను శంకరానే అని చెప్పినా స్పందించలేనంతగా మారిపోయాడని అనుకున్నాడు శంకరం. ఇంటికి వెళ్ళాక సోఫాలో కూర్చోబెట్టి తనే మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. కామేశ్వరరావు, నువ్వు చాలా మారిపోయావు, నీ కూడా తిరిగా నన్నే మర్చిపోయావు, నువ్వే నాకు జీవితాన్ని జీతాన్ని ఇచ్చావు, శ్రీకృష్ణుడు

0: చేలనికి చేసిన సహాయంలాగా నా అభివృద్ధికి బాటలు వేసింది. ఎంతో గొప్ప స్థితికి చేరుకున్నాను. ఆ నా సంపద వేటలో సొంత వారందరికీ దూరం అయ్యానంటూ మొసలి కన్నీరు కాచడం మొదలుపెట్టాడు. ఈ మధ్య మా ఆవిడికి విచిత్రమైన వ్యాధి వచ్చింది అంటూ వివరాలు చెప్పాడు. నువ్వు వచ్చావంటోంది, తాళి తెంపావంటోంది, ఇల్లంతా గోల చేస్తోంది, నీకు ఒక కాళ్ళు లేవని, నీవు ఆత్మరూపంలో వచ్చావని అంటోంది. ఒక్కసారి నిన్ను చూపిస్తే నయమవుతుందని నేను రమ్మన్నాను. ఎన్నో దేశాలు తిరిగాను, పది తరాలకు సరిపడా సంపాదించాను. అందరినీ వదిలేసి నాతో వచ్చిన నా భార్య ఇలా అయిపోవడం భరించలేకపోతున్నాను అన్నాడు. లోపల నుంచి అన్నీ గమనిస్తోంది కమల. భర్త లోపలికి వచ్చి కమలని బయటికి రమ్మన్నాడు. కమల, ఎవరు వచ్చారో చూడు, నా ప్రాణ స్నేహితుడు కామేశ్వరరావు. మన పెళ్లికి నీకు తాళి కొనిచ్చాడు, చదువుకునే రోజుల్లో నాకు తోడుగా ఉండేవాడు. నువ్వు ఫోటోలో చూపించిన వ్యక్తి ఇతనే కదా అని అడిగాడు. ఆ ఫోటోలు పాతవి, ఇప్పుడు వయసు పెరిగింది కదా, అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాడు. అతను నిజంగా చనిపోలేదు, అతను ఆత్మ కాదు, నిజంగా మనిషే, చూడు అంటూ కాపరాగా చెప్తున్నాడు. మహంకాళిలో బయటకు వచ్చిన కమల, మీకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరాక మరొకలాగా వ్యవహరిస్తారు మీరు. అవసరం లేదనుకుంటే జీవితంలో నుంచే తీసివేయగలరు. అవసరం ఉంటే శ్రీకృష్ణుడు, మన మనిషి, ప్రాణ స్నేహితుడు అంటూ కబుర్లు చెప్తారు. ఇన్ని విషయాలు ఇప్పుడే గమనించారా? ఎన్నో సార్లు ఈయన గురించి అడిగాను, చనిపోయాడని చెప్పారు. మీ దృష్టిలో ఆస్తులకు మాత్రమే స్థానం, స్నేహానికి విలువ లేదు. మానవతా విలువ లేని జీవితానికి విలువ ఉంటుందా? అశాశ్వతమైన వాటి కోసం వెంపర్లాడి బంధాలను తెంపుకోవటం మంచిదేనా? స్నేహం అంటే మనసులో సమన్వయం, అభిప్రాయ గౌరవం, మనిషి దూరంగా ఉన్నా మనసు మనకు దగ్గరలోనే ఉండటం. స్నేహం విలువ మీకు తెలిసి రావటానికే నేను ఈ విధంగా ప్రవర్తించాను. నిజంగా నాకు ఏ విధమైన వ్యాధి లేదు. ఈయన బ్రతికి ఉన్నారని నాకు తెలిసింది. మీలో కనువిప్పు కలిగించడానికే ఈ నా ప్రయత్నం అంది ఆవేశంగా. అసహనంగా కమల, వెంటనే నన్ను క్షమించావా కాముడు, నన్ను శంకరాన్ని పిలవరా అని ప్రాధాయపడ్డాడు. జీవితంలో అన్నీ అవసరమే అని నాకు తెలియలేదు. లేని డబ్బును సంపాదించవచ్చు కానీ పోయిన విలువలను తిరిగి తీసుకుని రాలేము. అది కూడా చేతనైతే మనిషికి భగవంతుడికి తేడా లేదు కదా అని శంకరం బాధపడ్డాడు. కొంతసేపు అతనిలో పశ్చాత్తాపం రానిచ్చి, నేను నిన్ను చాలాసార్లు చూశాను, కలవటానికి ప్రయత్నించాను, సరేలే వదిలే, ఇప్పటికైనా నీలో మార్పు వచ్చింది కదా అని కౌగలించుకున్నాడు శంకరం.
1: వెలవెల పోయిన స్నేహం. డాక్టర్ దేవులపల్లి పద్మజ గారి కథానిక మీరింతవరకు విన్నారు. వనితాలోకం కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం విందాం. నిప్పులాంటి మనిషి ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం సత్యం.

0: వనితా లోకం మహిళల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మేరే ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:50 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నేను కొత్తగూడెం లక్ష్మీదేపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను అండి.
0: మీ పేరు?
1: కాగితపు వెంకటేశ్వరరావు.
0: కాగితపు వెంకటేశ్వరరావు గారికి బాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం స్వాగతం పలుకుతూ ఉంది. పాట మా దగ్గర సిద్ధంగా ఉంది, మీ దగ్గర మాట ఏంటి చెప్పండి.
1: మా దగ్గర మాట అంటే, ఇప్పుడు సర్ ప్రోగ్రామ్ నడుస్తుందండి. సర్ ప్రోగ్రామ్ లో అందరినీ అంగన్వాడీ టీచర్లు ఎక్కువ మంది నేయటం వల్ల వాళ్ళు అక్కడ సెంటర్ లో నడపలేకపోతున్నారు. ఇటేమో బిఎల్ఓ డ్యూటీలు చేయలేకపోతున్నారు. దానివల్ల వాటర్ లో తికమక పడుతున్నారు వీళ్ళు సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి. అయితే ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని నియమిస్తే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని నా మాట సార్.
0: కరెక్టే. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడాను సర్ ప్రోగ్రామ్ లో అక్కడ ఉన్నటువంటి వార్డ్ మెంబర్లతో పాటు మమేకమై ఈ కార్యక్రమం చేయాలి. అది రూలు. ఎందుచేతనంటే ప్రతి పంచాయతీ ఆఫీస్ లో కూడాను అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు టెంట్లు వేసి ఏ ఒక్క ఓటర్ని కూడా మిస్ చేయడం లేదు. ప్రతి వారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ వాళ్ళు పోస్టింగ్స్ కూడా పెడుతూ ఉన్నారు. ఏదైనా ఇప్పుడు ఒక ఓటర్ గా ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి మన డేటా తీసుకోవడం కంటే ఓటర్ గా మన యొక్క బాధ్యత కూడా ఉంది. మనని, మన డేటాని కన్ఫర్మ్ గా మనం పక్క చూసుకోవాలి, అది పక్కగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అది మన రెస్పాన్సిబిలిటీ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాకుండా మనకు మనగా మన యొక్క హక్కు కాపాడుకోవడానికి మన ప్రయత్నం కూడా కొంచెం సమయాన్ని కేటాయించుకుని అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్ కానీ లేక వాళ్ళు ఏర్పాటు చేసిన సెంటర్ కానీ వెళ్ళేసి మన డేటా అంత కరెక్ట్ గా ఉందా, వాళ్ళు ఏమేమి అడిగారు అవన్నీ కూడా మనం వాళ్ళకి ఇచ్చేసి వస్తే కొంత అది సునాయాసం అవుతుంది. మూతబడ్డం అనేది కాదు, కానీ ఎక్కువగా వాళ్ళు ఆ టైంలో పిల్లలను చూసుకునే టైంలో మాత్రం వెళ్ళట్లేరు. ఈవినింగ్ అవర్స్ వెళ్తున్నారు. నేను చూసింది అయితే అది తప్పదు. ఇప్పుడు వాళ్ళంతటగా వాళ్ళు వెళ్ళట్లేరు కదా, వాళ్ళు కూడా పాపం డబుల్ డ్యూటీ చేయాలంటే వాళ్ళకి ఇబ్బందులే కదా. ఇటు పిల్లలకి ఇటు పిల్లలకి వండి వార్చాలి అంటే వేరే వాళ్ళు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వరరావు గారు, ఏంటంటే అక్కడ డేటా తెలిసిన వ్యక్తులై ఉండాలి. ఇప్పుడు ఆ లిస్ట్ లో చూడగానే ఈ ఇంటి పేరుతో ఇక వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ గల్లీలో ఉన్నారు, ఈ వాడలో ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసేయగలిగే వాళ్ళు ఎవరంటే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లే. వేరే వాళ్ళని పెట్టుకుంటే ఇప్పుడు ఏదో స్టూడెంట్స్ ని తీసుకొచ్చి పెట్టామో లేకపోతే ఎవరు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి పెడితే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు, కనీసం ఆ పేరు కూడా వాళ్ళకి లిస్ట్ అవుట్ చేయలేరు కదా. వీళ్ళు రోజు తిరుగుతుంటారు, వీళ్ళ డ్యూటీ ఆ గ్రామంలో వీళ్ళు రోజు సంచరిస్తుంటారు కాబట్టి ఎవరు పేరు ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎంత మంది ఉంటారు, ఎవరు ఎవరికి సంబంధించిన వాళ్ళు తెలుస్తుంది. సునాయాసం కావడం కోసమే ఈ ప్రయత్నం అంతాను. ఇంతకీ మీరు ఎస్ఐఆర్ కంప్లీట్ చేశారా? ఓ, ఫస్ట్ చేసుకున్నారు. మీతో పాటు మరి మిగతా అందరు కూడాను మరి అతి తక్కువ సమయం మాత్రమే ఉంది కాబట్టి ఎస్ఐఆర్ ఫామ్ కంపల్సరీ నింపుకోవాలి. ఆ మనకెందుకు లేవు ఓటు అనుకోకుండా మనం ఒక పౌరుడిగా, ఈ మధ్య మనం చూసాం ఓటర్ లిస్ట్ లో ఓటు లేకపోవడం వల్ల ఒక వ్యక్తి ఫారెన్ కంట్రీ ట్రిప్ కోసం అనేసి వీసా అప్లై చేసుకున్నాడు. ఓటర్ లిస్ట్ లో పేరు లేదు కాబట్టి నీకు ఓటు హక్కు లేదు కాబట్టి అనేసి వీసా రిజెక్ట్ అయింది. అంటే మనం ఓటు వేసామా కాదా కాదు, ఓటర్ లిస్ట్ లో పేరుండడం అనేది మనకి 100% అవసరం. కంపల్సరీ ప్రతిదానికి లింక్ చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే మన భారతీయ పౌరుడిగా మన గుర్తింపు ఎవరు, ఓటర్ లిస్టే. అందుకోసమే అది సహజం కదా, పెంచుతారు కదా, ఎందుకంటే అంత ఈజీగా అయిపోదు, ఒక్కరిద్దరు కాదు కదా. సమాచార సేకరణ కూడా చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే 2002 ఓటర్ లిస్ట్ లో పేరు ఉండాలి, లేకపోతే దానికి సంబంధించి వాళ్ళ బంధుత్వం ఉన్న పేరు ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఓకే అండి, చాలా చక్కటి విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం.
1: సుజాత్నార్ మండలం సార్, పింగపాలెం, మంచిర్యాల జెన్నీ సార్.
0: ఓ జెన్నీ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
0: చాలా బాగున్నాం జెన్నీ గారు. మరి ఇప్పుడు వర్షాలు కాస్త లేట్ అయ్యేటట్టున్నాయి, మీ వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి?
1: అసలు బాగాలేదు సార్, వాన కోసం అయితే మా చెట్లు విలువెల్ల ఆడుతున్నాయి సార్, వాటి కోసమే చూస్తున్నాయి.
0: మీకు అక్కడ కాలువలు ఏమి లేవా?
1: లేవు సార్, కాలువలు ఏమి లేవు సార్. బోర్లు ఉండే భూములు కదా సార్, లోపల అడవి లోపల కొత్త పోర్లు కదా సార్, ఇటు మోటార్లు కూడా ఉండవు సార్.
0: మోటార్లు కూడా ఉండవు.
1: ఏమో సార్, నిన్నటి నుంచి వాతావరణం కొంచెం మబ్బులేస్తుంది, కానీ వస్తుందేమో అని ఆకాశం వైపు చూడటం.

0: వస్తాయి వస్తాయి, కొంచెం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి నిన్నటి నుంచి చూసాం మనకు మబ్బేసింది. రాత్రి మాకు ఒక చిరు జల్లు పడింది, అంటే అన్ని ప్రాంతాల్లో పడలేదు మాకైతే పడింది. పెద్దగా చిరు జల్లే. ఓకే జెన్ని గారు చెప్పండి, ఈరోజు మాట ఏంటి?
1: ఈరోజు మాట వర్షమే కావాలి సార్, మాకు వర్షం పడితే బాగా. అసలు
0: వర్షం పడితే చాలు,
1: అందరూ మనీ పడుతున్నారు సార్. అసలు వర్షాలు ఉంటేనే రైతులకు గాని వెళ్లే పని వాళ్ళకి గాని పనులు ఉంటాయి సార్. వర్షం పడితేనే ఈ చేలల కలుసులు తీయాలన్నా వేరే పనికి వెళ్ళాలన్నా వర్షం ఉంటేనే వాళ్ళు పిలుస్తారు. రైతులు జనాలు అందరు ఇళ్ళ కాడే ఉంటున్నారు సార్, వర్షాలు లేక. అందుకనే వర్షం పడితే బాగు సార్.
0: ఓకే ఓకే ఓకే అండి, మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, ఒకటి వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: ఆకాశవాణి ప్రసారం చేస్తున్న పాటల పలకలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: సార్, గుడ్ మార్నింగ్. సార్
0: గుడ్ మార్నింగ్. మిత్రమా, ఎక్కడి నుంచి?
1: నా పేరు విఆర్కే చౌదరి సార్. నేను విద్యానగర్ కాలనీ కొత్తగూడెం నుంచి ఫోన్ చేస్తున్నాను సార్.
0: విఆర్కే చౌదరి గారు
1: సార్, బాగున్నారా? సార్
0: బాగున్నాం, బాగున్నాం. చెప్పండి, ఈ రోజు పాటల పల్లెకలో శ్రోతల ముచ్చట ఏంటి?
1: సార్, ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రపంచాన్ని గర్జిల్లా ఎలినో అనే

0: ఆర్కే చౌదరి గారు
1: సార్, బాగున్నారా సార్?
0: బాగున్నాం బాగున్నాం. చెప్పండి, ఈరోజు పాటల పల్లెకలో శ్రోతల ముచ్చట ఏంటి?
1: సార్, ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రపంచాన్ని గార్జిల్లా ఎలినో అనే ఒక పెనుముప్పు వణికిస్తుందని అంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత శక్తివంతమైన గార్జిల్లా ఎలినో ప్రపంచ దేశాలకు కొత్త వాతావరణ సవాళ్లను విసుతుందని బోగట్ట. గత 150 ఏళ్లలోనే ఇది అత్యంత బలమైన ఎల్లినోగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు సార్. మరి దీనివల్ల మన భారతదేశంలో వర్షాకాలంలో వర్షాలు తగ్గటం, ఖరీఫ్ పంటలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. తద్వారా నీటి కొరత, ఆహార ధరల పెరుగుదల వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు సార్. ఏదేమైనా ఇప్పటికైనా ఈ వాతావరణ పరిస్థితులు మారాలని కోరుకుంటున్నాను. రైతులందరూ సుభిక్షంగా మంచిగా వ్యవసాయాన్ని ఎప్పటిలాగానే చేయాలని అనుకుంటున్నాను. కొంత ఆలస్యమైనప్పటికీ ఇప్పటికైనా వాతావరణంలో మార్పులు వచ్చి చక్కగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని నేను ఆశిస్తున్నాను సార్.
0: మిత్రమా చౌదరి గారు, ఒక విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఎలినోవా కోసం చాలా పుకార్లుగా పుంఖాను పుంఖాలుగా రాస్తూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం చెప్పలేము. వాతావరణ శాఖ వారు గనక పక్క మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే దాన్ని పట్టుకుని రైతు ముందుకు సాగాలి తప్ప, ఏదో ఎలినోవా వస్తుంది, మనకి ఇంకా అతివృష్టి అనావృష్టి లాంటి సమస్యలు ఎదురవుతాయి, లేకపోతే ఇంకేదేదో ప్రాబ్లం అవుతుంది అనుకోకుండా, శాస్త్రవేత్తలు దాని గురించి ఎక్కడ కూడా సమాచారాన్ని మనకి పక్క అందించట్లేరు ఇంకా ఎలినోవా గురించి. ఓకే, సోషల్ మీడియాలో తెలిసింది, అది మాత్రమే ప్రజల్లో నాంతూ ఉంది. ఎవరు కూడా భయపడవద్దు. ఎందుచేతనంటే వాతావరణ శాఖ చెప్తూనే ఉంది వర్షాలు రాబోతున్నాయి అనేసి, మరి దాన్ని ఆశాజనకంగా మనం ఆశించవచ్చు. మరి ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా? ఏం రమేష్ బాబు, 7 నంబర్ స్ట్రీట్ రాష్ట్రపతి రోడ్ రామవరం.
0: సూపర్, ప్రతి వారం రమేష్ గారికి లైన్ దొరుకుతూ ఉంటుంది, మీ యొక్క విలువైన సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. మరి ఈ రోజు మీ ముచ్చట్లు ఏంటి ఆకాశవాణితో?
1: సార్ ఈ రోజు ముఖ్యమైన అంశం ఏంటంటే, మాకు వరంగల్ కోట సార్, మా నేటివ్ ప్లేస్ సార్. ఇక్కడ ఈ మధ్య బమ్మెర పోతనమ్మ వచ్చి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సార్. అయితే ఈ బమ్మెర అనే గ్రామం మనకు వరంగల్ కు ఒక 30 కిలోమీటర్ దూరంలో వర్ధనపేట పాలకుర్తి దగ్గరలో ఉంటుంది సార్ బమ్మెర గ్రామం. అక్కడ ఆయన జ్ఞాపకాలు, స్మారక చిహ్నాలు, ఆయన వ్యవసాయం చేసింది, ఆ తర్వాత వాళ్ళ బావి, ఇవన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి సార్ ఇప్పటికీ అక్కడ.
0: ఓకే,
1: జ్ఞాపకాలు. అయితే ఒక విశిష్టత ఏంటంటే, ఏకశిలా నగరంలో మన సామ్రాజ్యం, తెలుగు సామ్రాజ్యం కాకతీయ రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు నిర్వహిస్తున్నప్పుడు ఇంత గొప్ప కవులు ఈ ఆస్థానంలో ఉండేవాళ్ళు. తెలుగు భాష విశిష్టత, వైభవం, రాజమహేంద్రవరంలో మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయం ఉంది కదా సార్, అక్కడ నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడ. అయితే మహాభాగవతంలో ఉన్న శ్రీకృష్ణుడి బాలి క్రీడల్ని తేట తెలుగులో గ్రంథస్థం చేసిన వారు బొమ్మెర పోతనమ్మ ఆచార్యులు సార్. ఆయన ఆ కవిలో ఉన్న విశిష్టత ఏంటంటే, ప్రపంచంలో ఏ కవి అయినా ఏ పండితుడైనా కూడా తాను రాసిన గ్రంథాలు గాని అవి కానీ ఆ దేశంలో ఉన్న మహారాజుకే ఇచ్చేవాళ్ళు, ఆ కృతులను ఆశించేవాళ్ళు. కానీ ఈయన ఏ మహారాజుకు ఏ కృతిని ఇవ్వకుండా ఆ భగవంతుడికి అంకితం చేసిన వాడు అంత గొప్ప కవి సార్. ఎందుకంటే వాళ్ళు రాసిన గ్రంథాలను మహారాజుకి ఇస్తే వాళ్ళకు ఒక మాన్యాలు, ఆ కొన్ని గ్రామాలు ఇచ్చేవాళ్ళంట అప్పట్లో. అంటే తాను ఎంత పేదరికంలో ఉన్నా కానీ తన గ్రంథాలను పరాయ వాళ్ళకి ఇవ్వకుండా అంటే దేశానికి అంకితం చేస్తూ శ్రీరామచంద్రుడికి అంకితం చేయడం జరిగిందంట సార్. ఆయన విశిష్టత ఏంటంటే, పలికేది భాగవతమైనా పలికించేది శ్రీరామభద్రుడే అని చెప్పి చెప్పిన ఒక గొప్ప కవి మన బొమ్మెర పోతన సార్.
0: తర్వాత
1: సంస్కృత భాష అనేది కాకతీయులకు మాతృభాష సంస్కృతం సార్. ఈ ప్రతి భాష కూడా దానిలో నుంచి జన్మించిన భాష లాగానే కనిపిస్తుంది సార్. ముఖ్యంగా మన తెలుగు పదాలలో 56 వర్ణమాలలో 56 అక్షరాలు ఉంటాయి సార్. 56 అక్షరాల్లో తెలుగులో ఉండేది 35, మిగతా ఉన్న అక్షరాలన్నీ కూడా సంస్కృతం నుంచి తీసుకోబడినాయి సార్. ఆనాటి వేద సంస్కృతిని ఇప్పటికీ వెన్నాలుగా చాడుతున్న తెలుగు భాష విశిష్టతకే ఒక తార్కణం బొమ్మెర పోతనమ్మ ఆచార్యులు సార్. ఈ విధంగా ఇంత గొప్ప విశిష్ట భాష కలిగిన మన తెలుగు భాషలో మాతృభాషలోనే విద్యా బోధన చేయాలనేది అందరి ఆశయం సార్. ఇప్పుడు శిశు మందిరాల్లో కూడా ఇంగ్లీష్ మీడియమే చెప్పడం జరుగుతుంది సార్. పిల్లలందరికీ అదొక క్రేజ్ అయిపోయింది సార్ ఇంగ్లీష్ మీడియం అనేది. కానీ సార్ తెలుగు భాష అనేది ఒక సబ్జెక్ట్ గా ఉంది, కానీ తెలుగు భాష విశిష్టతను గుర్తించి తెలుగు భాష మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన చరిత్రను, మన సంస్కృతిని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది సార్.
0: తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాష ఔన్నత్యం కోసం, దాని యొక్క మనుగడ కోసం పోరాడాలి. అలాగే ప్రపంచ భాషలు కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రపంచంతో మనం పోటీ పడాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి భాషను కూడా ఎంతవరకు నేర్చుకోగలుగుతామో అంతవరకు నేర్చుకుంటేనే మనం భవిష్యత్తులో రాణించగలం. కేవలం తెలుగు మీద ప్రేమ మాత్రమే ఉండిపోతే కాదు, పరదేశీ భాషలు కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల తరుణం ఇప్పుడు ఆసన్నమైంది. ఖచ్చితంగా వారి వారి మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తి పైన ఉంటుంది. ఓకే అండి రమేష్ గారు, ఆకాశవాణి ద్వారా చాలా చక్కటి సమాచారం.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే, పేరు ఎక్కడ నుంచి?
1: రేణుకన్ సార్.
0: రేణుక గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
0: యా సూపర్. రేణుక గారు
1: చెప్పండి సార్,
0: ఇప్పుడు మీరు ఏ కార్యక్రమానికి ఫోన్ చేశారు?
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: సూపర్, మీరు రెగ్యులర్ గా కాల్ చేస్తుంటారు కాబట్టి మరి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట అనగానే ఈ పల్లకిలో శ్రోతల ముచ్చటని మోసుకు రావాలి. అదేం మోసుకొచ్చారు ఈరోజు మా కోసం రేణుక గారు?
1: అంబేద్కర్ గురించి సార్.
0: వావ్, చెప్పండి అమ్మా. అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి.
1: అవును సార్, రేపు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సార్. రేపు
0: ఎక్కడ?

0: రాఘవపురంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.
1: అవును సార్, చాలా బాగా చేసుకుంటాం సార్. ఎప్పుడైనా పుట్టినరోజు అయినా సరే, వర్ధంతి అయినా సరే.
0: మరి మీరు రేపు పనంతా వదులుకొని మీరు వెళ్తారా విగ్రహావిష్కరణకి?
1: వెళ్తాం సార్, అందరం.
0: అందరు వెళ్తారు. ఓకే ఓకే, చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత కాబట్టి మనకి విధి విధానాలు, ప్రభుత్వం ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, హక్కులు, విధులు, బాధ్యతలు అన్నీ కూడా చాలా కూలంకషంగా అతను రాసిన రాజ్యాంగంలో ఉన్నాయి. దీన్ని బట్టే ఇప్పటికీ మన భారతదేశం కొనసాగుతూ ఉంది. మరి అలాంటి వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ రేపు జరగబోతుంది మీ రాఘవపురంలో. మరి చాలా మంచి విషయం ఆకాశవాణి ద్వారా పంచుకున్నందుకు. మరి మీకోసం ఒక మంచి పాట కూడా వినిపిస్తుంది, ఆకాశవాణి వినండి.
1: సరే సార్, థ్యాంక్స్ సార్.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నా పేరు చిలకలర్న సార్. నేను సీతడ్డ నుంచి కాల్ చేస్తున్నాను సార్.
0: చెప్పండి.
1: ఆషాఢం శ్రావణం అంటే ఇక ఇప్పుడు ఆషాఢంలో కొత్తగా పెళ్లి అయిన వాళ్ళని కోడల్ని తీసుకొస్తారు సార్. ఆషాఢంలో బోనాలు కూడా చేస్తారు సార్. అన్ని చోట్ల బోనాలు చేస్తే మంచిదని అంటారు.
0: ప్రతి ఏటా మీరు బోనాలు చేస్తుంటారా?
1: చేస్తాం సార్. మా కాడ ఎక్కువ శాతం శ్రావణ మాసంలోనే ముత్యాలమ్మలకి బుద్ధాయిలు కట్ల నీళ్లు పోసి బోనాలు తీసుకుని పోతాం సార్. అందరం కలిసి
0: అంటే ఊరంతా ఒకేసారి ఊకుమడిగా చేస్తారా?
1: ఒకేసారి వెళ్తాం సార్.
0: చాలా సరదాగా ఉంటుంది కదా చూడడానికి. డప్పుల సౌండ్ వచ్చేసి అక్కడ నిలబడి మా ఇంట్లో నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి ఇల్లాలు ఆ బోనాన్ని నెత్తిన పెట్టుకుని బయటకు వచ్చి అందరు అలా అలా కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు.
1: పెద్ద పండుగ సార్.
0: పెద్ద పండుగే. సుమారుగా ఎంత గడప ఉంటుంది మీ ఊర్లో?
1: చాలా గడపలు ఉంటాయి సార్. ఇందంటే ఇక లెక్కలేట్లేదు కానీ ఇక హిందూస్ మందికి అయితే కొంతమంది వస్తారు. ఇక కొంచెం బాగా కావాలి.

0: దేవుడు అంటే నమ్మకం ఇవన్నీ ఉన్న వాళ్ళు మనకు కావాలి మంచి జరగాలి రైతులు అలాంటి వాళ్ళు అయితే కంపల్సరీగా వస్తారు సార్. ఇక మనం వ్యవసాయం పనులు చేసేటోళ్ళు
1: అంటే నమ్మకం అపనమ్మకం అనేది కాదు, కానీ సనాతన ధర్మ ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు మనకి ఏదో కొన్ని ఆచార వ్యవహారాలు నేర్పించారు, దాన్ని మనం ఫాలో అవ్వాలి.
0: ఆడుతున్నారు సార్, అట్లా ఆడ చేస్తున్నారు సార్, ఇది అంత ట్రెడిషనల్ అయింది చేస్తున్నారు సార్. ఇప్పుడు వెనకట్లా రోజుల్లాగా మొత్తం మారిపోయింది సార్.
1: మారిపోయింది. ఒక విషయం చెప్పనా, మీరు బోనాలు చేస్తున్నారంటే మీ పిల్లలు వస్తారా?
0: వస్తారు సార్, తయారై వస్తారు సార్.
1: వస్తారు, అలా అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, తరతరాలకి అలా కొనసాగుతూ
0: మారుతున్నారు.
1: మరి ఖచ్చితంగా మరి శ్రావణ మాసం రాబోతుంది, మరి అందరు కూడా సామూహిక బోనాల పండుగ జరుపుకోవాలని ఆకాశవాణి కోరుకుంటుంది. ఇంకా సమయం కూడా చాలా ఉంది, మరి మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
0: థ్యాంక్ యూ సార్.

0: హలో, నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం.
1: అవును సార్, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. కోట శంకర్రావు గారికి నమస్కారాలు.
0: కొలిపాక శంకర్రావు గారికి నమస్కారాలు చెబుతున్నటువంటి మా శ్రోత పేరేంటి?
1: నా పేరు కీర్తి రాజ్ కుమార్ సార్.
0: వావ్, రాజ్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నిజామాబాద్ ఆదర్శ నగర్ నుంచి. బాగున్నారా సార్? మీతో మాట్లాడటం నాకు చాలా అభిమానమయ్యి సార్.
0: ఓకే, చెప్పండి, ఈ రోజు మా కోసం ఏం విషయాన్ని మోసుకొచ్చారు?
1: సార్, ఈ రోజుల్లో వర్షాభావ పరిస్థితులు బాగా తగ్గినట్టు కనిపిస్తున్నాయి సార్. ఈ వర్షాలు సకాలంలో కురవటం లేదు సార్.

0: ఇదిగో ఉంటేనే కదా సార్ మన దగ్గర డబ్బు కారుతాయి.
1: అవును,
0: వాళ్ళు మక్కలు ఇవన్నీ పండిస్తే బజార్ లోకి వెళ్తే రైతు ఖర్చు పెట్టగలుగుతాడు, పెడితే వ్యాపారాలు నడుస్తాయి, వ్యాపారాలు నడిస్తే జనాల దగ్గర డబ్బులు ఉంటాయి. అది నా అభిప్రాయం సార్.
1: వ్యాపారాలు నడిస్తే జనాల దగ్గర డబ్బులు ఉండవు, వ్యాపారాలు నడిస్తే జనాల దగ్గర డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఓకే, ఇదంతా కూడా ఒక సైకిల్. అవును, వ్యవసాయదారుడు పంట పండించాలి, రీటైలర్స్ అది కొనుక్కోవాలి, వారి దగ్గర నుంచి ప్రజలు కొనుక్కోవాలి, ప్రజల దగ్గర ఉన్న డబ్బు అక్కడ నుంచి రైతుకు చేరాలి, మళ్ళీ రైతు ధాన్యం కొనాలి, మళ్ళీ పంట వేయాలి, ఇదంతా కూడాను సైకిల్.
0: అతను ఖుషి ఉంటే మనం ఖుషి ఉన్నట్టే సార్.
1: రైతు ఖుషిగా ఉంటే మనం ఖుషిగా ఉన్నట్టే, అందుకే అతను కృషి వలుడు అన్నాం మనం. కష్టించే కృషి వలుడు అంటే కష్టించే వ్యక్తి అని. వీళ్ళు దేశం మధ్యలో ఉండి మనల్ని కాపాడుతున్నారు. ఓకే అండి, చాలా చక్కటి విషయాన్ని మీరు ఈరోజు మా ఆకాశవాణి ద్వారా పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరి మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
0: నమస్కారం, థ్యాంక్ యూ.

0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: సార్, నమస్తే సార్.
0: నమస్తే మిత్రమా, మీ పేరు ఎక్కడ నుంచి?
1: నా పేరు ఆకుపాషా, కొత్తగూడ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, విషయం ఏంటి మరి ఈరోజు?
1: అయితే సార్, మేము ఈ మధ్యలో మా బంధువు సార్లు చనిపోయారు. మేము వరంగల్ వెళ్ళాలి, బస్సుకి వెళ్దామని కొంచెం లేట్ గా వెళ్ళాము. మాకు అనుకున్న వరంగల్ బస్ దొరకలేదండి. మేము మై బస్ లో దిగి మళ్ళీ అక్కడి నుంచి లోకల్ బస్ లో వెళ్ళాల్సి ఈ క్రమంలో ఏమైందంటే, మాకు పల్లెవరకు బస్సు ఉంటుంది కదా, అది వేరే రూటు బస్సు దొరికింది అన్నట్టు. మేము వెళ్ళాల్సిన రూట్ కాక పక్కన రూట్ వచ్చి వెళ్ళే బస్సు దొరికితే సార్, ఏదైనా మనం అటే వెళ్ళాలి కదా, టైం అటు ఇటు అయినా కానీ వెళ్ళొచ్చారంటే ఎక్కాను సార్. అయితే అది ఆ రోజు వర్షం బాగా పడింది, గాలి మారడం వల్ల ఏమైంది, రోడ్డు మీద చెట్టు పడిపోయింది. నేను బస్సు లో వెనక భాగంలో కూర్చొని ఉన్నాను, ప్యాసింజర్లు చాలా మంది ఉన్నారు, మొగోళ్ళు మాత్రం ఒక 10 మంది దాకా ఉన్నారు, మిగిలినంతా లేడీస్ ఉన్నారు. బాగుంటే బస్సు స్టార్ట్ కావచ్చు. ఏమైందని నేను కనుక్కుంటే చెట్టు పడిపోయింది సార్ అనేసి దాంట్లో కూర్చున్న వాళ్ళు చెప్పడం వల్ల ఆ టైం నేను దిగాను. కిందికి దిగి పోయి చూస్తే 4 పెద్ద పెద్ద కొమ్మలే రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. అంటే రోడ్డు చిన్న రోడ్డు కావడం వల్ల ఏంటంటే, మా పక్క నుంచి పోవడానికి కూడా బస్సు రూట్ లేకుండా.
0: అంటే పల్లె ప్రాంతాలు అంతే ఉంటాయి కదా, సింగిల్ రోడ్లేగా.
1: నేనేం చేశాను, దిగి చూసిన తర్వాత బస్సు లో కొంత కాలేజ్ పిల్లలు ఒక 4 ఉన్నారు, ఒక పెద్ద అమ్మాయి మధ్య వయసు వాళ్ళు కూడా ఒక 4 దాకా ఉన్నారు. నేనే తీద్దాం రాండి అని అంటే కూడా ఎవరు రావట్లేదు. తీసేసిన తర్వాత మేము బయలుదేరి వెళ్ళాను.
0: వావ్, వెరీ నైస్. ఎంత మోటివేషన్ చేసే వాళ్ళు కూడా ఉండాలి.
1: వర్షం పడుతుంది, తడితే జలుబు వస్తుంది, జలం వస్తుంది అంటే మరి ఎలా ముందుకు సాగేది ఇలా మన ప్రయాణం.
0: అవును, ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలా, సింగిల్ రోడ్డు, పల్లె వాతావరణం, ట్రాఫిక్ లో ఉన్నారు. సో పంచాయతీ వాళ్ళు వస్తారు, క్లియర్ చేస్తారు అనే మాట, మరి పంచాయతీ వాళ్ళకి కూడా వర్షం పడుతుందిగా, వాళ్ళు కూడా తడుస్తారుగా.
1: అదేనండి,
0: వాళ్ళు మళ్ళాగా మనుషులే కదా.
1: మనుషులే కదండి. అదే,
0: ఏదైనా సరే మిత్రమా, ఇప్పుడు మీరు చేసింది చాలా మంచి పని. మన పని మనం చేసుకోవడమే కాదు, పరాయి పని కూడా మనం చెయ్యాలి.
1: అంటే మనం చేసింది చూసి కూడా ఎప్పుడైనా ఇలాంటి సమస్య వాళ్ళకి ఎదురైనప్పుడు, అరే ఆ రోజు కూడా ఒకళ్ళు మనం ఇన్స్పిరేషన్ వల్ల మనం ముందు స్థాయికి మనం క్లియర్ చేసుకున్నారు అన్నట్టు, వాళ్ళు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది.
0: అవును, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు అనేసి.
1: అవునండి. అరే మాతో పాటు కండక్టర్ గారు రాలేదు కానీ డ్రైవర్ గారు కూడా మాతో సపోర్ట్ చేశారు. క్లియర్ అయిపోయిన తర్వాత అందరికి కూడా థ్యాంక్స్ అండి, లేకపోతే మనం ఇక్కడ ఉండిపోయే వాళ్ళం అన్నట్టు కూడా కృతజ్ఞత అనేది మాకు మంచిగా అనిపించింది. తర్వాత అందరు కూడా బస్ ఎక్కి మూవ్ అయిన తర్వాత అంటున్నారు,
0: మనకి ఒక నానుడి ఉండేనే ఉండింది కదా, ముందుకు సాగే వాళ్ళు ఉంటే వెనుకకి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనేసి.
1: అవునండి, అదే నాకు అలాగే అనిపించింది. తడుస్తారు ఎందుకు పోతారా అని అన్నారు. మంచి చేయాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయినా కానీ దాన్ని పట్టించుకోకూడదు.
0: ఇప్పుడు అందులో మీ ప్రయాణం ఒకటి మొదలుకుంటే మిగతా వాళ్ళ ప్రయాణం కూడా సునాయాసంగా అయిపోయింది కదా, సాఫీగా వెళ్ళిపోయింది కదా,
1: వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు కదా.
0: ఓకే అండి, చాలా చక్కటి విషయాలు ఆకాశవాణి ద్వారా పంచుకున్నారు. ప్రతి ఒక్కరు కూడాను మరి మనకెందుకు అనుకోకుండా, ఎవరో వస్తారని కాకుండా, మనకు ఎదురైన సమస్యని మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరూ ఆనందంగా హాయిగా ఉంటారండి. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నా పేరు నూర్జహాన్ సార్, నేను కొత్తగూడెం పరమశాం నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: ఓకే నూర్జహాన్ గారు, ఈరోజు కార్యక్రమంలో మరి చాలా మంది చాలా చాలా విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు, మీరు ఏ విషయాన్ని మన శ్రోతలతో పంచుకోబోతున్నారు?
1: సార్ ఈరోజు నేను ఒక విషయం అనుకున్నాను సార్. ఏంటంటే సార్, మనము శుభ్రత గురించి సార్, చెట్టు మనం ఇంటి చుట్టూ చెట్లు గాని ఏదైనా చెత్త చెదారం ఏదైనా సరే సార్, మనము ఇంటి ఇరువైపులా ఇంటి వెనక చెత్త చెదారం ఉన్నా కూడా అది శుభ్రం చేసుకొని ఇంత బ్లీచింగ్ పౌడర్ చల్లుకొని ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్.
0: ఓకే, అందరూ ఈ వర్షాకాలం మొదలైందంటేనే మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్త చెదారం, ముఖ్యంగా మన ఇంటి ప్రాంగణంలో ఉన్నటువంటిది, ఆ పిచ్చి మొక్కలు, ఏపుగా పెరిగిన మొక్కలు, అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా పెరిగిన మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు కూడా ఒక సిస్టమేటిక్ గా కట్ చేసుకొని చెత్త చెదారం లేకుండా మన పరిసర ప్రాంతాలంతా నీరు నిల్వ లేకుండా నీరుపోయే మార్గం, అంటే గోడలకి కణాలు ఉండడం లేకపోతే ఆ నీరంతా పోయేదానికి ఒక రకమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా ఇంట్లో ఉన్న కూలర్లు, అలాగే మనం తాగి ఎండాకాలంలో పడేసినటువంటి కొబ్బరి టెంకలు చిప్పలు కూడా, ఇవన్నీ కూడాను ఏంటో ఆస్తుల్లాగా దాచేసుకుంటూ ఉంటారు బయటపడేయకుండా. ఇలాంటివన్నీ కూడాను చెత్త చెదారం ఏదీ లేకుండా మనం మన పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకుంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీల వాళ్ళు కానీ లేకపోతే పంచాయతీ వాళ్ళకి కానీ మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. దోమలు పెరిగిపోయాయనేసి వాళ్ళ మీద పడిపోతాం, దోమలు పెరిగిపోయేసి పంచాయతీ ప్రెసిడెంట్ ఏం పట్టించుకోవట్లేరు, మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేరు అనేసి. మన శుభ్రత మనం చేసుకోకుండా మన ఇంటి ముందు ఎవడో వచ్చి శుభ్రం చేయాలంటే ఎట్లా?
1: మనం కూడా చేయాలి సార్, కొంచెం మన ఇంటి ముందు కాబట్టి మనం చేసుకొని నీళ్లు నిల్వ ఉన్న కాడ కొంచెం గ్యాస్ నూనె కూడా చల్లుకుంటే బాగుంటది సార్. మళ్ళీ అవి గుడ్లు పెట్టకుండా అక్కడ శుభ్రం ఉంటది కదా సార్.
0: రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మనం కష్టపడితే మన పరిసర ప్రాంతాలంతా శుభ్రమైపోతాయి. ఓకే నూర్జహాన్ గారు, చాలా చక్కగా మరి శ్రోతలంతా కూడాను నూర్జహాన్ గారి మాట విని వారి పరిసర ప్రాంతాలు ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మీకు బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది, అలాగే మీకు ఇల్లు కూడా శుభ్రం అవుతుంది. మరి పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకుంటే పొద్దున్న మన సెల్ ఫోన్ లో కూర్చొని స్క్రోల్ చేసుకుంటూ టైం పాస్ చేయకుండా ఇంటి పరిసర ప్రాంతాలపైన మన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తే మన పిల్లలకి మనకి కూడా మంచి ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది. మరి మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
1: ఓకే సార్.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కాల్ చేసిన శ్రోత ఎవరు?
1: నా పేరు శోభారాణి అండి. నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే శోభారాణి గారు, ఈరోజు ముచ్చట్ల శోభారాణి గారు ఏం చెప్పబోతున్నారు?
1: ముచ్చట్లు ఏంటంటే, ప్రచండ భానుడు మళ్ళీ ఆయన యొక్క ప్రచండ రూపాన్ని మనకి చూపిస్తున్నాడండి.
0: భానుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు, మనమే కాస్త ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాం. భూగోళం అనేది దగ్గరికి వెనక్కి వెళ్తూ ఉంటుంది.
1: ఎందుకంటే ఈ మధ్యలో ఒక వారం రోజులు కాస్త చల్లగా అనిపించింది. మళ్ళీ ఆయన యొక్క ప్రతాపాన్ని మన మీద బాణాలుగా విసిరేస్తున్నాడు, ఆయన యొక్క కిరణాలని. మరి వీటన్నిటికీ కారణం మనం చేసుకున్న తప్పిదమే కదండి. మనమే పర్యావరణాన్ని కాలుష్యంగా చేస్తున్నాము. ఎన్నో రకాల కొత్త కొత్త సాధనాలతోటి మనం ఉపయోగిస్తూ వాడుకలో ఎన్నో రకాల పోకడల్ని మనం పెడుతున్నామండి. దానివల్ల ఏమవుతుందంటే, వాటి నుంచి విడుదలయ్యేటటువంటి కాలుష్యాలన్నీ కూడా గాలిలో కలిసిపోయి మనకి ఎంతో కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి. అట్లాగే మనం పరిసరాలని కూడా, మన ఇంటిని ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ ఇంటికి ఆ చెత్త కూడా తీసుకొచ్చి మన ఇంటి ముందు పెడుతూ ఉంటారు. అది గాలి కొట్టుకుపోయి వాళ్ళకి వస్తుంది, మనకి వస్తుంది. అది కాదు పరిష్కార మార్గం. దాన్ని తీసుకు వెళ్లి నియమిత స్థలాల్లో పెట్టినటువంటి చెత్త బుట్టల్లో వాటిని వేస్తే బాగుంటుంది.
0: అవును,
1: ఎందుకంటే చెత్త తీసుకుని వెళ్లే వాళ్ళు ఒక చోట నిర్దేశించి ఒక ప్లేస్ ని మనకి ఏర్పాటు చేశారు. దానిలో వేయకోకుండా ఎక్కడ పడితే అక్కడ కుప్పలు పెట్టడం, వాటి వల్ల కూడా మనకి పర్యావరణం కాలుష్యంగా మారుతోంది. వీటి వల్ల మనమే అనుభవిస్తున్నామండి. ఒకప్పుడు ఎప్పుడో అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు, ఇప్పుడు చేసుకున్న పాపాలు మరుజన్మకు ఉంటాయి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చేసుకున్న పాపాన్ని పక్క నుంచి మనం అనుభవిస్తూనే ఉన్నాం.
0: అవును,
1: ఈ పాపాన్ని మనం కడిగి వేయాలి అంటే, భవిష్యత్తు తరాలకి మనం మంచి వాతావరణాన్ని అందించాలంటే, ఈ రోజు నుంచే మనం మన కాలుష్యరహితమైన వస్తువుల్ని వాడటం, ఈ ప్లాస్టిక్ ని విసర్జించటం. ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైందండి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వస్తువులు భూమిలోకి ఇంకిపోయి 100 సంవత్సరాలు అయినా సరే అవి కరిగిపోవటండి. దానివల్ల ఏమవుతుంది, మనం తినే ప్రతి ఫుడ్ కూడా చివరికి విందుల్లో పెట్టేటటువంటి పేపర్ ప్లేట్లు కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ తయారవుతున్నాయి.
0: అవును,
1: మనకి ఫుడ్ ప్యాకెట్లు అమ్ముతున్నారు, పాల ప్యాకెట్లు అమ్ముతున్నారు, పెరుగు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ తో తయారైనయి.
0: అవునండి,
1: మరి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం అనేది నిషేధించాలి. అలా నిషేధిస్తే పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అనేది జరుగుతుంది.
0: శోభారాణి గారు, బజార్కి వెళ్ళినప్పుడు ఒక క్లాత్ బ్యాగ్ తీసుకెళ్లి సామాన్లు కొనుక్కొచ్చుకుని అలవాటు చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతి వ్యక్తి కూడాను ప్రభుత్వాన్ని నిషేధించడం అని చెప్పడం కాదు, మనము కనుక ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ని వాడకుండా వినియోగించుకోకుండా ఉండగలిగితే సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది కదా ఆటోమేటిక్ గా. ప్రతి వ్యక్తి
1: ఆగుతుందండి. మీరు చెప్పింది కూడా కరెక్టే. మనకి కళ్ళ ముందు పంచపక్ష ప్రమాణాలు పెట్టి నువ్వు తినకూడదురా బాబు, నీకు షుగర్ ఉంది, నువ్వేమి తినకూడదు అంటే ఆ దేహం ఆగదు కదండి.
0: ఎవరైతే బజార్కి వెళ్తున్నారో, వ్యక్తి ఇంట్లో నుంచి వాళ్ళ హస్బెండ్ గాని కొడుకు గాని లేకపోతే ఇంట్లో ఉన్న వ్యక్తి బజార్కి వెళ్తున్నప్పుడు విధిగా అతని చేతికి ఒక బ్యాగ్, క్లాత్ బ్యాగ్ అందించగలిగి దీంట్లో మాత్రమే తీసుకురా అని చెప్పగలిగే సమయం అనేది ఆడవారు కుదుర్చుకోవాలా?
1: అవునండి, ఇంట్లో ఆడవాళ్ళు కూడా పోపుల డబ్బాలు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారు.
0: అవును,
1: వాటన్నిటి కూడా నిషేధించుకోవాలి. ఆడవాళ్ళ వల్లే అవుతుంది అది.
0: అది చెప్పినట్టుగా వాళ్ళు ఏంటంటే, కంటికి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఏదైనా
1: కాదండి, మా ఇంట్లో అయితే అన్ని సీలింగ్ ఉంటాయి. నేనైతే దాని మీద లేబుల్ కూడా అంటించుకుంటాను,
0: ఓకే,
1: ఫలానా వస్తువు ఫలానా డబ్బాలో ఉంది అని. ఇవన్నీ తెగించాలంటే ఖచ్చితంగా మన వల్లే అవుతుంది. మన ప్రజల సహకారం ఉండాలి, గవర్నమెంట్ సహకారం కూడా మనకు ఉండాలి.
0: కొంత కొంత వెసులుబాటు ఉంటుంది. ఏంటంటే ప్లాస్టిక్ లో 18 మైక్రాన్స్ వరకు ఆ మందం థిక్నెస్ ఉన్న దానికి మాత్రమే మనం వాడాలి, దానికంటే తక్కువ ఉన్న దాన్ని మాత్రం మనం వాడకూడదు. సంతల్లో కూడా వెళ్తే వాళ్ళు కూరగాయలు మనకు బ్యాగ్ ఉండదు, వాళ్ళ కవర్ లో వేసి ఇవ్వాలి. లేదండి కవర్ అంటే మనం క్వశ్చన్ మార్క్ పెడతాము, కవర్ కూడా ఇవ్వరా మాకు అంటారు.
1: కాబట్టి అది అర్థం చేసుకోవాలండి. నిజంగా మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా బైకుల్లో గానీ కారుల్లో గానీ, ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ లో గానీ క్లాత్ బ్యాగ్స్ ని ఉపయోగించుకోవాలండి.
0: దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయడం కొంత ఇబ్బందికరం. దాన్ని వాష్ చేయాలి, క్లీన్ చేసుకోవాలి. ఇంత క్యారీ బ్యాగ్ అయితే మనం పట్టుకెళ్లే పరిస్థితి లేదు, అక్కడ వాళ్ళే ఇస్తారు. అలా బండి తగలేసుకుంటే బండి జారిపోయిన సందర్భాలు చాలా మంది మనం చూసాము. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ గమనించుకోవాలి. ఏదేమైనా కూడాను

0: తప్పకుండా ప్రతి పౌరుడు కూడాను మరి నేను ప్లాస్టిక్ని నిరోధించాలి, ప్లాస్టిక్ వాడకూడదు అనే సందర్భాలు కనుక సృష్టించుకోగలిగితే ప్రతి ఒక్కరిని బిగించినప్పుడే అది ముందుకు సాగుతుంది. చాలా చక్కటి విషయాలు ఆకాశవాణి ద్వారా మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలండి.

0: ధన్యవాదాలు సార్. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శంకర్రావు గారు శుభోదయం.
1: శుభోదయం చెప్పండి, ఈ రోజు ముచ్చట్లు ఏంటి?
0: రోజు ముచ్చట్లు అంటే మరి సార్, ఇటీవల కాలం చేసినటువంటి జానకి గారిని అభిమానికి ఆయన వారి కోసం కొన్ని వివరాలు చెప్తాం అనుకుంటున్నాను.
1: చెప్పండి.
0: ఇటీవల శనివారం రాత్రి కాలం చేసినటువంటి జానకి గారికి ముందుగా నివాళి అండి. జానకి గారు 1957 దర్శకరమాత కేపీ తెలక్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఎంఐఏ అనే చిత్రం ద్వారా ఘంటసాల మాస్టారు బృందంతో జానకి గారిని

0: తెలుగు తరగతి పరిచయండి. వారు గుంటూరు జిల్లా రేపల్లి గ్రామంలో పుట్టారండి. పాడిన పాటల్లో మగ్గి పాట విషాదాంతంగా ఉన్నప్పటికి కూడా ఆ తర్వాత కాలంలో వారు గానం చేసిన పాటలన్నీ కూడా వెరీ జోస్ఫుల్ సాంగ్స్ ఏనండి.
1: అవును,
0: నవ్వుకు చిరునామా జానకి గారండి, హాస్య గీతాలు చిరునామా జానకి గారండి, దేశాన్ని పెంపొందించేటటువంటి గీతాలకు ప్రసిద్ధి జానకి గారండి. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఎస్ జానకి గారు మరణించడం అందరికీ బాధాకరమైనప్పుడు కూడా నా అభిమాన గాయని గాయకుల్లో ఫిమేల్ సింగర్స్ లో జానకి గారు కాబట్టి నాకు మరింత బాధగా ఉందండి. ఆవిడ స్వర్గస్థులు అయ్యారని విషయం తెలిసినట్టే ఒక 10 నిమిషాలు నా నోట మాట్లాడలేదండి.
1: ఓకే గుప్తా గారు, మరి ఈ రోజు ముచ్చట ఏంటి? జానకి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆకాశవాణి కూడా నెక్స్ట్ డే ఒక కార్యక్రమాన్ని లైవ్ చేసింది. ఓకే, అదంతా కూడాను మరి సృష్టి అన్నప్పుడు సృష్టి ధర్మం అన్నప్పుడు కాలం చేస్తూ ఉంటాం, పుడుతూ ఉంటాం. ఈ రోజు మన శ్రోతలకి ముచ్చట ఏం చెప్పబోతున్నారు ఆకాశవాణి ద్వారా?
0: చాలా మంది ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదండి, ఆ ప్రయాణాలు చేసినప్పుడు పక్కిళ్ళల్ని వృద్ధుల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలండి.
1: అవును,
0: చాలా మంది దృష్టి వారు సామాన్ల మీద పెడతారు, లగేజ్ మీద పెడతారండి ఎక్కువ మంది. అయితే లగేజ్ చూసుకోవాలండి, ఇంటి గృహలక్ష్మి, ఇంటి ఇళ్ళాలు కాబట్టి ప్రతి తల్లగా తగ్గ చూసుకోవాల్సిన బాధ్యత స్త్రీకి ఉందండి, కాదని కాదు. కానీ సామాన్లైనా పోతే మళ్ళీ కొనుక్కోగలం కదండి, మన పెద్దలు గాని మన పిల్లలు గాని ఆ తప్పిపోయినా ఏవైనా సరే వాటి మళ్ళీ వారికి ఏదో ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో వెలపెత్తడం కాదు, చాలా బాధాకరంగా ఉంటుంది కదండి.
1: ప్రతి వ్యక్తి మీద ఉంది, ఇంటి ఇళ్లపైనే కాదు, బయటకు వెళ్ళినప్పుడు మనము సామాన్లతో పాటు పిల్లల్ని పెద్దవారిని కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అప్పుడు వెళ్ళిన వారి వెంట వెళ్ళిన ప్రతి పౌరుడి పైన ఉంటుంది కదా. ఏది ఏమైనా కూడాను పిల్లల్ని సంరక్షించుకోవాలి, పెద్దవారిని కాపాడుకోవాలి. ప్రపంచంలో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం నిరోధించుకోవాలంటే మనం అప్రమత్తంగా ఉన్నప్పుడే మనం సేఫ్ జర్నీ చేస్తాం. ఓకే గుప్తా గారు, మరి చాలా చక్కటి విషయాలు చెప్పారు ప్రయాణంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. మరి మీకోసం ఒక మంచి పాట ఆకాశవాణి వినిపిస్తుంది, వినండి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్యూల్ మందరం.

మీరింతవరకు శుక్రవారం ఉదయం ఆకాశవాణి శ్రోతలు ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బిశ్రుతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, ఎం కోటేశ్వరరావు. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో ఆకాశవాణి ప్రసారం చేసే పసందైన పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆదిపురుష్ చిత్రం నుండి కార్తిక్ శ్వేతామోహన్ పాడిన పాట, సాహిత్యం రామజోగి శాస్త్రి, సంగీతం అజయ్ అతుల్.

సఖీ చిత్రం నుండి సుజాత, వైశాలి, శుభ, రీచా శర్మ పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: తులసి చిత్రం నుండి మాల్గడి శుభ పడిన పాట.
1: చుకు చుకు చుకు చుకు చుకు చుకు.

రెడీ చిత్రం నుండి నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాట. రామ్ జోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

ఆకాశవాణి గొత్తగూడెం కేంద్రం నిలయం సమయం 5 గంటలు. ఈ సాయంత్రం ప్రసారాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నేస్తం చెనిగరపు శ్రీధర్. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి పోస్ట్ మ్యాన్. ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి లేడీ స్పెషల్. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి జులై ఈ చిత్రం కోసం టిప్పు మేఘన పాడిన పాఠం.

0: కార్యక్రమంలో తర్వాత పాట భరత్ అనే నేను ఈ చిత్రం కోసం ఫరాన్ అక్తర్ పాడిన పాట.
1: Bienvenido, disfrutar fiesta. Woo!

0: ఓం హరే హరే ఓం హరే హరే ఓం హరే హరే ఓం.
1: మీరు వింటున్న పాట శశిరేఖ వర్ణ్యం, ఈ చిత్రం కోసం రంజిత్ పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Counterpart Maya Sandhu held delegation-level talks. She also paid floral tributes at the monument of Stefan Chel Mari Sisfanth in Chisinau. The Supreme Court has asked the Solicitor General to take instructions if a special investigation team, SIT, can be set up to probe the alleged embezzlement of donations at Ram Temple in Ayodhya, Uttar Pradesh. It also asked the parties not to politicize the Ram Temple donation row. The court said that the Ram Temple donation row is a simple case of commission of crime and the court is just to ensure proper investigation. The Solicitor General told the court that SIT was constituted to probe allegations and now the state police is investigating it. The apex court will hear the plea again on 27th of this month when Uttar Pradesh government will apprise it about the SIT probe in matter. Union Minister Jagat Prakash Nadda today met the representatives of protesters in New Delhi. In a social media post, Mr. Nadda said a proposal came from the protesters to hold talks with the government and the discussions have been ongoing since 11:50 a.m. this morning. The minister said the meeting took place in a cordial atmosphere and initial verbal discussion was held in detail with their delegation and they submitted a written petition to the government around 4 p.m. Mr. Nadda urged all the protesters to end their sit-in and assist the administration in restoring normalcy. The Delhi police has appealed to all the protesters in New Delhi to maintain peace, exercise restraint and cooperate with the police in ensuring peace and public order. In a video message, Additional Commissioner and Public Relations Officer of Delhi Police, Rajiv Ranjan, urged the participants to conduct themselves peacefully, refrain from indulging in any unlawful or violent activities and comply with the lawful directions issued by the police officers or personnel deployed on duty. In the United Kingdom, Andy Burnham, the newly elected leader of the Labour Party, has took charge as country's new Prime Minister. King Charles III invited the 56-year-old former mayor of Greater Manchester to form a new government following the resignation of Keir Starmer. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. రాష్టంలో ఎల్నినో ప్రభావం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం రాష్ట ఎన్నికల ప్రధాన అధికారికి ఈరోజు ఫిర్యాదు చేసింది. వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సాగువైపు మళ్లడం అవసరమన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు 4 సంవత్సరాల కాలంలో ఎకరాకు సుమారు 52,000 రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తోందని తెలిపారు. రాష్టంలో ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి ప్రస్తుత వర్షాభావ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల వ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వల తగ్గుదల, వర్షాభావ పరిస్థితుల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానికంగా జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన సమీక్షిస్తారు. రేపు హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషనల్ హబ్ను సందర్శించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గ పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం స్థానిక నాయకులు, బ్లాక్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియపై సమావేశం జరుపుతారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కళాభవన్లో టీజీఆర్టీసీ ఉద్యోగుల సహాయ పథకం కింద దివంగత నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్ కుటుంబానికి 90,85,000 రూపాయలు

0: రూపాయల చెక్ను అందజేశారు. డ్రైవర్ కుటుంబానికి నివాస గృహంతో పాటు ఆయన కుమారునికి ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చిన మంత్రి సంస్థలోని సమస్యలను ప్రభుత్వం క్రమపద్దతిలో పరిష్కరిస్తోందని తెలిపారు. ఆర్టీసీ సేవలను ఎంఎంటీఎస్ మెట్రో నెట్వర్క్లతో అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాబోయే యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు నిరసనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈ రోజు ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగిందని, వారి ప్రతినిధి బృందంతో ప్రాథమికంగా చర్చించామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బాన్సువాడ వ్యాపారవేత్త మొరిల్ శ్రీనివాసును తారక రామారావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని నష్టాల్లోకి నెట్టివేశారని, తీవ్ర కరువు పరిస్థితుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. 70,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి వాటిని నెరవేర్చలేదని తారక రామారావు ఆరోపించారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని, రైతులు ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎల్నినో కంటింజెన్సీ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
1: ఏ మేరకు ఉన్నది, ఉన్న ఇంపాక్ట్ ని ఏ రకంగా అధిగమించాలి, రైతులని కాపాడుకోవాలి, ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ప్రోత్సహించాలి, సబ్సిడీస్, మైక్రో ఇరిగేషన్, దాంతో సహా త్రాగునీటి వ్యవస్థ, బోర్లు, బోర్ల రిపేర్స్, పైప్ లైన్ రిపేర్స్, పవర్ సప్లై, ఇవన్నిటిపైన సమీక్షించడం జరిగింది.
0: కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ 86వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశాభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, అభివృద్ది చెందిన దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో సంస్థ చూపుతున్న నిబద్దతను అభినందిస్తూ, నిజమైన విద్య కేవలం జ్ఞానాన్ని పొందడానికి పరిమితం కాదని, యువతలో క్రమశిక్షణ, దయాగుణాన్ని పెంపొందించాలని గవర్నర్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా అసోంలో బొగ్గు గన్ల రంగ అభివృద్ది, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల వినియోగం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇరువురూ చర్చించారు. రాష్టంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు రాష్ట ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఈ నివేదికను సమర్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ప్రభుత్వాల్లో ఐటీ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజలు ఓట్లు నమోదు చేసుకోకుండా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తూ అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. అర్హులైన పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రధానంగా మున్సిపాలిటీల్లో తాగునీటి ప్రణాళికలపై మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించారు. ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 6 తడి పంటలను మాత్రమే పండించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలోని రైతులకు విజ్ఞప్తి చేశారు. మొండ్రాయి గ్రామంలో కూరగాయల క్షేత్రాన్ని కలెక్టర్ ఈరోజు సందర్శించి కూరగాయల పంటల సాగు తీరును పరిశీలించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేసే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ భాగస్వామ్యంతో జాతీయ స్థాయి పరిశోధన వ్యాసాల పోటీని ప్రకటించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు ఆడిట్ నివేదికల ఆధారంగా విధానపరమైన పరిశోధనలను ప్రోత్సహించే

0: ఉద్దేశంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. పూర్తికాల డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. అభ్యర్థులు తమ సొంత పరిశోధనా పత్రాన్ని పీడీఎఫ్ రూపంలో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30, 2026 మధ్య సమర్పించవచ్చు. వివిధ విభాగాల్లో విజేతలకు 1,25,000 వరకు నగదు బహుమతులు అందజేస్తారు. టీపీసీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రతికూల వాతావరణ పరిస్థితులపై నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్షా సమాపేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమాపేశంలో ఎల్నినో ప్రభావాలు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో సమర్థనం ట్రస్ట్ ఫర్ ద డిజేబుల్డ్ సహకారంతో ఈ నెల 22న కలెక్టరేట్లో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని ఎన్ పద్మ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగిన దివ్యాంగులు, నిరుద్యోగ యువత ఇందులో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని కోరారు. 4 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వారి కోసం తకేడియా బయోఫార్మాసిటికల్స్ అభివృద్ది చేసిన దేశంలో మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాను భారతదేశ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదించారు. ఇన్ఫెక్షన్కు సంబంధించి ముందస్తు పరీక్ష అవసరం లేకుండా ఈ 2 డోసుల వ్యాక్సిన్ 4 రకాల డెంగ్యూల నుంచి దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తుంది. హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ పథకాన్ని మంత్రులు ప్రారంభించి బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో మొదటి విడతగా 1 లక్ష ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, పోషకాహారం అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈ రోజు జిల్లాలోని మొండ్రాయ్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా బోధన, ఆహార నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. संसदः वर्षाकालीन सत्रस्य प्रथम दिवसे नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणमधिकृत्य विपक्षी सदस्यानां सदने कोलाहलम्. उभयोः सदनयोः कार्याचरणम् आदिवसाय स्थगितम्. प्रधानमंत्री नरेंद्र मोदी संसदः वर्षाकालीन सत्रस्य आरंभे राष्ट्रकल्याणाय क्रियाशील सत्रस्य आह्वानम् अकरोत्. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू किशिनो राजधान्यां स्वस्य मोल्दोवा समकक्षया राष्ट्रपतिना मया संदु इत्यनया सह मंडलस्तरीय वार्तां व्यदधात्. होर्मुज क्षेत्रे उत्पातस्य निरंतर वर्धनेन समीपस्थ देशेषु अस्य प्रकोपेण च ईरान अमेरिका देशयोः मध्ये अद्य नवम दिवसेपि परस्पराक्रमणानां चक्रम् अविरतं प्राचलत्. अपि च भारत ऋतु विज्ञान विभागेन अद्य हिमाचल प्रदेश, जम्मू कश्मीर, लद्दाख, उत्तराखंड राज्येषु अतिवृष्टिपरा रक्तवर्णीया संचेतना उद्घोषिता. अथ वार्ताः विशदीकृत्य. संसदः उभयोः सदनयोः कार्याचरणमध्य नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणे विपक्षी सदस्यानां निरंतर कोलाहलेन स्थगितम्. लोकसभायाः कार्याचरणारम्भे आदौ सदनेन षण्णां पूर्वसदस्यानां निधने सहैव कतर देशस्य अमीर शेख हमद बिन खलीफा अल थानी इत्यस्य निधने शोकसंतप्त श्रद्धांजलिः समर्पितः. अध्यक्षः ओम बिरला इत्यसौ न्यगादीत् यत् शेख हमद महोदयः आधुनिक कतर देशस्य आधारशिलां स्थापयितुं सहैव भारत कतर संबंधान सुदृढीकर्तुं महतीं भूमिकां न्यवहत्.
2: महामहिम शेख अहमद बिन खलीफा अल थानी ने जून 1995 से जून 2013 तक 18 वर्षों तक कतर के अमीर के रूप में कार्य किया. उन्होंने आधुनिक कतर की नींव रखी. उन्होंने भारत

0: राष्ट्रपति ही मुर्मुहु मोल्डोवा देशम आपत प्रतिरोधी संरचना गठबंधने सहैव वैश्विक जैवेंधन गठबंधने सम्मिलितुम निमंत्रितवती। सामरिक दृष्ट्या अति महत्वपूर्णे होर्मुज जलसंधौ उत्तरोत्तरं प्रवर्धमाने संघर्षावधौ अद्य अविरतं नवम दिवसेपि अमेरिका ईरान देशयोः परस्परं भीषण सैन्य प्रहाराः अभवन्। अमेरिकी सैन्यैः ईरानस्य खोर्मोज नगरं लक्ष्यीकृत्य क्षेपणास्त्र प्रहाराः विहिताः। ईरानस्य अर्धसर्वकारीय वार्ता संस्थया कस्यचित् स्थानीय अधिकारिणः वचनम् उद्धृत्य निवेदितं यत् बुशेह्र प्रान्तस्य दश्ती मण्डलस्य प्राशासनिक केन्द्रे खोर्मोज नगरे अमेरिकी प्रहारेण बहुषु भागेषु विद्युत् प्रवाहः पूर्णतया अवरुद्धः अभवत्। वृत्तान्तानुसारम् अस्मिन् प्रहारक्षेत्रे इस्लामिक रेवोल्यूशनरी गार्ड कॉर्प्स इत्यस्य नौसैन्य प्रतिष्ठानानि आसन्। अनेन सैन्य प्रहारेण खोर्मोज नगरस्य कतिपयेषु भागेषु तत्क्षणमेव विद्युत संभरण श्रृंखला बाधिता अभवत्। अपरत्र जॉर्डन देशस्य सर्वकारीय प्रसारण संस्थया सामाजिकान्तर्जालीय पटले निवेदितं यत् तस्य देशस्य वायु प्रतिरक्षा प्रणाल्या ईरान देशात् जॉर्डन भूभागं प्रति प्रक्षिप्तानि त्रीणि क्षेपणास्त्राणि तथैव विनाशितानि। चतुर्थं क्षेपणास्त्रं जॉर्डन देशस्य दक्षिण दूरस्थ क्षेत्रे पतितं, येन कापि जनधनहानिः न जाता। समाचार माध्यमानुसारम् एतानि क्षेपणास्त्राणि जॉर्डन देशस्य दक्षिणतटीय नगरे अकाबा इत्यत्र स्थितान् अमेरिकी विमानस्थानकान् लक्ष्यीकृत्य प्रक्षिप्तानि आसन्। भारत ऋतु विज्ञान विभागेन अद्य हिमाचल प्रदेश जम्मू कश्मीर लद्दाख उत्तराखंड राज्येषु अतिवृष्टिपरा रक्तवर्णीया संचेतना उद्घोषिता इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, తర్వాత 7:00 మార్కెట్ ధరలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం రిలే. 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో చెర్రీ టమాటా సాగులు రైతు అనుభవాలు పరిచే కార్యక్రమం, అనంతరం చేపలతో వివిధ ఆహార పదార్థాలు తయారీ విధానం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమ శరచంద్ర గారితో పరిచే కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. 8:00 కిన్నెలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం రిలే. ఎనిమిది గంటల 30 కిన్నెలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం రిలే. 9:30 మధురిమ ఆపాత మధురమైన గీతాలు వింటారు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష వింటారు ఢిల్లీ కేంద్రం రిలే. అనంతరం శ్రీకృష్ణ రాయభారం పౌరాణిక నాటకం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ భక్తిగీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి పౌలోజు రాజేశ్వరి. 6:35 రైతు సమాచారంలో పశుపోషణలో పశుదానాల ప్రాముఖ్యత. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం రిలే. 7:15 ఆసరా నాటిక వింటారు. అనంతరం చిత్రగీతలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నుండి. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి దొంతుదాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం వింటారు.

12:40 నిమిషాలకు చిత్రగీతలు వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంలో రిలే. 1:50 ఉర్దూలో వార్తలు, తర్వాత 2:00 మిడ్ డే న్యూస్, అనంతరం 2:15 దోపహార్ సమాచార్. ఈ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రంలో రిలే. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీమతి ఎన్ రేణుక. 5:00 చిత్రగీతాలు వింటారు. 5:45 జానపద గేయాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి వివరాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, తర్వాత 7:00 మార్కెట్ ధరలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకంలో రైతు శ్రీ కె వెంకట చలపతిరావు గారి అనుభవాలు పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ వి రామకృష్ణ. అనంతరం చేపల పెంపకం యాజమాన్యం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రంలో రిలే. 8:00 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రంలో రిలే. కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:15 స్పాట్లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. అనంతరం 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రంలో రిలే. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా గోదావరి ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ చిత్ర పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి వెన్నెల. ఈ చిత్రం కోసం బంటి పాడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సామూహిక గీతం వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం రిలే.

హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వివిధ పంటల అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, మన పొలంలో ఉన్నటువంటి పంటల అనంతరము ఏ విధంగా దుక్కిలో మనం దున్నుకొని దానిని ఈ యొక్క భూమిని సారవంతం చేసుకోవాలి అన్న వివరాలు, మెలకువలు మన రైతు సోదరులకు అందిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, సోయా, చిక్కుడు, వేరుశెనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెను మార్పులను గమనించిన రైతులు వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి అని కూడా మనకు సూచిస్తున్నారు. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూ ఉత్పాదకతను, లాభాలను పెంచుకోమంటున్నారు. పంటల్లో గింజలు, అవశేషాలు ఉత్పన్నమవుతాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉప ఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర ఆదాయం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్లు, గొర్రెల పెంపకం నుంచి అనుబంధ వ్యాపకాలు సమగ్ర వ్యవసాయం చేపట్టి పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులలో విలువ జోడించి మేతగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏది వృధా కాదు. మన ప్రధాన పంటల అవశేషాలను మనకు ఈ విధంగా సద్వినియోగపరుచుకోమని ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరి పంట అవశేషాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 15.49 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 44.92 లక్షల టన్నుల ఉత్పత్తి గల ఆహార పంటను మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నారు రైతులు. ఈ ధాన్యాన్ని నూర్పిడి చేసినప్పుడు 9 లక్షల టన్నుల వరి పొట్టు, 4.5 లక్షల టన్నుల తవుడు, 31 లక్షల టన్నుల బియ్యము వస్తున్నాయి. తవుడులో ప్రోటీన్లు, కొవ్వులు, ముడిపీచు, మాంసకృతులు, విటమిన్ బి, ఈ సమృద్ధిగా ఉంటాయి. కావున దీని నుండి 10-23% నాణ్యమైన వంట నూనెను తీసుకోవచ్చు. నూనెను సౌందర్య పోషణకు కూడా వాడతారు. కనుక తవుడును ఇతర పదార్థాలతో వైవిధ్యభరితంగా మిళితపరుస్తూ పశువుల, గొర్రెల, కోళ్ల దానాగా వినియోగించుకోవచ్చు. వరి ఊక సిలికా, లిగ్నిన్ కలిగిన గట్టి పదార్థము. మండించడం ద్వారా వచ్చిన ఉష్ణముతో ధాన్యము ఆరబెట్టవచ్చు. ఇటుక బట్టీలను కాల్చడానికి ఇంధనంగా వాడతారు. ఊక బిల్లలు దిమ్మెలుగా చేసి బాయిలర్స్ లో శిలాజ ఇంధనాలను ప్రత్యామ్నాయంగా వాడతారు. విద్యుచ్చక్తిని కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ వరి ఊక బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి సిమెంటు ఉక్కు తయారీలో

సంకలిత పదార్థంగా వాడతారు. నూకలను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లీ, దోశ మరియు నూడిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక వరిగడ్డిని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటే విలువాధారిత పదార్థాలను తయారు చేసి లాభాలు పొందవచ్చో ఈ విధంగా వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. హెక్టార్కు 6 నుండి 7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరిగడ్డిని తగలబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతుంది. తగలబెట్టకుండా యూరియాతో మాగబెట్టి పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. పొలములో కలియదున్నితే నేల సారం పెరుగుతుంది అంటున్నారు. నేలలో కలియదున్నప్పుడు కర్బన నత్రజని నిష్పత్తి ఎక్కువ అవ్వడం వల్ల పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. కావున సిఫారసు చేసిన దానికన్నా నత్రజనికి 25% అధిక నత్రజనిని వాడవలెను. ఈ క్రియ వల్ల దీర్ఘకాలంలో నేలలో సేంద్రియ కర్బనం 14 నుండి 27% పెరుగుతుంది. జింకు, కాపరు, ఇనుము, మ్యాంగనీస్ సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది. పొలంలో గడ్డి తొలగించకుండానే హ్యాపీ సీడ్ డ్రిల్లర్ యంత్రంతో మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో కట్టలు కట్టి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకము, పశువుల పాకలో పాన్పుగా వాడటం ద్వారా పశువులకు ఆరోగ్యము, పాల ఉత్పత్తి పెంచడానికి వాడతారు. పనికిరాని ఈ వరిగడ్డిని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వరిని, వరిగడ్డి గురించి మనకు శాస్త్రవేత్తలు అందజేశారు వివరాలు. ఇక మొక్కజొన్న అవశేషాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఆ వివరాలు అందిస్తున్నారు మనకు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న కోత తర్వాత కాండము, ఆకులు, గింజలు, వలిచిన కంకి మిగులుతాయి. పిండి పదార్థాలు కలిగిన ఈ చక్కెరలను పులియబెట్టి పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ను తయారు చేయవచ్చు. గుజ్జు చేసి కాగితం తయారు చేయొచ్చు. మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి సాంద్రీకృత దానతో 75% 25% కలిపి ఎండు టీఎంఆర్ దానను తయారు చేయవచ్చు. అదేవిధంగా చూర్ణాన్ని ప్లాస్టిక్, జిగురు, వెనిగర్, కృత్రిమ తోళ్ల తయారీలో పూరకంగా వాడతారు. పనికిరాని ఈ మొక్కజొన్న చొప్పను మల్చింగ్గా, దొడ్డిలో పాన్పుగా, వానపాములకు ఎరువుగా వాడుకోవచ్చు. ఈ మొక్కజొన్న గడ్డి పంట పూత దశలో పెట్టకొచ్చి ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే అటువంటి చొప్పను సైలేజ్గా కూడా మార్చుకొని వాడుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల పంటల కంకులు కోసిన వెంటనే మిగతా మొక్కను సన్నగా కత్తిరించి డ్రమ్ముల్లో సైలేజ్ చేసుకోవడం ద్వారా నాణ్యమైన పశుగ్రాసాలు వృధా కాకుండా సమర్థవంతంగా పశువులను మేపుకోవచ్చు. తర్వాత ఈ ప్రతి పంట యొక్క అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. దూదిపోగా మిగిలిన కట్టె, ఆకులు, బెరడు కలిపి హెక్టారుకు 3 టన్నులు వస్తుంది. దూది తీసిన వెంటనే నవంబర్ నెలలో ఆకులను, మొగ్గలను మేకలకు, గొర్రెలకు మేపుకోవాలి. తర్వాత మొదళ్లను తొలగించి గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గించాలి. కట్టెలను కొద్ది మొత్తంలో వంట చెరుకుగా వాడి పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డ్బోర్డు పరిశ్రమకు, కాగితం పరిశ్రమకు వాడవచ్చు. ప్రతి కట్టెలో 68% సెల్యులోజు, 26% లిగ్నిన్, 7% బూడిద ఉంటుంది. ఒక 1000 టన్నుల ప్రతి కట్టెతో 100 kV సామర్థ్యపు 5 విద్యుత్ కేంద్రాలను 1 సంవత్సరం నిర్వహించుటకు సరిపోతుంది. ప్రతి కట్టెను ఇటీవల అందుబాటులోకి వచ్చిన ట్రాక్టర్తో నడిచే మల్టీక్రాప్ బయోస్రెడ్డర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోతాయి. 1 ఎకరం ప్రతి కట్టె నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్ నేలకు అందించబడుతుంది. ప్రతి పంట నేలలో కలియదున్నటం వల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి. ఇక కంది పంట అవశేషాల గురించి శాస్త్రజ్ఞులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా లబ్ధి చెందాలి ఈ అవశేషాలతో, తర్వాత భూమిని ఏ విధంగా సారవంతం చేసుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. కంది కట్టే ఆకులు, కందికాయ పొట్టు, చున్ని మొదలగునవి కంది పంట అవశేషాలు. హెక్టార్కు 6 నుండి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కంది కట్టెతో బుట్టలు, గుడిసెలు, కంచెలు, కలప, పంట చెరకు, ఇతర అల్లికలకు విరివిగా వాడతారు. గుజ్జును కాగితపు పరిశ్రమలో వినియోగిస్తారు. చైనా, థాయిలాండ్, వియత్నాం దేశాల్లో, బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో గుజ్జు నుండి లక్క తయారు చేస్తారు. ఆకులను ఆల్ఫా

ఆల్ఫా పసుగ్రాసంకు ప్రత్యామ్నాయంగా కూలదానలో కెరోటిన్, ఇతర ఆవశ్యక పోషకాల కొరకు వాడతారు. కాయల పొట్టులో మాంసకృతులు, పీచు పదార్థం ఉండి నెమరు వేయు జంతువులకు మంచి పోషకాల దాన అవుతుంది. కంది చున్నిలో 25 నుండి 35% కంది నూక ఉండటం వలన మంచి సాంద్రత దానగా ప్రోటీన్ సరఫరా వస్తుంది. పక్వ దశలో రాలిన ఆకులు నేలకు హెక్టారుకు 40 కిలోల నత్రజనిని సమకూరుస్తాయి. పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు రైతులతో అనుసంధానమైన ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అనుసరించి పశువులను, కోళ్లను పెంచి పంటల అవశేషాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత కాన రైతు సోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని, ఈ విధంగా మనకు పంటల అవశేషాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే ఇటువంటి మేలైనటువంటి లాభాలు మనం పొందగలవచ్చు అని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా తెలియజేశారు. రైతు సోదరులందరూ వారి పొలంలో పంటల నుండి వచ్చే అవశేషాలను చక్కగా సద్వినియోగం చేసుకుని భూసారాన్ని, వాతావరణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలరని, కాలుష్య నివారణను భూమి సారవంతంగా చేసుకోగలరని ఆశిద్దాం.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం ఇల్లరికం. గానం ఘంటసాల, గీతరచన కొసరాజు, సంగీతం టి చలపతిరావు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కి విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోల్డోవా దేశ పర్యటనలో అన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యం ఆరోపణలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ ని ఆదేశించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం వల్ల లోక్సభ రాజ్యసభలు పలుమార్లు ఈరోజు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల కన్ను మూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. నాదళ్ల భాస్కర్రావు, ఉమ్మతిదేవి, సుధాంశు సీల్, మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి, కేపీ ధన్పాలన్, ప్యారేలాల్ శంఖవర్లకు సభ నివాళులర్పించింది. ఖతార్ జాతిపిత అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్ థనీ కూడా సభ నివాళులర్పించింది. భారత ఖతార్ సంబంధాన్ని రూపొందించడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఖతార్ ఫాదర్ అయిన అమీర్ 18 సంవత్సరాల పాటు ఖతార్గా అమీర్గా సేవలందించి ఆధునిక ఖతార్ నిర్మాణానికి పునాది వేశారని ఓం బిర్లా చెప్పారు.
1: మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ నే జూన్ 1995 సే జూన్ 2013 తక్ 18 వర్షం తక్ ఖతర్ కే అమీర్ కే రూప్ మే కార్య కియా. ఉన్నోనె ఆధునిక్ ఖతర్ కి నీవ్ రఖీ. ఉన్నోనె భారత్ ఖతర్ సంబంధో కే సంవర్ధన్ మే భీ మహత్వపూర్ణ భూమికా నిభాయి.
0: సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్షా పత్రం లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, మర్యాదను కాపాడాలని ఓం బిర్లా పదే పదే ప్రతిపక్షాలను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో ముందు సభ 12 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12:30 వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12:30 దిగువ సభ మళ్లీ సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుతూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సఖ్య సభను నడిపించేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్లో ముఖ్యమైన సమస్యలు ప్రస్తావించడానికి ప్రజలు తమ ప్రతినిధులను సభకి పంపారని ఆయన గుర్తు చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆయన విజ్ఞప్తిని పెడచెవిచిపెట్టడంతో సభ మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు 1 గంటకు తమ డిమాండ్లను మరోసారి చెప్పి నినాదాలు చేశారు. కానీ సభలో గందరగోళం కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభలో అదే పరిస్థితి ఉండడంతో రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా ఈరోజు పలుసార్లు వాయిదా పడింది. 5వ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:30 డిప్యూటీ చైర్మన్ హరివంశ్ షెడ్యూల్డ్ వ్యవహారాలు చేపట్టడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిపక్ష సభ్యులు

నినాదాలు చేసి నిరసన కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు. నీటి అంశంపై సభలో ఈరోజు 6 సార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఏలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఏ లావాదేవీలు పరిమాణంలో 24,162 కోట్లకు విలువపరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. మోసపూరితమైన లావాదేవీని అరికట్టేందుకు రిస్క్ ఆధారిత లావాదేవీలపైన పరిమితులు, అనధికార మొబైల్ నంబర్ మార్పులు, ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ, దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు మొదలైనవన్నీ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వ్యక్తుల మధ్య అంటే P2P, వ్యక్తి నుండి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేసేందుకు యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించారని కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలియజేశారు. మోల్డోవాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినోవ్లోని స్టెఫెన్ సెల్మరేసీస్ ఫండ్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. రాష్ట్రపతితో పాటు భారత్ మోల్డోవాకు చెందిన ఉన్నతాధికారులు కూడా మోల్డోవా జాతీయ వీరుడికి గౌరవ సూచకంగా ఇరు దేశాల మధ్య సార్వభౌమత్వం, స్నేహం తదితర ఉమ్మడి విలువలకు ప్రతీకగా ఈ నివాళి అర్పించారు. వేగంగా అభివృద్ది చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత్ మోల్డోవాల మధ్య మరింత లోతైన ఆర్థిక సంబంధాలు ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పిలుపునిచ్చారు. చిసినోలో భారత మోల్డోవా వాణిజ్య వేదికలో ప్రసంగిస్తూ భారత రాష్ట్రపతి మోల్డోవాలో జరుపుతున్న మొట్టమొదటి అధికార పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పౌర సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్ మోల్డోవా మధ్య ఆత్మీయ, స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. భారత్ వికసిత్ భారత్ వైపు సాగించే ప్రయాణంలో విశ్వసనీయమైన ఉమ్మడి శ్రేయస్సు ఆధారంగా ఉండే భాగస్వామ్యాలు కోరుకుంటోందని, మోల్డోవా వ్యూహాత్మక స్థానం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అనుసంధానం తమకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుస్తున్నాయని ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరపవలసిందిగా ఆందోళనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈ ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని నడ్డా సోషల్ మీడియాలో తెలియజేశారు. తమ సమావేశం సౌహార్ద వాతావరణంలో జరిగిందని, ప్రతినిధి బృందంతో ప్రాథమిక మౌఖిక చర్చ వివరంగా జరిగిందని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు ప్రభుత్వానికి ఒక లిఖిత పూర్వక వినతి పత్రం సమర్పించారని నడ్డా చెప్పారు. ప్రదర్శనకారులు తమ బైఠాయింపు ఆందోళన విరమించుకోవాలని, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని కూడా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలోని రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సిట్ ఏర్పాటుపైన తగిన ఆదేశాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. రామాలయం విరాళాల వివాదాన్ని రాజకీయం చేయవద్దని కూడా పార్టీని కోరింది. రామాలయం విరాళాల వివాదం అనేది నేరానికి పాల్పడిన ఒక సాధారణ కేసని, సరైన దర్యాప్తులా జరిగేలా చూడడమే కోర్టు ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రాష్ట్ర పోలీసులే దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు అందజేసి ఈ నెల 27వ తేదీన అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్పై తిరిగి విచారణ జరుపుతుందని కోర్టు ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం హెచ్చరిక, చార్ధామ్ యాత్రా మార్గంలో వివిధ ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడిన సంఘటనల నేపథ్యంలో ఈరోజు చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్లు బ్లాక్ అయిన చోట్ల యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో వసతి కల్పించేలాగా, మార్గాలు పూర్తిగా సురక్షితమైనవిగా ప్రకటించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించేలాగా గఢ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం.

0: చేసింది. లేబర్ పార్టీ నూతన నాయకుడిగా ఎన్నికైన యాండీ బర్న్హామ్ యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన 52 ఏళ్ల యాండీ బర్న్హామ్ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కింగ్ చార్ల్స్ ఆహ్వానించారు. అంతకుముందు తన రాజీనామాను అధికారికంగా సమర్పించేందుకు రాజును కలవడానికి వెళ్లే ముందు బ్రిటన్ ప్రధానమంత్రిగా 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి స్టార్మర్ తన చివరి ప్రసంగం చేశారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు 9 11వ తరగతి విద్యార్థినులపై లైంగిక దాడి చేశారన్న వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను సోమోటో పరిగణనలోకి తీసుకున్న కమిషన్ 2 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. శేషాలు మరొకసారి. నీట్ పేపర్ లీక్ తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్ కు విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన చేస్తున్న ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
3: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో చెర్రీ టమాటా సాగులో రైతు అనుభవాలు పరిచయం వింటారు.
4: రైతు సోదరులు సాధారణంగా వరి, ఇతర పంటలతో పాటు కూరగాయ పంటలను కూడా సాగు చేస్తుంటారు. అందులో ముఖ్యంగా కొంతమంది రైతులు, ఔత్సాహికులైన రైతులు ఏం చేస్తారంటే, మరి రకరకాల వెరైటీలు తీసుకొచ్చి పండించి ఇటు వినియోగదారులకు గానీ ఇంకా ఇతరులకు కూడా చూపించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారిలో ఖమ్మం అర్బన్ మండలం కోచెల్క గ్రామంలో ఉన్నటువంటి చెరుకూరి రామారావు గారు ఒకరు. వీరు టమాటో, కాకర, దోస, బొప్పాయి, బీర, అరటి, దానిమ్మ, అగాకర ఇలాంటి చాలా రకాల పంటలు పండిస్తుంటారు. ఈ మధ్యకాలంలో వీరు టమాటాలో చెర్రీ అనే రకాన్ని తైవాన్ నుండి తెప్పించి పండిస్తున్నారు. ఈ చెర్రీ అనే రకము స్వీటు టమాటో, చూడడానికి చిన్న మిరపకాయ సైజులో, కిస్మిస్ ద్రాక్షలాగా ఉండదు పొడుగు. మరి దీన్ని వీరు ఎక్కడి తీసుకొచ్చారు, ఏ విధంగా పండిస్తున్నారు, దీనివల్ల ఎలాంటి లాభం వచ్చే అవకాశం ఉంది, వీరిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి రామారావు గారు.
5: నమస్తే అండి.
4: మీరు చెర్రీ టమాటాను తీసుకొచ్చి సాగు చేస్తున్నారు కదండి, అసలు ఈ చెర్రీ టమాటా అంటే ఏందండి, అది ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ విధంగా సాగు చేస్తున్నారు?
5: చెర్రీ టమాటా అనేది ఇది మామూలుగా ఇది అంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో, పెద్ద పెద్ద సిటీలలో, హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి సిటీలలో సూపర్ మార్కెట్లో ఇది మామూలుగా దొరుకుద్ది అండి ఇది. అయితే మేము ఏంటంటే ఒక 5-6 నెలల క్రితం ఒక పేపర్ సండే ఎడిషన్లో లాస్ట్ పేజీలో ఒక తైవాన్ రైతు పండించిన దాన్ని చూసి ఆ విత్తన కంపెనీ వాళ్ళతో మాట్లాడి షాంపుల్గా ఒక 2 గ్రాముల విత్తనాన్ని తీసుకొచ్చాం. దీన్ని షాంపుల్గా మేము మాకు వేరే టమాటా 1 ఎకరన్నర వేసామండి. దాంట్లో దీన్ని కూడా స్టేకింగ్లో అంటే మామూలుగా దీన్ని పందిరి మీద వేయాలి, అసలు మన ఏరియాలో వస్తుందా రాదనే ఉద్దేశంతో స్టేకింగ్ చేసామండి. అంటే కర్రకు బాతుకొని దాన్ని వైర్తో కట్టుకుంటా, తాళ్ళతో కట్టుకుంటా పోయాం. మామూలుగా ఇది మన టమాటా కంటే 4-5 రెట్లు కూడా ఎక్కువ పెరుగుదల కానీ పంట కానీ చాలా బాగుందండి. అయితే ఇది మార్కెట్లో ఏంటంటే ఇది తినటానికి అంటే మామూలుగా దీంట్లో హై న్యూట్రిషన్ ఫుడ్, అంటే మనం తినే ఆహారంలో మామూలు టమాటా కంటే ఎక్కువ పోషక పదార్థాలు ఉన్న ఆహారం ఇది. దానికోసమని మన లోకల్గా ఖమ్మం మార్కెట్లో టాల్ ఉంది, మేము పండించినవన్నీ అక్కడ అమ్ముకుంటాం. దాంట్లో దీన్ని మా ఖమ్మం వినియోగదారులకి టేస్ట్ చూపెడదాం, దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇది చూడగానే ఎవరైనా కొనాలనిపిస్తుంది, టేస్ట్ కూడా అంతే స్వీట్, చాలా మామూలు టమాటా కంటే ఇది బాగా స్వీట్ ఉంది అండి.
4: అంటే ఇది ఒక అందుకు చూస్తే కూడా కిస్మిస్ ద్రాక్ష లాగా ఉండదు పొడుగు.
5: అవునండి.
4: మరి దీన్ని ఇప్పుడు మీరు రైతు బజార్లో తీసుకెళ్ళినప్పుడు ఎట్లా కొంటారు
5: దీన్ని? అంటే ఇది మామూలుగా సూపర్ మార్కెట్లో అయితే 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుందండి. మన ప్రాంతంలో అంత రేటుకు పోదు కాబట్టి ఒక 5 కిలో 25 రూపాయలు ఆ రేట్లో మేము అమ్ముదామని, అంటే అందరికి అందుబాటులో ధరలో మనం ఇద్దాం అనుకుంటున్నాం అండి.
4: పంట

0: పండించేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మిగతా పంటల లాగానే ఉందా దీనికన్నా ప్రత్యేకంగా?
1: అంటే దీనికి ప్రత్యేకత ఏం లేదండి, ఇది మామూలు పంటలు, మన మామూలు టమాటాలని ఎంత జాగ్రత్త తీసుకున్నాం దీనికి అంతే తీసుకున్నాం, దీనికి స్పెషల్ గా ఏం తీసుకోలేదు. అయితే దీన్ని ఏంటంటే పందిరి మీద కనుక వేస్తే గనక ఇంకా దూరం పెట్టుకున్నాను అంటే మేము ఒక మీటర్కి ఒక మొక్క లెక్క వేసినాం, అప్పుడు అట్లా కాకుండా 2 మీటర్లకు ఒక మొక్క సాలుగు సాలుగు 10 అడుగులు ఉండేటట్టు చేసుకుంటే మాత్రం ఇది ఇంకా దిగుబడి కానీ క్వాలిటీ కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది
0: అంటే ఇది తీగజాతి అంటారు,
1: తీగజాతి లెక్క పెరుగుతుందండి, బాగా చాలా పెరుగుతుంది. ఇది ఇప్పటికి మా చాలా 10 అడుగుల హైట్ పెరిగిందండి ఇప్పటికే, అది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. మేము కర్రలు కట్టినా కానీ అది నిలబడే పరిస్థితి లేదు, అందుకని ఈసారి ఇంకా జాగ్రత్త తీసుకుందాం అనుకుంటున్నాం.
0: మరి తైవాన్ నుండి తెప్పించారు కదా ఈ విత్తనాలని, మరి ఇక్కడ భూములకు సరిపోతుందా?
1: అంటే తైవాన్ గానీ మన గానీ వాతావరణానికి ఇది మామూలుగా వేడిలో ఉండే వాతావరణంలో, ఇది టమాటా పండే వాతావరణంలో ఇది పంటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
0: మరి దీనికి దిగుబడి ఎక్కువ రావడానికి మీరు దీనికి ఎలాంటి పోషకాలు వాడుతున్నారు?
1: పోషకాలు అంటే అండి మేము అంతా ఎక్కువ శాతం అంటే పైన స్ప్రేయింగ్లు కాదు కానీ మామూలుగా భూమిలో యూరియా పొటాష్ డిఏపి లాంటి మందులు మేము అస్సలకే కంప్లీట్ గా 2 సంవత్సరాల నుంచి బంద్ చేసామండి. మా పంటలు అన్నింటిలో కూడా ఎక్కువ ఆయిల్స్ అంటే మనం తినే ఆయిల్నే దాంట్లో ఒక ఎంఎల్ స్ప్రే అని ఒక ఆయిల్ ఉంటుంది, దాన్ని కలిపేసి మామూలుగా బలాని కింద ఒక మాకు అంతా డ్రిప్ ఇరిగేషన్ 5 ఎకరాల్లో కూడా డ్రిప్ ఇరిగేషన్ తోటి మేము వ్యవసాయం చేస్తున్నాం. దానికి గాను మేము ప్రతి 200 లీటర్ డ్రమ్లో 2 లీటర్ల ఆయిల్ కలిపేసి ఆయిల్ని మేము పంటలకి బలం కింద పంపిస్తున్నాం. పైన స్ప్రేయింగ్ కూడా అదే ఆయిల్ చేస్తున్నాం. దీనివల్ల మాకేందంటే ఎక్కువ అంటే అందరికి 10 సార్లు మందు కొడితే మేము 4-5 సార్లు కొడుతున్నా సరిపోతుంది. అంటే దీనివల్ల మొక్క బలంగా పెరగటం కానీ అలాగే కాయ నాణ్యతంగా ఉండటం కానీ తర్వాత చెడిపోకుండా ఉండటం కానీ రోగాలు తక్కువ రావటం కానీ అలాంటి ఎక్కువ పరిస్థితులు కనపడుతున్నాయి. అదే పద్ధతిని దీంట్లో అమలు చేశాం. మాకు పంట మాత్రం ఇది ఒక 70-80 టన్నులు ఎకరానికి రావడానికి కూడా అవకాశం ఉందండి. ఇది
0: అంటే ఇప్పుడు మీరు చెప్పారు 70-80 టన్నులు కూడా వచ్చే అవకాశం ఉందంటారు, అసలు మీరు దీనికి ఎంత ఖర్చు చేశారండి, ఎంత వచ్చే అవకాశం ఉందండి?
1: అంటే మేము వేసింది 2 గ్రాముల గింజలు తీసుకుని పెట్టామండి, ఒక్కొక్క ప్యాకెట్ 350 రూపాయలు ఉంది. అయితే దీంట్లో కొన్ని మొక్కలు కొంచెం చనిపోవడం జరిగింది, దాంట్లో మేము వేసిన మొక్కలు మొత్తం కూడా కలిసి ఒక 1 మొక్కలు ఉండొచ్చండి. అయితే ఆ మొక్కలతోటే దీన్ని మేము చేసాం, అంటే మేము చేసింది ఒక 5 క్వింటల్ అనమాట. ఇది కూడా అదే పందిరి కాకుండా కింద అది పైకి 9 అడుగులు అట్లా హైట్ పెరిగి మళ్ళీ పడిపోతా ఉంది. అందుకోసం ఏంటంటే ఇది పందిరిలో అయితే ఇంకా అద్భుతమైన దిగుబడి వస్తుంది. దీనికి జాగ్రత్తలు అంటే అదే ఈ టమాటాకి పందిరి మీద వేస్తే ఇంకా అద్భుతమైన దిగుబడి 100 టన్నులు తీయడానికి కూడా అవకాశం ఉందండి.
0: మరి దీన్ని ఇప్పుడు తినడానికే కాకుండా కూర కూడా వండుకోవచ్చు అంట?
1: అంటే కూరల కంటే సలాడ్లకి వాటికి వాడటానికి ఎక్కువ, అంటే మామూలుగా రెస్టారెంట్ల వాటిలలో ఈ రకంలో కూడా యెల్లో చెర్రీ ఉంది, అలాగే రెడ్ చెర్రీ ఉంది, ఇంకో బ్లూ చెర్రీ కూడా ఉందండి. మేము 2 రకాలు చేసాం. అంటే ఇదేంటంటే మామూలుగా రెస్టారెంట్లలో సూప్ చేసేటప్పుడు ఏ కలర్ సూప్ కావాలన్న వాళ్ళకి ఆ కలర్ సూప్ ఈ టమాటాతో తయారు చేయడానికి అవకాశం ఉంది.
0: అంటే సూపులు తయారడానికి కలర్ కోసం కూడా దీన్ని వాడతా ఉంటాం.
1: అవునండి.
0: తర్వాత అండి ఇందులో అంటే మీరు మొక్కల సాంద్రత ఏ విధంగా చేశారు? ఫస్ట్
1: మొక్కల సాంద్రత అనేది మనకి తెలియదు కాబట్టి మనం దగ్గర చేసామండి, ఒక మీటర్ చేసాము. అయితే దీన్ని ఈ మొక్క పెరుగుదల కానీ దీని నాణ్యత, దీని శాఖలు అంటే మొక్కలు కొమ్మలు మాత్రం ఈ లెక్కను చూసుకుంటే ఇది 2 మీటర్లకు ఒక మొక్క వేసినా ఇంకెక్కువ అనిపిస్తుంది నాకు. అంటే మనం పందిరిలో వేసినప్పుడు దీన్ని ఇంకా ఎట్ట చేయాలనేది ఈ అనుభవంతో నెక్స్ట్ చేసేటప్పుడు ఒక 2 మీటర్లు దూరం పెట్టి వేద్దాం అనుకుంటున్నాండి.
0: మరి ఇప్పుడు మీరు ఈ చెర్రీ టమాటా సాగు చేస్తున్నారు కదండి, మీరు వేరే దేశం నుండి తెప్పించారు విత్తనాలు, మరి అలాంటప్పుడు ఇతర దేశాలకు కూడా ఏమన్నా మీరు సరఫరా చేసే అవకాశం ఉందా?
1: అంటే మనం అంత సరఫరా చేసే అంత మనం ఏం బండి ఇవ్వట్లేదు. ఫస్ట్ శాంపుల్ గా చూసాం, దీని మార్కెట్ ఇతర దేశాలకి ఎంత పోద్దు అనే సంగతి మనకి తెలియదండి. కాకపోతే ఏంటంటే మన లోకల్ మార్కెట్ లో మన అంటే నేను స్వీట్ కార్న్ కూడా మా ప్రాంతంలో ఫస్ట్ టైం నేనే పండించా. తర్వాత ఈ చిన్న కాకర కంచె కాకర అంటారండి, ఆ కాకరను కూడా నేనే మా ఏరియాలో నేనే పరిచయం చేశా. అదే విధంగా మనకి ఒక ఉత్సవంతో మనం కొత్తగా దీన్ని పరిచయం చేయడం జరిగింది. గత సంవత్సరం మేము కినోవా అని మామూలుగా ఇది ఇతర దేశాల్లో పండించే పంటని మామూలుగా మేము అనంతపురం రైతులు మా ఫ్రెండ్స్ కొంతమంది చేస్తుంటే దాన్ని తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ కినోవా కూడా మేము పండించాం. కినోవా అనేది మంచి పోషక అంటే ప్రపంచంలో అత్యుత్తమ ఆహారం అనమాట. అది అన్ని మామూలుగా దీంట్లో ఉన్నంత పోషక పదార్థాలు అన్ని రకాల పోషక పదార్థాలు దీంట్లో లేవు. రేటు కూడా కిలోకి 2000 రూపాయలు మామూలుగా మార్కెట్ లో ఉంది. అది బాగా డబ్బున్న వాళ్ళు తినే పంట, అది తింటున్నారు ఇప్పుడు ఆ రేటు మీద. అయితే మనం ఏంటంటే చూద్దాం, పరిచయం చేసి ఏరియాలో పండటం వస్తే మామూలుగా లేని వాళ్ళు ఇప్పుడు అన్ని ప్రతి మనిషికి షుగర్ అని బీపీ అని రకరకాల జబ్బులతో జనాలు బాధపడుతున్నారు. దేని వల్ల వస్తుందంటే ఎక్కువ ఈ హైబ్రిడ్ తిండి తినడం వల్ల, దానికి తోడు విపరీతంగా మందులు కొట్టడం వల్ల వస్తుంది. సరైన పోషక పదార్థాలు లేక పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి మనం అలాంటి పంటలు తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేసాము. అయితే అది దిగుబడి బాగానే వచ్చింది. అయితే ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు అంటే దానికి వర్షాలు ఎక్కువ ఉండకూడదు, నీళ్లు చాలా తక్కువ. డ్రిప్ ఇరిగేషన్ ఉన్న వాళ్ళు అయితే ప్రతి 10 రోజులకు ఒకసారి ఒక 1/4 గంట 1/2 గంట డ్రిప్ నడిపించుకుంటే ఆ పంట దిగుబడి ఎక్కువ వస్తుందండి. అందుకోసం దాన్ని కూడా మేము లాస్ట్ ఇయర్ పరిచయం చేసాము. ఈ సంవత్సరం మళ్ళీ ఒక 2 ఎకరాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం.
0: మీరు చెర్రీ టమాటా సాగు చేసేటప్పుడు మీకు వ్యవసాయ అధికారులకు కూడా ఇప్పుడు కొత్త పంట ఇది, మరి వాళ్ళు ఏ విధంగా సలహాలు ఇస్తారు?
1: అంటే మాకు

0: ఖమ్మం హార్టికల్చర్ వాళ్ళు మాకు బాగా సహాయ సహకారాలు బాగున్నాయండి. ఏఈ గారు కానీ ఏఓ గారు కానీ మాకు కొంచెం మాకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే వాళ్ళు మామూలుగా నెట్లో చూసి కానీ అలాంటివి చూసి మాకు తెలియని విషయాలు మాకు తెలియజేస్తున్నారండి. హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ డాట్ సెంటర్ అధికారులు కానీ మాకు మంచి సలహాలు సూచనల మేరకు మేము ముందుకెళ్తున్నాం.
1: సాధారణంగా పండించే టమాటా లాగానే ఇందులో ఏమైనా పురుగులు తెగులు వస్తున్నాయండి లేదా ఏం రాకుండా ఉంటాయి?
0: అంటే పెద్దగా పురుగులు తెగులు అంటే మామూలు మన టమాటా లెక్కనే అండి, దీనికి పెద్దగా అంతగానే లేవు. అంటే మేము సేంద్రియంలో చేస్తున్నాం కాబట్టి ఈ టమాటాలో కూడా బాగా కాయ మీద మచ్చలు, తర్వాత ఆకు మీద మచ్చలు విపరీతంగా బయట. ఇప్పుడు ఈ రోజు టమాటా మార్కెట్లో రేట్ ఎక్కువ ఉందంటే కారణం ఏంటంటే ఎక్కువ జబ్బులు రావడం వల్లనే అది ఉంది. అయితే మా టమాటాలో అంతగానం లేదు, ఉంది ప్రాబ్లం అయితే కొద్ది కొద్దిగా ఉంది కానీ అంతగానో ప్రాబ్లం లేదు. దీంట్లో కూడా అంతే, ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి. ఇప్పుడు దీంట్లో పెద్దగా జబ్బులు అయితే ఏం లేవండి.
1: మరి మీరు తీసుకొచ్చి పండించారు, మరి మీ పంటను చూసి ఇతర రైతులు ఏమంటారు?
0: ఇతర రైతులు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు, వేయడానికి సిద్ధంగా ఉన్నారంటే మార్కెట్లో కనుక ఇది మంచిగా వినియోగదారులు బాగా తీసుకోగలిగి మంచిగా వాళ్ళకి నచ్చితే కనుక మనకి డబ్బులు వస్తుంటే మిగతా వాళ్ళు మన్ని చూసి ఇంకొకళ్ళు ముందుకు పోవడానికి అవకాశం ఉందండి.
1: మంచిదండి. ఈ చెర్రీ టమాటా సాగు ఏ విధంగా సాగు చేస్తున్నారు, మీ యొక్క అనుభవాలు మాకు చక్కగా తెలియజేశారండి. నమస్కారం.
0: నమస్తే.
2: మీరు ఇంతవరకు చెర్రీ టమాటా సాగులో రైతు అనుభవాలు పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం, చేపలతో వివిధ ఆహార పదార్థాల తయారీ విధానం గురించి తెలుసుకుంటారు.
1: పెరుగుతున్న ప్రపంచ జనాభాతో పాటు ప్రజల జీవన విధానము, ఆహారపు అలవాట్లో కూడా చాలా మార్పు ఉందని ఈ మధ్యకాలంలో మనం గమనించడం జరుగుతుంది. అయితే దాంతోపాటు మనకి చేపలు అనేవి మనకి ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. అయితే ఈ చేపల్ని నేరుగా శుభ్రపరిచి తయారు చేసుకుంట కంటే తినటానికి వండటానికి మనకి చాలా తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న విలువ కలిగిన ఆహార పద ఉత్పత్తులను కొనుగోలుకు వినియోగదారులు చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటికి మార్కెట్లో కూడా చాలా మంచి గిరాకీ ఏర్పడింది. అయితే దీనికి అనుగుణంగా మనము ఈ చేపతో రకరకాల ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి టైం కూడా చాలా వరకు కలిసి వస్తుంది. దీని ద్వారా మనము కొత్త రకమైన ఆరోగ్యకరమైన వంటలను గురించి తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు మీకు నేను చేప సూప్ పొడి, అంటే ఫిష్ సూప్ పొడి, మనకు సాధారణంగా రెస్టారెంట్లో అలా వెళ్తే మనకి చికెన్ సూప్లు అలా చెప్తూ ఉంటారు, కార్న్ సూప్లు, వెజిటబుల్ సూప్లు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనం చేపతో కూడా సూప్ని తయారు చేసుకోవచ్చు. అయితే ఈ సూపులు సాధారణంగా మనము తయారు చేసుకునే విధానం చూస్తే, కావలసిన పదార్థాలు మొదటిగా చూసుకున్నట్లయితే, ఉడికించిన మెత్తటి చేప మాంసము ఒక 400 గ్రాములు తీసుకొని, ఉప్పు మనకు కావలసినంత, వనస్పతి అంటే డాల్డా అంటారు అది కూడా ఒక 50 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు ఒక 400 గ్రాములు తీసుకొని, స్టార్చ్ అంటే మైదాపిండి, స్టార్చ్లా ఉండడానికి మైదాపిండి 80 గ్రాములు, ధనియాల పొడి 8 గ్రాములు, దీంతోపాటు ఆస్కార్బిక్ ఆమ్లము, మిరియాల పొడి, పాలపొడి కూడా మనము ఉపయోగించవచ్చు. అయితే దీనిలో మొదటిగా మనం తయారు చేసే విధానం చూసుకున్నట్లయితే, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా ధనియాల పొడి కలిపి డాల్డాలో దోరగా వేయించి పెట్టుకోవాలి. దీనికి మెత్తగా చేయబడిన చేప మాంసం కలిపి 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. అటు పిమ్మట మెత్తగా పొడి చేసుకున్న మిగతా పదార్థాలు అంటే ఉప్పు, స్టార్చ్, మిరియాలు, దాంతోపాటు ఆస్కార్బిక్ ఆమ్లము ఇట్లాంటివి ఈ మిశ్రమాన్ని కలిపి మెత్తని చిక్కని గుజ్జు మాదిరిగా మనం తయారు చేసుకోవాలి. ఈ దీనిని అల్యూమినియం ట్రేలులో పరిచి 70 నుంచి 75 సెంటీగ్రేడ్ వరకు దగ్గర 6 నుంచి 8 గంటల పాటు డ్రైయర్లో ఆరబెట్టాలి. ఈ విధంగా ఎండబెట్టిన పదార్థాన్ని మెత్తటి పొడిలో చేసుకొని దీనిని పాలపొడి కానీ గ్లూకోజ్ కానీ కలుపుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న ప్రతి ఒక్క భాగము సూప్ పొడికి 20 భాగాల నీటిని కలిపి 5 నిమిషాల పాటు మరిగిస్తే రుచికరమైన చేప సూపు మనకి తయారవుతుంది. అదేవిధంగా మనము ఈ సూప్ పొడిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవడానికి గాలి దూరం డబ్బాలో మనము నిల్వ చేసుకున్నట్లయితే ఇది మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదేవిధంగా మనం చేప చట్నీ పొడి చాలామంది విని ఉండరు, మనకి వేరుశనగ పొడి, అలా పల్లీల పొడి అంటూ ఉంటారు కదా, అదేవిధంగా కారపొడి అని కూడా వింటారు. ఇవన్నీ మనకి ఇడ్లీలలో అలా మనం తినడానికి ఉపయోగపడుతుంది. దానిలోనే ఇదే చేప నుంచి కూడా చట్నీ పొడిని మనం తయారు చేసుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలు మినప్పప్పు 250 గ్రాములు, పచ్చిశనగపప్పు 250 గ్రాములు, ఉల్లిపాయలు 200 గ్రాములు, వెల్లుల్లి 500 గ్రాములు, ఇంకా చేప ప్రోటీన్ పొడి అంటే మనకు కావలసిన ఈ చేప పొడి ప్రోటీన్ పొడి కూడా 100 గ్రాములు, కారపొడి 50 గ్రాములు, డాల్డా అంటే మనకి వనస్పతి అంటారు అది ఒక 60 గ్రాములు, పసుపు 10 గ్రాములు, ఉప్పు

0: వాళ్ళకి కావలసినంత. ఇది తయారు చేసే విధానం చూసుకున్నట్లయితే మొదట ఉల్లిపాయలను వెల్లుల్ని వేయించి పెట్టుకోవాలి. పిమ్మట మినప్పప్పు పచ్చిశనగ పప్పులను ద్వారాగా వేయించి వీటన్నిటినీ కలిపి మెత్తటి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమానికి చేప మాంసకృత్తుల పొడితో పాటు కారపొడి, పసుపు, ఉప్పు, డాల్డాలను కలుపుకొని బాణీలో ద్వారాగా వేయించుకోవాలి. ఇలా తయారైన చట్నీ పొడిని చల్లారిన తర్వాత మనము తినవచ్చు. అదేవిధంగా మనము నిల్వ కూడా పాలిథిన్ సంచుల్లో నింపి గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవచ్చు. అయితే ఇది 2 వారాల పాటు మనకి నిల్వ ఉంటుంది చెడిపోకుండా. మనకి అవసరమైనప్పుడు కాస్త నూనెలో కలిపి తింటే రుచిగా ఉంటుంది. అదేవిధంగా మనము చేప పచ్చళ్ళ తయారీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేప పచ్చళ్ళు, ఊరగాయలు ఈ మధ్యకాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఇవి మంచి పోషక విలువలను కలిగి ఉండి రుచికరంగా ఉండటమే కాకుండా ఆకలిని కూడా పెంచే స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల ఇటు స్థానిక మార్కెట్లో అటు ఎగుమతుల్లో పరంగా కూడా వీటికి గిరాకీ మంచిగా ఉంది. అయితే ఈ చేప తయారీకి కావలసిన పదార్థాలు చూసుకున్నట్లయితే చేప ముక్కలు 1 కిలో, ఆవాలు 10 గ్రాములు, పచ్చిమిర్చి 50 గ్రాములు, వెల్లుల్లి 200 గ్రాములు, అల్లము 200 గ్రాములు, మిరప్పొడి 50 గ్రాములు, పసుపొడి 2 గ్రాములు, నూనె 500 గ్రాములు, వెనిగర్ 400 మిల్లీలీటర్లు, ఉప్పు కావలసినంత, మిరియాల పొడి 2 గ్రాములు, చక్కెర 10 గ్రాములు, లవంగము, యాలక పొడి కూడా 2 గ్రాముల వరకు తీసుకోవచ్చు. అయితే ఈ చేపల పచ్చడి తయారీ విధానము, ఫస్ట్ ముందుగా చేప ముక్కలను బాగా 30 గ్రాములు ఉప్పుతో కలిపి 2 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత ఈ చేప ముక్కలను నూనెలో వేయించి పక్కన ఉంచుకోవాలి. పిమ్మట అదే నూనెలో మిగతా పదార్థాలను వేయించి, అంటే ముందుగా మనము రుబ్బుకున్న ఈ పచ్చి పదార్థాలు అంటే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్లను వాసన దాని తేమ పోయినంత వరకు నూనెలో వేయించి, తర్వాత పొడి అంటే ఆవ పొడి, మిరప్పొడి, ఇంకా మెంతు పొడి, ఇంకా మనము దాంతోపాటు ఇంగువ కూడా పొడిగా మనం వాడి వేసుకోవాలి. ఈ పొడులన్నీ కూడా ఈ పచ్చి పేస్ట్ని మనము నూనెలో వేయించినప్పుడు వేయించినట్లే ఈ పొడులను కూడా వేయించి దాంట్లో ఉండే పచ్చి వాసన పోయేటట్టు చేసుకోవాలి. దాంతోపాటు జీలకర్రను కూడా కొంచెం వేయించి పొడి చేసి దీంట్లో వేసినట్లయితే ఈ మిశ్రమానికి మంచి వాసన వస్తుంది. తర్వాత వెనిగర్ని కూడా మనము కొంచెం నీటిలో మిశ్రమం చేసి వెనిగర్ని యాడ్ చేసుకున్నట్లయితే ఇది చాలా వరకు మనకి నిల్వ ఉండటానికి ఉపయోగపడుతుంది. అటు పిమ్మట పసుపు, ఉప్పు, కారము వేసుకొని దాని మీద మనకి కరివేపాకు పక్కన వేరే బాణిలో కొంచెం వేయించి దాని మీద చల్లి వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలని ఈ నూనెలో వేయించిన మన మిశ్రమానికి కలిపినట్లయితే మనకి చేప పచ్చడి అనేది తయారవుతుంది. మన ఆహారంలో ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది మనకి 4 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని గాలి తగలని, తడిలేని, తేమలేని ప్రదేశంలో సీసాల్లో అయినా పాలిథిన్ కవర్లో అయినా మనము వేసి నిల్వ చేసుకోవచ్చు. అయితే అదే విధంగా చేప వడియాలు కూడా తయారీ మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చేప వడియాలకి కావలసిన పదార్థాలు చేప మాంసము మరియు సగ్గుబియ్యం పొడి, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, అల్లం, జీలకర్ర, నీళ్లు. అయితే ఈ చేప వడియాలు ఎలా చేసుకోవాలంటే శుభ్రం చేసిన చేప మాంసానికి 1/2 లీటర్ నీళ్లు కలిపి 10 నిమిషాల పాటు గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి మనము నానబెట్టిన అంటే సగ్గుబియ్యముని మనము కలుపుకోవాలి. ఇది ఈ సగ్గుబియ్యాన్ని మనం స్టవ్ మీద పెట్టి 5 లీటర్ల వరకు నీళ్లు పోసి, అంటే మనకి 5 లీటర్ల వరకు నీళ్లు పోసి అది 1 గంట సేపు, అంటే సగ్గుబియ్యం ఉడికినంత సేపు మనం పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర పొడి, ఉప్పు కలుపుకొని మనం కలిపెడుతూ ఉండాలి. ఇలా వెడల్పాటి బాణిలో పోసి మనము ఈ జిగురు పాకం వచ్చేంత వరకు ఈ సగ్గుబియ్యాన్ని కలుపుతూ ఉండి ఆ మిశ్రమంలో మనం ఈ చేప మనము గ్రైండర్లో చేసిన చేప మాంసాన్ని వేసుకొని అది కూడా మనకి ఉడికేంత వరకు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ వేడి చేయాలి. దీన్ని చల్లార్చిన తర్వాత, జిగురుగా తయారైన తర్వాత చల్లార్చిన తర్వాత చిన్న చిన్న చెంచాలతో నూనె పూసిన పాలిథిన్ బట్టలపై మనం వడియాలు పెట్టి మనము తేమ శాతం 10% తగ్గే వరకు సూర్యరశ్మికి ఎండబెట్టాలి. ఇలా తరువాత తేమ సోకని డబ్బాల్లో వేసి పాలిథిన్ సంచుల్లో కానీ ఉంచి నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఈ వడియాలను తీసి నూనెలో వేయించుకొని మనము రుచికరమైన చేప వడియాలను తయారు చేసుకొని మనం ఆహారంలో తీసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు చేపలతో వివిధ ఆహార పదార్థాల తయారీ విధానం గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: రైతు అనగానే తనకి చాలా సమాచారం తెలిసి ఉండాలి. కేవలం ఏదో మూక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం, పంట దిగుబడి తీస్తున్నాం అనేది కాకుండా మరి చాలా విషయాలు తెలుసుకుంటే తక్కువ సమయంలో తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను ప్రభుత్వం, అలాగే శాస్త్రవేత్తలు, అధికారులు, వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కూడాను రైతులకి వెన్నుదన్నుగా ఉంటూ ఉంటారు. దీనిలో భాగంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వచ్చింది. కిసాన్ సారథి ప్రత్యేక ఒక యాప్ ద్వారా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ఇది. కిసాన్ సారథి అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది, దీనివల్ల రైతు ఎలాంటి సహాయ సహకారాలు పొందవచ్చు అనేది తెలుసుకునేందుకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హేమ శరశ్చంద్ర గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం అండి శరశ్చంద్ర గారు.
2: నమస్కారం అండి.
1: ఈ కిసాన్ సారథి రైతులకి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి?
2: ఈ కిసాన్ సారథి అనేది ఏంటంటేనండి, ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐసీఏఆర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తరపు నుంచి ఐసీఏఆర్ సంయుక్తంగా ఒక డిజిటల్ వేదికను అనేది ఇవ్వడం జరిగింది రైతులకి. సో దీంట్లో ఏంటంటే కిసాన్ కాల్ సెంటర్ మన అందరికీ తెలుసు, సుపరిచితమే అందరికీ. సో కిసాన్ కాల్ సెంటర్లో ఏంటంటే రైతులందరూ వారి వారి మొబైల్ ఫోన్స్ నుంచి 1800 1805 51 దీనికి కాల్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. దాదాపు మనకు 20 సంవత్సరాల నుంచి కూడా ఇది రైతులందరికీ అందుబాటులో ఉంది. కాకపోతే ఇది ఉంటుండగా మళ్ళీ ఇదొక కిసాన్ సారథి అనేది ఏంటంటే డిజిటల్ లిటరసీ అనుకోవచ్చు. మనకి గ్రామీణంలో కూడా ఇది 2024 నాటికి 42% వరకు కూడా గ్రామీణ ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడకం అనేది వినియోగం పెరిగింది. భవిష్యత్తులో ఈ వినియోగం ఇంకా పెరుగుతుందనే ఆశించి ఓన్లీ కాల్స్ ద్వారా మాత్రమే కాకుండా రైతులు వారి పంటల తాలూకా ఫొటోస్ తీసుకొని లేదంటే వీడియో తీసుకొని కూడా లేదంటే వాళ్ళు వీడియో రికార్డ్ చేసి వాటి వారి సమస్యలను రికార్డ్ చేసి నిపుణులకు పంపించడం ద్వారా సమస్యలు నివృత్తి అవుతాయనే ఉద్దేశంతో ఈ కిసాన్ సారథిని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైతులందరికీ మేము కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం తరపు నుంచి కూడా మేము కూడా చాలా విరివిగా మా ప్రతి రైతు మీటింగ్స్ లో కూడా వీటి గురించి వివరించడం జరుగుతుంది రైతు సోదరులకి. ఇదేంటంటే ప్రతి భాషలో కూడా కృషి విజ్ఞాన కేంద్రం తాలూకా ఎక్స్పర్ట్స్ అందరూ శాస్త్రవేత్తలు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి దీని రైతులు కూడా రిజిస్టర్ చేసుకుంటే వారంతటా వారు ఇంకా తొందరగా మేము కిసాన్ సారథి ద్వారా రైతులందరికీ మేము చేరగలుగుతామండి.
1: కిసాన్ సారథి అనేది ఒక యాప్, ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి?
2: ప్రస్తుతానికి ఇది గూగుల్ ప్లేస్టోర్ లో దొరుకుతుందండి, ఆండ్రాయిడ్ లో మాత్రమే ఉంది, భవిష్యత్తులో ఐఓఎస్ లో కూడా రావచ్చు. దీన్ని ప్లేస్టోర్ కి వెళ్ళి అక్కడ నుంచి కిసాన్ సారథి టైప్ చేస్తే కిసాన్ సారథి అనేది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, రెగ్యులర్ గా ఇన్స్టాల్ చేసుకుంటారు. దాంట్లో రైతు తాలూకా పేరు, వారి యొక్క ఊరు, వారి ఏ జిల్లాకి చెందుతారు, ఏ పంటలు పండిస్తారు,

అనేది నమోదు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండడం వల్ల దాంట్లో కృషి విజ్ఞాన కేంద్రంలో ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ తాలూకా ఫోన్ నంబర్లు కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ దాంట్లో కనిపించడం జరుగుతుందండి. సో డైరెక్ట్గా ఏంటంటే రైతులే అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయిన మరుక్షణం వాళ్ళకి నేరుగా శాస్త్రవేత్తలకి అనుసంధానించబడతారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ సమస్యలు కానీ ఏదైనా దాంట్లో అడిగినప్పుడు ఇక్కడ మేము మా ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరో ఒక శాస్త్రవేత్తలకి సంబంధించిన ప్రశ్నగా దాన్ని భావిస్తాము, దాన్ని మేము స్వీకరించి దానికి వెను వెంటనే దాన్ని సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం ఇక్కడ నుంచి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు విధాలుగా చేసుకోవచ్చు, రైతులు వారంతా వాళ్ళు చేసుకోవచ్చు, కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి మా నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా రైతులు ఎవరైతే క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళ ఫోన్ నంబర్స్ని మేము సేకరించడం జరిగింది. మా దగ్గర చాలా వరకు రైతుల తాలూకా వాళ్ళ ఫోన్ నంబర్స్ అన్ని మా దగ్గర కూడా ఉంటున్నాయి. మేము తరచుగా మీటింగ్స్ లో ప్రతి వారానికి మేము చాలా గ్రామాలకి మండలాలకి తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఉండే ముఖ్యమైన రైతులవి చాలా వరకు రైతుల తాలూకా మొబైల్ నెంబర్స్ మేము కూడా సేకరించడం జరుగుతుంది. వాట్సాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో ఇది కూడా అంతకుమించి కష్టంగా ఏమి ఉండదు, ఇది ఈజీగానే దొరుకుతుంది కాబట్టి రైతులు కూడా

0: మా దగ్గర చాలా వరకు రైతుల తాలూకా వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ మా దగ్గర కూడా ఉంటున్నాయి. మేము తరచుగా మీటింగ్స్లో ప్రతి వారానికి మేము చాలా గ్రామాలకి మండలాలకి తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఉండే ముఖ్యమైన రైతులవి చాలా వరకు రైతుల తాలూకా మొబైల్ నెంబర్స్ మేము కూడా సేకరించడం జరుగుతుంది. వాట్సాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో ఇది కూడా అంతకు మించి కష్టంగా ఏమి ఉండదు, ఇది ఈజీగానే దొరుకుతుంది కాబట్టి రైతులు కూడా వారంతటా వారు రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.
1: వన్స్ రిజిస్టర్ అయిపోయారు, అయిపోయినాక వాళ్ళకి ఏమైనా ఐడి వస్తుందా?
0: అంటే అది ఐడితో వాళ్ళకి అవసరం లేదండి. బేసిక్గా మా దగ్గర ఏంటంటే రైతు తాలూకా పేరు, చిరునామా, వాళ్ళు పండించే పంటలు కూడా మా డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి ఇక్కడ. సో అది పర్మనెంట్ గా ఇంటెలిజెంట్ వ్యవస్థ అనమాట. ఏ ఆధారిత వ్యవస్థ, ఇంటెలిజెంట్ వ్యవస్థ. భవిష్యత్తులో ఎప్పుడు ఆ ఫార్మర్ గానీ మనకి ఆ రైతు ఎప్పుడైతే మనకి వేరే ఇతర సమస్యల గురించి ఏమైనా మనల్ని అడుగుతున్నా సరే అతని బ్యాక్గ్రౌండ్ డేటా అంతా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది.
1: ఏ ఫార్మాట్ లో మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అంటారు, అంటే వాయిస్ మెసేజా, టెక్స్ట్ మెసేజా, ఏ విధంగా ఇవ్వచ్చు?
0: రైతులు డైరెక్ట్ గా కాల్ కూడా చేయొచ్చు దాంట్లో, మాకు కాల్ ఆప్షన్ కూడా ఉంటది, నేరుగా మాట్లాడవచ్చు. కాకపోతే అందరికీ తెలియలేదు కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది రైతులకు ఆటోమేటిక్ గా ఓటీపీ వెళ్ళడం వల్ల వాళ్ళకి కిసాన్ సారథి అంటే ఏంటి అనేది మేము రిజిస్ట్రేషన్ చేసిన వెను వెంటనే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళింది. సో వాళ్ళు కాల్ చేయడం జరిగింది, మేము ఇలా మా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మిమ్మల్ని మీ డేటాబేస్ లో మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది, మీరు ఏదన్నా వ్యవసాయ సంబంధిత సలహాల గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది.
1: ఒక రకంగా చూస్తే మరి రైతులంతా కూడాను సామూహికంగా కొన్ని రకాల పంటలు మాత్రమే పండిస్తూ ఉన్నారు, దాంట్లో అభ్యుదయ భావాలు ఉన్నటువంటి రైతులు అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలన్నప్పుడు వారు ఏ అంశాలు దీంట్లో అడగవచ్చు, అంటే టెక్నికల్ గా అడగవచ్చా లేకపోతే పంటలకు సంబంధించి మాత్రమే అడగవచ్చా?
0: ప్రతి జిల్లాలో ఉండే కృషి విజ్ఞాన కేంద్రాలు ఉండే శాస్త్రవేత్తలు సంబంధించిన వాళ్ళ నాలెడ్జ్ పరిధిలోకి వచ్చే ప్రతి అంశాన్ని గురించి కూడా రైతులు అడగవచ్చును. మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో హార్టికల్చర్ ఉంది, వ్యవసాయ విస్తరణ ఉంది, అలాగే అగ్రానమీ అని క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ అంటాము. సో ఆ టెక్నాలజీకి సంబంధించి అంటే పంటలకు సంబంధించి అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే మా దృష్టిలో మేబీ రైతులు పాడి పరిశ్రమల గురించి కానీ లేదంటే ఇతర కొత్త పంటల గురించి కానీ అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మేము తెలుసుకుని చెప్తాము. ఎందుకంటే ఆ ప్రశ్న అప్పటికప్పుడే అయిపోదు, ఎందుకంటే అది ఎప్పుడు డేటాబేస్ లో ఉంటుంది, మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అడిగే ప్రశ్నలన్నీ 80% వరకు కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వరకు కూడా మనం ఇమీడియట్ గా చెప్పడం జరుగుతుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కానీ అంటే మాకు ఎక్స్పర్ట్ దగ్గరలో లేని ప్రశ్నలు రైతులు అడిగినప్పుడు ఏంటంటే ఆ ప్రశ్నలు కూడా మేము తీసుకుంటాము, తీసుకుని వాళ్ళకి ఇమీడియట్ గా కాకపోయినా ఒక కొన్ని గంటల వ్యవధిలో వాళ్ళకి మళ్ళీ మేము అదే ఫార్మేట్ లో మేబీ మేము రికార్డ్ చేసి కానీ లేదంటే వాళ్ళ కాల్ బ్యాక్ చేసి కూడా మేము చెప్పడానికి ఆస్కారం ఉందండి.
1: అయితే ఇదంతా కూడా మంత్లీ వైజ్ గా ఏమైనా రివ్యూ మీటింగ్స్ పెట్టుకునే ఏర్పాటు ఏమైనా ఉంటుందా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా?
0: మాకు ప్రతి శుక్రవారం రివ్యూ మీటింగ్ ఐసీఆర్ నుంచి జరుగుతుంది. సో ఎంతమంది ఫార్మర్స్ మనం రీచ్ అయ్యాము, ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పటి వరకు అడుగుతున్నారు, సమస్యలకు పరిష్కారం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అందించారనేది మేము ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రం వరకు ఉన్న రివ్యూ జరుగుతుంది. భవిష్యత్తులో ఏంటంటే రైతులు చాలా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ కిసాన్ సారథి అప్లికేషన్ బాగా వాడుకున్నట్టు జరుగుతూ ఉండడం వల్ల మేము కూడా రివ్యూ చేసుకుంటూ ఓకే రైతులకి ఈ సందర్భాల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రావడం లేదనేది మేము గ్రహిస్తే వెంటనే వాటి గురించి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ మేము భవిష్యత్తులో కార్యనిర్వహణ మేము చేసే యాక్టివిటీస్ అన్ని కూడా దీన్ని బేస్ చేసుకుని మేము చేయడానికి ఆస్కారం ఉందండి.
1: కేవలం కిసాన్ సారథి అనేది పంటలు పండించే వాళ్ళకైనా లేకపోతే రైతులకు సంబంధించి అన్ని అంశాలు అడగే అవకాశం ఉంటుందంట?
0: కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిందే కాదు, మన దగ్గర కూడా కొన్ని డెమో యూనిట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని చెప్పి. సో దాంట్లో మేము కోళ్ల గురించి, పశువుల గురించి, గొర్రెలు మేకల గురించి కూడా అవగాహన, వీటితో పాటు ఉద్యానవన పంటల గురించి అన్ని విధాలుగా కూడా రైతుకి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి తలెత్తే విషయాలన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది, వాటి మీద మేము వర్క్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు ఏ విషయాలైనా సరే వ్యవసాయ ఇతర సంబంధిత ఏ ప్రతి అంశాన్ని కూడా అడగడానికి అవకాశం ఉందండి.
1: ఈ కిసాన్ సారథి అనేది ముఖ్యంగా మరి అధికారితో మాట్లాడాలి, అధికారికి తన సమస్యలు చెప్పుకోవాలంటే సమయాలో ఏమైనా మనం నిర్దేశించబడిగిందా లేదా 24/7 మీరు అందుబాటులో ఉంటారా?
0: 24/7 అందుబాటులో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రైతుకి ఎప్పుడు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలోనే ఉంటారు. వాళ్ళకి ఏ సందర్భంలో వాళ్ళకి డౌట్ ఎప్పుడు వస్తే అప్పుడు అడగొచ్చు, వాళ్ళు రాత్రి 10 గంటలకైనా అడగొచ్చు, 12 గంటలకైనా అడగొచ్చు. మరుసటి రోజు మేము 9 గంటలకు ఆఫీస్కి వచ్చినప్పుడు లేదంటే మాకు ఇమీడియట్ నోటిఫికేషన్ వచ్చినా గానీ మేము ఇప్పుడైనా వాళ్ళకి సంప్రదించడం జరుగుతుంది. వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుందండి.
1: ఒకసారి కిసాన్ సారథ్ లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మరి రైతులంతా కూడాను కేవీకేని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఇదంతా డేటా మనం ప్రిజర్వ్ చేసి పెట్టే అవకాశం ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా అండి, ప్రతి రైతుకి ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ప్రతి డేటా, ఫార్మర్ ఫోన్ నంబరు, పేరు, నేల రకము, ఎలాంటి పంటలు వేస్తాడు, ఏ రకాలు వేస్తాడు, ఎప్పుడెప్పుడు ఎలాంటి

0: ఏ రకాలు వేశాడు, అంతకుముందు ఫలానా సంవత్సరంలో ఏ రకాలు వేశాడు, అంటే ఈ డేటాబేస్ లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఎలాంటి రకాలు వేశాడు, ప్రతిదీ కూడా ఈ డేటాలో మాకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఆరైతే ఎప్పుడే అడిగినా సరే మనకి బ్యాక్గ్రౌండ్లో మా డాష్బోర్డ్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుందండి. కృషి విజ్ఞాన కేంద్రానికి కిసాన్ సారద్ అనేది ఒక అదనపు ఆ మనం చెప్పుకోవచ్చు మనకి, ఒక అడిషనల్గా మనకి ఏంటంటే ఇది ఒక సపరేట్గా వినియోగించుకుంటూ ఎక్కువ మంది రైతులను చేరొచ్చు, ఏదైనా సందర్భంలో చేరొచ్చు. ఒకే ఇన్ఫర్మేషన్ని చాలా మంది రైతులకి, దాదాపు 100,000 మంది రైతులను కూడా మనం ఒకేసారి ఇన్ఫర్మేషన్ చేర్చవచ్చు. అలాగే మేము ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ రైతులకు నోటిఫికేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సపోజ్ మేము భవిష్యత్తులో మేబీ ఒక తేనెటీగల పెంపకం గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ 10 రోజుల ముందు నుంచి రైతులకి మెసేజ్ల ద్వారా వెళ్తాయి, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము చెప్దామని చిన్న వీడియో రూపంలో మేము చేస్తాము. చేసిన దాన్ని కిసాన్ సారథి ద్వారా కూడా మేము పంపించవచ్చు. రైతులు వాటిని చూసుకుంటారు, కృషి విజ్ఞాన కేంద్రాలకు అటెండ్ అవుతారు, ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. కొత్త పంటలు, ప్రొద్దుతిరుగు పంటలు కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసాము కొంతమంది రైతులకి, మంచి క్వాలిటీ విత్తనాలని ఇస్తూ. ఇలాంటి కొత్త కొత్త పంటల్ని పండించడం వల్ల ఏంటంటే ఇక్కడుండే రెగ్యులర్గా ఇప్పుడు మనకి వచ్చే పెస్ట్ కానీ డిసీజులు కానీ అవే కాకుండా వాటిని తట్టుకునేలాగా కొత్త మొక్కలను అప్పుడప్పుడు రైతు సోదరులు పెంచుకోవాలి. మార్కెట్ డిమాండ్ అనుసంధించుకొని కొత్త పంటల్ని రైతులు ఎప్పుడైతే వేసుకుంటారో ఆటోమేటిక్గా మార్కెట్లో మంచి డిమాండ్ వస్తుంది, మంచి లాభదాయకంగా అగ్రికల్చర్ చేయగలుగుతారు. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఎలాంటి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ వచ్చినా కిసాన్ సారథిని వాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాము.
1: మహిళా రైతుల విషయం,
0: మహిళా రైతులకి ఖచ్చితంగా మనకు కొన్ని గ్రూప్స్ ఉంటున్నాయి విలేజ్ లెవెల్లో. ఇండివిజువల్గా గ్రామీణ మహిళలకు మనం ఇచ్చే కొన్ని కార్యక్రమాలకు మనకు ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి అందుబాటులోకి వస్తుంది, దీని ద్వారా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మహిళలు కూడా మనకి నిరభ్యంతరంగా వాళ్ళ మొబైల్స్ నంబర్స్ డేటాబేస్లో ఉంటాయి కానీ ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటాయి, మనకు పూర్తి నెంబర్ తెలియదు. సో నిరభ్యంతరంగా మహిళలు కూడా వాళ్ళు అప్లికేషన్ ద్వారా మమ్మల్ని చేరుకోవచ్చు, మా నెంబర్స్ కానీ వాళ్ళ నెంబర్స్ కానీ ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మహిళలు వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి ఎలాంటి విషయాల్లో అవగాహన అవసరం ఉంది, ఎలాంటి దాంట్లో ఆసక్తి చూపిస్తున్నారు, వీటిని మేము తీసుకుంటాము. కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా హోమ్ సైన్స్ అనే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి సహాయక శిక్షణా కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాము, దాన్ని చేయగలుగుతాము. మహిళలకి కాదు, పెద్దవాళ్ళకి, రైతులకి, చదువు రాని వాళ్ళకు కూడా ఈ అప్లికేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది మా భావన అండి.
1: కిసాన్ సారథి యాప్ని మరి రైతులు ఇటు వ్యవసాయ సలహాలు తీసుకోవడము, వ్యవసాయానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకోవడము, అధికారులతో మరి ఎప్పటికప్పుడు కూడాను అధునాతన పంటల విషయంలో కానీ వాతావరణ పరిస్థితి కానీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం వారు చాలా సబ్సిడీలు ఇవ్వడం కానీ లేకపోతే రైతులకు వెసులుబాటు కల్పించడం కానీ చాలా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మరి రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం అనేది ఈ యాప్లో ఉంటుందంటారా?
0: జిల్లా మొత్తానికి వ్యవసాయ పరంగా అనుసంధానం చేయబడి కోఆర్డినేటింగ్ వ్యవస్థ అండి కృషి విజ్ఞాన కేంద్రం అనేది. జిల్లా స్థాయిలో అధికారులు గాని వ్యవసాయం పరంగా గ్రామీణాభివృద్ధి పరంగా పనిచేసే డిఆర్డీఏ గానీ, కలెక్టరేట్ ద్వారా గానీ, లేదంటే ఐటీడీఏ గానీ, ఇతర ఎన్జిఓలు గానీ చాలా రకాలుగా వీళ్ళందరూ కూడా కృషి విజ్ఞాన కేంద్రంతో అనుసంధించబడి ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము డైరెక్ట్ గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఈ ఫలానా ఇన్ఫర్మేషన్ రైతులు అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా మా నోటీస్ లో ఉంటుంది. మేము వాళ్ళకి ఇండైరెక్ట్గా అయినా మీరు ఫలానా ఆర్గనైజేషన్కి మీ అప్లికేషన్ అక్కడికి పంపించండి అనేది మేము డైరెక్ట్ చేయడానికి అవుతుందండి. ఈ విధానం అనేది ప్రతి ఆర్గనైజేషన్కి లేదంటే సపోజ్ వ్యవసాయ శాఖలో కూడా పుష్ మెసేజెస్ రైతులకు పంపించాలని వ్యవసాయ శాఖ భావించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక వ్యవస్థ లేదు ఇప్పటి వరకు కూడా. సో మనకి కేవీకేలో మాత్రమే ఉంది. సో కేవీకే నుంచి మనం ఈ పుష్ మెసేజెస్ పంపించవచ్చు. అలాగే ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్లో ఇలాంటి ఒక కాల్ సెంటర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ రైతులు వాడుకుంటూ, రైతులు కానీ ఇతర గ్రామస్తులు వాడుకుంటూ వాళ్ళకి ఏదైనా సమస్యలు వ్యవసాయ పరంగా లేదంటే వ్యవసాయ అనుబంధంగా వేరే ఇతర సమస్యలు ఏమైనా వచ్చినా సరే మా దృష్టి వరకు తీసుకురావచ్చు, మేము వాళ్ళకి డైరెక్షన్ అయితే ఇవ్వగలుగుతాం. దీన్ని ఏంటంటేనండి, భవిష్యత్తులో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోగలుగుతాము, రియల్ టైంలో రైతులకు అందించేలా దీన్ని ముందుకు తీసుకెళ్లబడుతుందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న ఐటీ యుగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్స్ ఎవరిదెవరి దగ్గర ఉన్నాయో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డేటాను కూడా వాళ్ళు తయారు చేసి పెట్టవచ్చు. యూట్యూబ్లో మనంతటా మనం ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ దాంట్లో పోస్ట్ చేయొచ్చు. అంటే టెక్నికల్గా అప్రూవ్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకోవాలి, దాన్ని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకోవాలి.
1: బాగుందండి. ఈ కిసాన్ సారథి అనే యాప్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ఈ యాప్లో వారికి వారుగా రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్ళి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీరు చేసే వ్యవసాయంలో మెలకువలు, సమస్యలు, దాన్ని ఎలా అధిగమించాలి, ఎప్పటికప్పుడు మీకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కిసాన్ సారథి. ఇలాంటి ఒక కొత్త

0: ప్లాట్ఫామ్ ని రైతులకు పరిచయం చేస్తూ ఈ రోజు మా స్టూడియోస్ కు వచ్చి మా రైతులకి దీనిపైన ఒక పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం.
1: నమస్తే.
2: మీరింత వరకు కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. ముందుగా బంగారు సంఖ్యలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, సంగీతం సమకూర్చిన వారు ఎం పూర్ణచంద్రరావు. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మొహమ్మద్ బురానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మొహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా వీరందరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు.

0: కొత్తగా ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రీకృష్ణ విజయం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, సంగీతం సమకూర్చిన వారు పెండ్యాల నాగేశ్వరరావు. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూపరాణి, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, అర్జున్, భదావత్ లింగయ్య, సావిత్రి, శ్రీరామ్, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట ముందడుగు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం అందించారు వేటూరి, సంగీతం చక్రవర్తి. పాటను వినిపించి మనం కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వీరందరి కోసం ఈ పాట.

ಕೇಳ್ತಾರಿಂದಿಂತಾರ ನಾ ದಿನ ತಿಂದ ನಾ ದಿನ ತಿಂದ ನಾ ದಿನ

0: said that he has received letters from several members resigning their seats in the House. After this, chairman allowed leader of opposition Mallikarjun Kharge to speak. Rising up to speak, Mr. Mallikarjun Kharge raised the issue of leak in the NEET examination. He said that thousands of students have gathered at Jantar Mantar to protest on the issue. Even as he spoke, members of the Treasury benches objected to this remarks by Mr. Kharge. This led to noisy scenes in the upper house. Amid the uproar, the chairman adjourned the house till 12 noon. When the house reassembled at 12 noon, opposition continued with their uproar on the issue, leading to adjournment of the house till 12:30 p.m. And that's all in Parliament Review.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొండవీడి సింహం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సాహిత్యం అందించారు వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, మేడ్చల్ రావు వీరందరి కోసం ఈ పాట.

RRR ఈ చిత్రం కోసం కాలభైరవ పాడిన పాట, సంగీతం అందించారు MM కీరవాణి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, శనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం ఈ పాట

నెనుగన్న నేల తల్లి, ఊపిరిపోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుందా?

డార్లింగ్ ఈ చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రామవరం రాజేంద్ర నగర్ బస్తీ నుండి వెంకటరాజు, సతీష్, మల్లపురాజు, వెంకటలక్ష్మి, రాంబాబు వీరందరి కోసం ఈ పాట.

మీరు ఇంతవరకు కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ప్రసారం అవుతుంది. ఢిల్లీ కేంద్రంలో రిలే.

మధురిమ ఆపాత మధురమైన గీతాలు వింటారు. ముందుగా సిరి సంపదలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, సాహిత్యం అందించారు అత్రేయ, సంగీతం అందించారు మాస్టర్ వేణు.

రంగుల రాట్నం ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం అందించారు దాశరథి. సంగీతం సమకూర్చిన వారు ఎస్ రాజేశ్వర్యావు మరియు బి గోపాలం.

కార్యక్రమంలో తర్వాత పాట రాజకోట రహస్యం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం సమకూర్చిన వారు విజయ కృష్ణమూర్తి.

కార్యక్రమంలో తర్వాత పాట గులేబా కవలి కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం సమకూర్చిన వారు జోసెఫ్ కృష్ణమూర్తి.

శ్రోతలు 100.1 MHz పై మధురిమ ఆపాత మధురమైన గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, కలసి ఉంటే కలదు సుఖం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. సాహిత్యం అందించారు కొసరాజు, సంగీతం సమకూర్చిన వారు మాస్టర్ వేణు.

మిస్ అమ్మ ఈ చిత్రం కోసం, ఏఎం రాజా పి సుశీల పాడిన పాట, సాహిత్యం అందించారు పింగళి, సంగీతం సమకూర్చిన వారు ఎస్ రాజేశ్వరరావు.

బందిపోటు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. సాహిత్యం అందించారు ఆరుద్ర, సంగీతం సమకూర్చిన వారు ఘంటసాల.

ఉడతా హూత్ ఎక్కడికి వెళ్తా హూత్. మీరింతవరకు మధురిమ ఆపాత మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారం అవుతుంది. ఢిల్లీ కేంద్రంలో రిలే.

0: హస్తిపురిలో మన వారందరికీ కుశలమే.
1: మంచిది, బంధువుల క్షేమమే మాకు పరమానందం. ఆ బావా, పనిగడిగి వచ్చినట్లున్నావు, అది ఏమో సెలవిత్తువా?

0: అర్జున,
1: నీవు వచ్చినది మా సాయమునకేనా?
2: మనసు తెలిసిన వాడవు, వేరుగా మనవి చేయవలైనా?
1: ఏమిటి నీ కోరిక, కోరుకో.
0: బా, ముందుగా వచ్చి నీవు నిదుర మేల్కొనున్నంత వరకు పడిగాపులుగా ఉన్నది నేను, నోరారా ముందుగా కోరినదియు నేను. నా కోరిక మునుముందు చెల్లవలే కదా?
1: ఆహా, తప్పుగా చెల్లవలే. కాని బావా,
3: ముందుగా వచ్చి తీవు మును ముందుగా అర్జును నేను సూచితిన్ బంధుగులన్న.

0: ఏమిటి ఎత్తు? అతడు బాలుడా? తాను ముందుగా కోరవలయునా? కోరినదంతయు అతనికి కట్టబెట్టి ఆవల శూన్యహస్తము నాకు చూపింతువా? వలదులే, సెలవు.
1: ఆగుబావా,
2: నిన్ను ఒరకపోనిక్కునా? మీకు నైచేసిన సైన్య విభాగము అన్నమాట తప్పుదునా? విను,
3: అన్ని ఎడలను నాకు దీటైన వారు గోపకులు పదివేవురు.

0: ఎవండుగను.
1: బావా, ఇక నీ కోరుకుని వచ్చునా?
2: కోరుకుని వచ్చును. చేసిన విభాగమును సావధానముగా వింటివి కాదు, సమగ్రముగా గ్రహించితివి కాదు. ఇదిగో మరల చెప్పుచున్నాడను.

0: అన్నావా? నేను ఇతను పరమైతిని, కాగా మిగిలినది బలగము. స్వీకరించువా విసర్జించువా?
1: ఎంత మాట, స్వీకరించకపోయినా నీవు చిన్న బుచ్చుకున్నావా బావా? బలగమును వీలు కొలది హస్తిపురికి తరలించు. సెలవు.
0: అర్జున, నీవెంతటి అమాయకుడవా?
2: ఆలము చేయనేనని యదార్థము పల్కితి సుమ్మే, ఇట్టి గోపాలు నీ నన్ను గోరితివి పండన పండి.

0: సర్వరక్షక, ఇక నాకు సెలవిస్తువా?
1: మామా, హేమమేనా అలిగి వేరొక విడిదిని విశ్రమించిన చిన్ని మేనల్లోని చెవులు నులిమి సముఖమునకు రప్పించుకున్న నాకు క్షేమముగా కేమినాయన. నా విన్నపం ఇది.
2: సమ్ముని కొడుకు.

0: కృతవాక్యమా హితోపదేశమా?
1: అంగరాజ, శ్రీకృష్ణుడు మన అతిథి.
0: ఆచార్యవర్య, అతిథినని హద్దు మీర తగునా? అన్నిటా ఆరితేరిన పెద్దల సన్నిధిలో ఒక గోపాలుడు వచ్చి నీతులు ఉపదేశించుట, బెదరించుట, శపించునట్లు ఉద్ఘోషించుట సభవారికి పరువా, రాజరాజునకు గౌరవం.

లింగరాజ, నీ ఒక్కని ప్రాణముల మీదనే కౌరవ ప్రభువు ఆధారపడి ఉన్నదనుకుంటివా? వాసుదేవుడు మనవు చేసినది ధృతరాష్ట్ర ప్రభువునకు, నీకు కాదు.

ఆచార్య నందన. పాచాలత ఎవరికి నీ రాణిస్తు అంగరాధను అర్జునుడు తరిమి కొట్టుతుండగా మీ వంటి తేజవమూర్తులు నిన్నక చూచుతుందూరా. ఆ పరాభవము ఆ భంగపాటు మీకు చెందదా? అనవసరముగా ఆవేశము తెచ్చుకుని ఏమి ఫలం? శాంతి కుమార, ఈ విషయము పెద్దల సన్నిధులు తీల్చి వచ్చి రగడ పెరిగిన కొలది రభసయే కాని ఉభయులకు శాంతి సౌఖ్యము.

0: భూ ఒడ్డుట ఇట్లగును నాయన, రాజరాజు బంధువులను ఆదరించినాడనుకును. కౌరవులు పాండవులు మరల నిజులైనారని హర్షించు.
1: ఆ పాండవులతోటి మనకు బంధుత్వమా, అట్టివారితో మనకు నెయ్యమా?
2: సమరము చేయరే బలము తాలిన నలు

0: కాలము కర్మము అటుల చేసినవి కాని వారు నా తమ్ముని తనయులు కాకపోదు రా తండ్రి. వారి యోగక్షేమము నాది కాదా నాయన. ఆ ఐదుళ్ళు వరా, ఈ పోరు మాపు చేయరా
1: తండ్రి. ఏమిటి మీకీ భ్రాంతి?
2: తమ్ముని

తండ్రి, మన నెచ్చెలి, మన ఆప్తుడు, మన శ్రేయము కోరువాడు, జనమాన్యుడు అయిన మన కర్ణుని ఇటుల మరి ఒక పరి నిందించితిరు. నేను అనుజులు ఆత్మహత్య చేసుకునవలసినది. అప్పుడు

0: శాంతం పాపం. ప్రభు, మీ తండ్రి గారు పెద్దలు, వారెటుల పలికినను నాకు దీవెనయ్య. వారు నిష్ఠురములాడినంత మాత్రమున నేను మనస్సు మార్చుకుందున మిమ్ము సేవించ మానుకుందున. సార్వభౌమ
1: ఆర్ణవ సప్తకం ఒకటి.

0: కర్ణుని మేన ప్రాణములు కలిగిన పార్థుల సావు తప్పునే.
1: సుయోధన
0: వాసవి.

0: పశ్చిమ భాగము మరలలో నలజూడరే నేడు వీరులై.
1: మరి ఒక విషయం,
0: ఐదుగురు మాకు శత్రువులంతే కాక క్రీడి ఒక్కడ

0: ఇదియే మా నిశ్చయం.
1: ఆయుష్మంతుడా సుయోధన, యుద్ధమే సంభవించిన విజయుని ఎదుర్కొన అంగరాజు సమర్థుడను కొంటివా?
2: ఆచార్య, లోకోత్తరులైన స్వామి మా సంరక్షకులే ఈ రీతి భావించుకుంటురా.
0: పాండవ

0: అమ్మా.
1: నీకు కృప ఈ గతి వచ్చినా ఏమి చేయుదో.
2: గురుదేవ, ఈ మీ శిష్యులు కృత నిశ్చయం.
1: సత్యదమో త్రిపులేరుల వ్రచ్చనమో ఎవ్వడరుగు రా.

0: గౌరవేశ్వర,
1: ఎంతటి కానిపని ఇది?
2: అన్నిటిల్తోడు మంచు వారునొకని ప్రార్థింపగావత్తునే కనకధ్వాధర ధీర.

0: నా ప్రభువు మీ తండ్రికి శిష్యుడు కాని పాదదాసుడు కాదు. మీ నాయన గారి గురుత్వం ఇచ్చట కాదు. సభలో పెద్దరికము రారాజుది. నీవు, నేను, మీ జనకులు వారి ఆశ్రితులము.
1: సుయోధన సార్వభౌమ, దీనిని నీవు వచ్చింటువా? చేచేత చిత్రాలు చేయమంటువా?

0: ఆచార్య తమ కుమారుని మందలించుట ఉచితమనుకుందురు, లేదా ఉద్వేగము శమించు వరకు ఆశ్రమమునకు పోయి విశ్రమించడమనుడు.
1: వాచాల, ఏమంటివి? నా ఆశ్రమవాసము నీవు అంతమందిని పెంబటనే.
2: ఆచార్యానందన, శాంతింపు. ఈ కర్ణుడేది అని నీవు ఉద్రేకపడుటాయా?

0: కృష్ణ, నీది వేదవాక్కు. యుద్ధం వచ్చినను కర్ణుడు అంతమైన పిమ్మటినై నేను రణరంగమున కాలేడిట.
1: ఆచార్య, మీరెవరి కనులు కప్పగలరు?
2: సార్.

కుంభపౌత్ర కృపాచార్య భాగినేయ, నీవే ఇట్టు తొందరపడిన ఎట్లు? నా వచ్చిన పని చూసుకుని నా దారిని నేను పోయిన వెనుక మీరును బలాబలమును చూసుకునవచ్చును. మామా, ముక్త సరిగా మనవి చేస్తును. పూజ్యులందరూ ఆలకించవలెను.

నను దూతగ పంపిరి తంతిసే నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు బహింప.

0: చెప్పవలసినది ఇంతియేనా?
1: కాదు, మీరు ముఖ్యముగా వినదలిచిన వినవలసిన విశేషము మరి ఒకటి ఉన్నది. కౌరవేశ్వర
2: అలుగుడు.

0: పదివేల కన్నుల కూతు సామర్థ్యము అర్జునునకు నీవు ప్రసాదింపు అన్నమాట. నీకంత ప్రభావమున్నను కన్నుని కనికరించి కాపాడుమని మొరపెట్టుదననుకొంటివా?
1: తరుణము మించిపోయినా ఎవరి మొరలు ఎవరాలింతురు?

0: రాజావా సుయోధన మహారాజా, నేను మనవి చేయుట అయినది. పెద్దలందరితో యోచించి నాకు సమాధానమిత్తువా? వలసినా వేచి ఉండగలను.
1: అవసరం లేదు వాసుదేవా, సమాధానము వేర చెప్పవలెనా? మీ వారికి వలసినది ఐదూళ్లే కదా, మేము తలచి ఇప్పించు వరకు వేచియుండిన ఉండమను, లేదా కదలినమ్మను.
0: పెద్దలందరూ రాజరాజుతో ఏకీభవించుతున్నారా?
2: వాసుదేవ, హస్తినగరిలో అభిప్రాయ భేదములకు తావులేదు. మేమందరము ఏకాభిప్రాయులము, నీకన్న మునుముందే కృతనిశ్చయులము. కయ్యము ప్రవర్తిల్లినది కౌరవుల వలననే అను నిందవేయుటకు ఈ రాయబార నాటకమాడిన రాజీవలోచన దేవర కీక్షణముననే అనువైన సత్కారము జరుపగలదు. ఎక్కడ పూజాద్రవ్యములు?
0: బావా, అనువైన పూజాద్రవ్యములే సంసిద్ధము చేసినావే.

0: వాసుదేవ, నాకు తెలియనిదేది?
1: నీ జన్మ రహస్యం.
0: నా జన్మ రహస్యమా? ఇంతకాలము గోప్యముగ నుంచినది ఇప్పుడేలా వెల్లడి కావలసి వచ్చినది?
1: నీ మేలు కొరకు.
0: ఈ సూతపుత్రుని మేలు కోరినది ఇంతవరకు ఒక్క కౌరవేశ్వరుడే అనుకుంటే.
1: నీవు సూతుడవు కావు, సుక్షత్రియుడు.

0: ఏమిటి అభూత కల్పన?
1: కల్పన కాదు, నిజమే. నా మాట నమ్మలేనందువా?
2: అంచుతులైన బంధువుల అందరి ముందర చెప్పి నిన్ను మెప్పించెదా, కుంతి చేత రవి చేతని దంపని నీకు సాక్ష్యమిప్పించెదా, ఫల్గుణ ప్రముఖ వీరులు కొల్వగయల భూ

0: ఓహో, మీ ముచ్చట తీరుటకు నేను పట్టమగట్టుకున్న వలెనా?
1: నీ ముచ్చట కూడా తీరునుండే.
2: ఏ సతి బన్హి.

కొంటెతనము కుంటెనతనములోకి దిగినదో కృష్ణ, తమ వాగ్విభవము దుస్సహముగానున్నది, మౌనముగానుండమని మనకు. కుంతి కన్న పాపము చాలక ఎవరి ఆలికు ఆరోపర్తను కమ్మందువా. లోకములో ఎచ్చటనూ లేని ఆ కాపురము తీరు నీవారికే చెల్లెను. కరుణించి ఈ వయసున నన్న ద్రౌపదికి ఆరోభర్తగను ఆదిమభర్తగను అంటగట్టకు మహానుభావ. నీవు చెప్పక ముందే నా జన్మ వృత్తాంతము నా తండ్రి భాస్కరుడు ఏనాడో నాకు తెలియచెప్పినాడు. కానీ

0: చావు కాలమునకు లావు దుఃఖమన్నట్టు ఇంతకాలము రారాజుకు కుడిభుజముగా బ్రతికి బాగుపడి అయిన వారి చేత అవుననిపించుకుని సమయము వచ్చి నా స్వామికి నా సాయము అవసరమైనప్పుడు త్రోసిరాజనమందువా. ఈ కర్ణుని పుట్టుక అందుకు కాదు కృష్ణ. నీ పన్నాగము నీకు నీ వారికి పరువు కాదు, నాకు గౌరవము కాదు. నిదానముగా యోచించి చూడు. నన్నెటులో మెడలు విరిచి పాండవులతో కలిపితివే అనుకుందాం, ఫలితమేమవును?
1: అర్జునుడోడు కర్ణున కనుచు దంకి పల్లెని పన్నుగడయల్చు ప్రజలు నిల్ను నన్ను సూతసుతుండు పాండవుడ నల్చు రోయకేగె నటల్చు.

మీరు ఇంతవరకు శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక నాటకం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ భక్తిగీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి పోలోజు రాజేశ్వరి. 6:35 రైతు సమాచారంలో పశుపోషణలో పశుదానాల

ప్రాముఖ్యత. 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 ఆసర నాటిక ప్రసారం అవుతుంది, అనంతరం చిత్రగీతలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నుండి. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి దొంతుదాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం వింటారు. పన్నెండు చిత్రగీతాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంలో రిలే. 1:50 ఉర్దూలో వార్తలు, తర్వాత 2:00 మిడ్ డే న్యూస్, అనంతరం 2:15 దోపహార్ సమాచార్. ఈ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రంలో రిలే. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీమతి ఎన్ రేణుక. 5:00 చిత్రగీతాలు వింటారు. 5:45 జానపద గేయాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి వివరాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మల్బరీ సాగు పట్టుపురుగుల పెంపకంలో రైతు శ్రీ కె వెంకట చలపతిరావు గారితో అనుభవాలు పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ వి రామకృష్ణ. అనంతరం చేపల పెంపకంలో యాజమాన్యం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రంలో రిలే. 8:00 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రంలో రిలే. కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రంలో రిలే. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:03 దాటి 50 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 100.1 మెగాహెడ్స్పై రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.